శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 మే 28వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 30 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

శాంతికి సాకారమై, ప్రేమకు శ్రీకారమై, మమతకు ఆధారమై, సమతకు సోపానమై, జన్మ పరమ పావనమై, ఓ సిరిడి శ్రీపతి, నీకు మా మనసే హారతి.

శ్రోత శిఖామణులకు శిరిడీ సాయి ఆశీస్సులు లభించుగాక. సాయి నామశ్రవణం సకల పాపహరణం, సాయి గాన సుధారసం దివ్య మోక్ష సాధనం. అటువంటి అమోఘ శక్తిగల సాయినాథుని మహిమాన్విత చరితను గానం చేసిన విన్న ఆ జన్మ జన్మ జన్మలకు చరితార్థమవుతుంది. కొలచిన వారికి కొంగు బంగారమే, తలచిన వారికి తనువు ధన్యమే. వినూత్న ధర్మాలయం, విజయ ప్రదాయనం, సాయి హృదయాలయం. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయని మనసార మదిలో తలవవే మనసా.

సిరిడీలో గుడి గంట మోగితే భక్తుడిలో గుండె గంట మోగదా, కృష్ణలో గంగమ్మ సైతం కలిసి పొంగదా. బాలుడిగా వచ్చి సిద్ధుడిగా నిలిచిన నిర్గుణుడు శ్రీ సాయి, ఆయనకి వందనం, పాదాభివందనం.

ఏమీ అడగవు, ఎందుకు అడగవు, ఏది దాయవు, ఎవరిని దోచవు, అన్నీ భరించి సకల పాపముల హరించి బాధలు సహించి మా బాధల సంహరించి ఆదుకునే సాయి శరణం నువ్వే శరణ్యం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో షిరిడీ సాయి భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో నోటి మంచితనము అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ వడ్డిపర్తి పద్మాకర్.
1: మౌనేన కలహో నాస్తి. ఇది సాధారణంగా చాలామంది పెద్ద పట్టించుకోరు, కానీ ఆశ్చర్యం, నారద పురాణంలో కూడా ఉన్న గొప్ప శ్లోక పాదం ఇది. మానవుడికి ఎందుకు చీటికి మాటికి అందరితో తగాద వస్తుంది అంటే, అనవసరంగా నోరు పారేసుకోవడం వల్ల. ఒక్కొక్కప్పుడు కష్టం కలిగిన దిగమింగుకుని ఎక్కువ మాట్లాడకుండా మౌనంగా ఉంటే అప్పుడు యుద్ధం రాదు. యుద్ధం రాకుండా ఉండడం వల్ల మానవుడు గొప్పవాడవుతాడు తప్ప, వాడేదో అన్నాడు అవతల వాడు ఒక మాట తిట్టాడు కదా అని మనం 10 తిట్లు తిడితే చివరికి దానివల్ల అశాంతి తప్ప ఉపయోగం లేదు. అత్యావశ్యక స్థితిలో తప్ప మానవుడు యుద్ధానికి వెళ్ళకూడదు, నోరు పారేసుకోకూడదు అని మనకి పురాణాలు చెబుతున్నాయి. దీని వెనకాతలు ఒక అద్భుతమైన గాథ గౌతమ బుద్ధుడి జీవిత చరిత్రలో ఉన్నది. బుద్ధుడు ప్రతి ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని 3 సార్లు అనేవాట. రోజు ఒక్కింటికే వెడతాడు, ఆ తర్వాత ఇంక ఎవరింటికి వెళ్ళడు. అలా భిక్షాటనతో బతుకుతాడు ఆయన. ఆయన నియమం ఏమిటంటే, ఇవాళ పొద్దుటే

0: చేయించి ఒక ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని 3 సార్లు అడుగుతాడు. ఆ ఇంట్లో వాడు భిక్ష వేస్తే స్వీకరిస్తాడు, లేదంటే ఇంకా పూటకి ఎవరింటికి భిక్షకు వెళ్ళేవాడు కాదు. ఒకసారి ఈయన ఒక లోభి ఇంటికి వెళ్ళాడు, వాడు ఉట్టి పిసినగొట్టు. ఆ పిసినగొట్టు ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నాడు. ఆ లోభికి కోపం వచ్చింది, ఏం కష్టపడి పని చేసుకోలేవా, ముష్టెత్తుకుంటావా అని తిట్టాడు. ఇంకా అసభ్యంగా తిట్టాడు, మనం అవన్నీ అనుకోలేం. ఎన్ని తిట్టినా గౌతమ బుద్ధుడు చిరునవ్వుతూ ఉన్నట్ట, మౌనేన కలహో నాస్తి అని తెలుసు కనుక. మౌనంగా ఉంటే యుద్ధం రాదు, అందుకని చిరునవ్వుతూ ఉన్నాడు ఆయన. లోభికి కోపం వచ్చింది, తెగ తిట్టాడు, తిట్టి తిట్టి నోరుపోయింది. నోరుపోతే ఈసారి ఏం చేశాడు, చేతులు ఊపేట బాగా అవతలకు పంపనట్టుగా. ఎంత చేతులు ఊపినా గౌతమ బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. దాంతో వాడికి మండిపోయి ఈసారి చేతులు ఊపి ఊపి చేతులు కూడా నొప్పి పుట్టి తలకాయ ఊపాడు గట్టిగా, తలకాయ కూడా పడిపోయింది. ఎన్ని తిట్టినా చేతులు ఊపినా తల ఊపినా బుద్ధుడు మాత్రం చిరునవ్వు నవ్వుతూనే ఉన్నాడు. కిక్కురు మండడం లేదు, కోపగించడం లేదు, తిట్టడం లేదు అని ఆశ్చర్యపోయిన లోభి బుద్ధుడి దగ్గరకు వచ్చి అతి కష్టం మీద నోరు పెకలించుకుని, స్వామీ, నేను మిమ్మల్ని తిట్టిన తిట్లు మరొక భిక్షుకుణ్ణి ఎవడైనా తిట్టి ఉంటే వాడు నా ప్రాణం తీసేవాడు, నన్ను తెగ తిట్టేవాడు, పెడితే పెట్టు లేకపోతే అవతల పోనేవాడు. కానీ మీరు ఎన్ని తిట్టినా నవ్వుతూనే సహిస్తూ ఉన్నారేమిటి, కారణమేమిటి అన్నట్ట. అప్పుడు బుద్ధుడు చిరునవ్వు నవ్వుతూనే అన్నాడు, నాయన, నువ్వు నాకు ఒక ఆవు దానమిచ్చావనుకో, ఆవు ఎవరిది అన్నాడు. ఆవు మీకు దానమిస్తే అది మీదే కదండి, మీరు పుచ్చుకుంటే అన్నాడు. నువ్వు నాకు ఆవు దానమిస్తేనే వద్దు అని తిరిగి ఇచ్చేసానుకో, నాకు అక్కర్లేదన్నాననుకో, అప్పుడు అది ఎవరిది? మీరు అక్కర్లేదన్నారు గనక వద్దన్నారు గనక అది నాదేనండి అన్నాడు. అర్థమైంది కదా ఇప్పుడు నీకు, నువ్వు ఆవు బదులుగా నాకు తిట్లు దానం చేసావు, నేను ఆ తిట్లు వద్దు అని తిరస్కరించాను, ఇప్పుడు ఆ తిట్లు ఎవరివి అన్నాడు ఆయన. అప్పుడు ఆ పిసినగొట్టు ముచ్చమట్లు పట్టిన శరీరంతో, మీరు తిట్లు వద్దన్నారు కాబట్టి అవి నావేనండి అన్నాడు. అంటే ఒక వస్తువు నువ్వు నాకు ఇస్తే అది నేను వద్దు అంటే అది నీదే కదా, నువ్వు నాకు తిట్లు ఇచ్చావు వద్దన్నాను అవి నీవే, కాబట్టి నిన్ను నువ్వు తిట్టుకుంటూ ఉంటే నేనెందుకయ్యా కోపగించడం, అందుకే నవ్వుతున్నాను, నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు కదా అని అన్నాడు. అప్పుడు అర్థమైంది అవతల వాడికి, కాళ్ళ మీద పడి నమస్కరించి, అయ్యా చాలా అద్భుతమైన సత్యం తెలుసుకున్నాను అన్నాడు ఆయన. ఇది మనకి పురాణాలు మహానుభావులు చెబుతున్న గొప్ప నీతి. ఇది యువతల మనకి ఎంత కోపం వస్తున్నా ఒక వ్యక్తి నోటికొచ్చినట్టు తిడుతున్నప్పుడు సహజంగా ప్రతి వ్యక్తికి పౌరుషం వస్తుంది, ఒకటి తిడితే 10 తిడతాం, తిట్టే కొద్దీ రెచ్చిపోతాం, దానివల్ల రోగాలు వస్తాయట. ఎవరైనా మనల్ని తిడుతూ ఉంటే మనం కోపగిస్తేనే వాడికి దానివల్ల ఆనందం కలుగుతుంది, కోపగించకుండా చిరునవ్వు నవ్వుతూ ఉంటే ఇంకా ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేడు. కాబట్టి ఎంత కోపం వచ్చినా కిక్కురు మనకుండా ఊరుకుంటే మొదట శరీర ఆరోగ్యం లభిస్తుంది, రెండవది కీర్తి లభిస్తుంది, సహనం వల్ల ఇహం పరం రెండూ సాధిస్తాం, యుద్ధం లేకపోవటం వల్ల ఓరే వీడు మంచివాడరా అనవసరంగా తిట్టడం ఎందుకని ప్రతి వాళ్ళు మనకి మిత్రులు అవుతారు. కాబట్టి శత్రువులను కూడా మిత్రులను చేసుకుని సుఖంగా ఉండడానికి ఒక్క దివ్య మార్గం మౌనేన కలహో నాస్తి అనే శ్లోకపాదాన్ని ఆచరణలో పెట్టడం. కాబట్టి ఎంత కోపం వచ్చినా సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటే దానివల్ల మనం అనేక శక్తులు పొందుతాం, సృష్టి అంతా మనకి మిత్రులవుతుంది.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో నోటి మంచితనము అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ వడ్డిపర్తి పద్మాకర్. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. చేనుముచ్చట్లు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో పోషక ధాతు లోపాలు సవరణ అనే అంశం గురించి వింటారు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఏ పంటలో అయినా మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే ఆ పొలములో ఆ పంటకు కావలసినటువంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తేనే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పంట వేసే ముందు రైతులు ఆఖరి దుక్కిలోనైతేనేమి, పంట వేసిన తర్వాతనైతేనేమి, మొక్కకు ఎంత మోతాదులో ఏ పోషకాలు ఎంతెంత మోతాదులో అందించాలి అన్న అంశంపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగినటువంటి సమయంలో తగినటువంటి బలమును అంటే కావలసిన పోషకాలను అందించినట్లయితే మొక్క ఎదుగుదలలోనూ దిగుబడిలోనూ కూడా మనము గణనీయమైన దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు పంట వేసే ముందు ఖచ్చితంగా భూసార పరీక్షలు చేయించుకొని తమ పొలములో వేయబోయే పంట వివరాలు వ్యవసాయ అధికారులకు తెలియజేసి ఆ పొలములో ఆ పంటకు కావలసినటువంటి

పోషకాలను ఎంతెంత మోతాదులో అందించాలో తెలుసుకొని సిఫారసు మేరకు మాత్రమే మోతాదు మించకుండా పోషక విలువలు కలిగినటువంటి సేంద్రియ ఎరువులైతేనేమి రసాయన ఎరువులైతేనేమి వాడవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వేసవిలోనే భూసార పరీక్షలు చేయించుకొని ఆ పరీక్షా ఫలితాల ఆధారంగా మాత్రమే ఎరువులు వాడితే పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది, ప్రకృతి వ్యవసాయంతో నేల తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి వ్యవసాయ అధికారుల సలహాల మేరకు మాత్రమే దిగుబడులు సాధించాలి, పెట్టుబడులు తగ్గించుకోవాలి, ఆదాయాన్ని ఆర్జించాలి.

ఖచ్చితంగా తెలుసుకొని దానిని సవరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొక్క తన జీవితకాలంలో 23 పోషకాలను తీసుకుంటుంది. అయితే మొక్క తన జీవిత చక్రాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి ప్రధానంగా 7 పోషకాలు మాత్రం తప్పనిసరిగా అవసరమవుతాయి. ఈ పోషకాల్లో ఏ పోషకమైనా అవసరమైన మోతాదు కంటే తక్కువగా లభ్యమైనప్పుడు మొక్కలో పోషక ధాతులోప లక్షణాలు కనిపించి తద్వారా దిగుబడులు తగ్గటం సర్వసాధారణం. ఈ పోషకాలను పంట వేసేటప్పుడు సేంద్రియ ఎరువు మరియు రసాయనిక ఎరువుల రూపాల్లో రైతులు వేయడం జరుగుతూ ఉంటుంది. కానీ విచక్షణారహితంగా రసాయనిక ఎరువుల వినియోగం మరియు ఎటువంటి సేంద్రియ ఎరువులు వాడకపోవడం వల్ల నేలల్లో పోషకాల సమతుల్యత దెబ్బతిని పంటలకు అందుబాటులోకి రాకపోవడం వలన మొక్కల్లో పోషక ధాతులోప లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలను రైతు సోదరులు సరిగా గుర్తించలేకపోవడం, కొన్నిసార్లు ఇది తెగులుగా భావించి మందులు కూడా పిచికారీ చేస్తుంటారు. దానితో ఖర్చు పెరగడమే కాకుండా పంటకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. మన నేలల్లో సర్వసాధారణంగా నత్రజని, భాస్వరం, పొటాస్, సల్ఫర్, జింకు, బోరాను తదితర ధాతులోపాల లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పోషక లోపాలు గమనించిన వెంటనే అవి ఏ పోషక లక్షణాలు గుర్తించి అక్కడికక్కడే పోషకాలను పిచికారీ చేయడం ద్వారా దిగుబడులు తగ్గకుండా లోపాలను సవరణ చేసుకొని మంచి నాణ్యమైన దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు ఈ పోషక ధాతు లోప లక్షణాలు కనిపించిన వెంటనే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకుపోయి దానిని వెంటనే సవరించుకున్నట్లయితే దిగుబడిలో ఏమాత్రం తగ్గుదల లేకుండా పంటను కాపాడుకునేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రైతు ధాతులోప లక్షణాలు కనిపించిన వెంటనే సొంత ప్రయోగం చేసి అది లోప లక్షణాలుగా గుర్తించకుండా తెగులుగా భావించి మందులు పిచికారీ చేయడం ఎంతవరకు భావ్యం కాదు. కాబట్టి ప్రతి రైతు తమ పొలములో ధాతు లోప లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకులకు చూపించి వారి ద్వారా లోపాన్ని సవరణ చేసుకొని లోప నివారణ మందులు పిచికారీ చేసి సవరణ చేసుకోవాలే తప్ప క్రిమి సంహారక మందులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పిచికారీ చేయకూడదు. సాధారణంగా ప్రతి మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి 19 మూలకాలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ మూలకాలను ఆవశ్య పోషకాలు అంటారు. అయితే కొన్ని పోషకాలను ఎక్కువ మోతాదులోను కొన్ని పోషకాలను తక్కువ మోతాదులోను ఉపయోగించుకుంటుంది. మొక్కకు అధిక మోతాదులో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలు అంటారు. ఇవి కర్బనము, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్. మొక్కలు తక్కువ మోతాదులో తీసుకునే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. వీటిని ఆంగ్లంలో మైక్రోన్యూట్రియంట్స్ అంటారు. ఇవి జింకు, ఇనుము, రాగి, మాంగనీసు, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, సోడియం, వెనిడియం, సిలికాన్, ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాలు. ఈ సూక్ష్మ పోషకాలు పేరుకు తగినట్లుగానే మొక్కకు కూడా చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. అయితే మొక్క పెరుగుదలలోనూ దిగుబడులు పెరగడంలోనూ వీటి పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. వీటిని తగు మోతాదులో అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే రైతు సోదరులు కీలక పరిమితికి మించి అవసరమైన దానికన్నా అధికంగా అందుబాటులోకి తెచ్చినప్పుడు దానివల్ల కూడా మొక్కకు హాని కలిగి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మొక్కకు కావలసిన పోషక పదార్థాలను సక్రమంగా సమగ్రంగా అందించినప్పుడు మాత్రమే ఆశించిన దిగుబడులు సాధించగలము. ఖచ్చితంగా రైతాంగం దీనిని గమనించాలి. పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం చాలా ముఖ్యము. ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్నా సూక్ష్మ పోషకాల లోపాలు ఉంటే దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంది. కాబట్టి సూక్ష్మ పోషక లోపాలను సాధ్యమైనంతవరకు వెంటనే సవరించుకొని లోప నివారణ చేపట్టాలి. ముఖ్యంగా సున్నంపాలు ఎక్కువగా ఉన్న నేలల్లోనూ నాణ్యమైన నీరు అందించినప్పుడు కూడా పంట బెట్టకు గురైనప్పుడు చలి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లోనూ ఈ సూక్ష్మ పోషక లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బెట్టకు గురయ్యే నేలల్లో బోరాను, ఇనుము మరియు మాంగనీసు లోపాలు సర్వసాధారణంగా అన్ని పంటలలో వస్తూ ఉంటాయి. చలి తీవ్రంగా ఉన్న పరిస్థితులలో జింకు, రాగి, ఇనుము లోపాలు బహిర్గతమవుతూ ఉంటాయి. అదేవిధంగా నీరు నిలిచే

0: లోతట్టు భూములు మరియు మురికి నీరు పోని భూములు ఎల్లవేళలా నీరు పెట్టే వరి పొలాల్లోనూ కూడా సాధారణంగా జింకులోపము వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సేంద్రియ పదార్థం చాలా ఎక్కువగా ఉన్న భూముల్లోనూ కుళ్ళని పంట అవశేషాలను నేలకు అందించినప్పుడు దాని ద్వారా పోషకాలు తాత్కాలికంగా అందుబాటులోకి రాలేకపోవడం వలన లోపచిహ్నాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సాగునీటిలో కార్బోనేట్స్ బైకార్బోనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇనపధాతు లోపం కనిపిస్తుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పంటలపై కొన్ని పోషక పదార్థాల లోపాలు గమనించడం జరుగుతూ ఉంది. సాధారణంగా లోప లక్షణాలు గమనించిన తర్వాత పంటలపై పోషకాలను పిచికారీ చేస్తుంటాం. అయితే సూక్ష్మ పోషకాలను పంటలపై పిచికారీ చేయడం కంటే కూడా భూమి ద్వారా మొక్కకు అందించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి భూసార పరీక్ష ఫలితాల ప్రకారం కావలసిన పోషకాలను సిఫారసు మేరకు చివరి దుక్కిలో అంటే ఆఖరి దుక్కిలో.
1: మీరు ఇంతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో పోషక ధాతులో లోపాలు సవరణ విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. దేశవ్యాప్తంగా ఉన్న పలు కీలక మౌలిక వస్తువుల ప్రాజెక్టుల పురోగతిని ప్రగతి సమావేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతి వివరాలను ప్రధానమంత్రికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, ముత్కేడ్ మేడ్చల్ మహబూబ్నగర్ డోన్ రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో భూసేకరణ, ప్రభుత్వ భూముల బదలాయింపు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలోని 4 మండలాల్లోని 16 గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. నంద్యాల జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసినట్లు వెల్లడించారు. స్ట్రాటో ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు, టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు నిన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు, గిరిజన, తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేస్తూ,
1: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్లో కామన్ మ్యాన్కి, ఒక ఫార్మర్కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
0: బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింలు జరుపుకునే పండుగల్లో రంజాన్ తర్వాత బక్రీద్కు అత్యంత ప్రాముఖ్యతనిస్తారు. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

0: బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్లు ఎస్ అబ్దుల్ నజీర్, శివప్రతాప్ శుక్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. బక్రీద్ సందర్భంగా జంతువుల వధ, రవాణా, సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో నిషేధిత జంతువులను వధించడం చట్టవిరుద్ధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు రేవంత్ రెడ్డి నిన్న లేఖ రాశారు. గతంలో 148 మీటర్ల జలాశయం నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించిందని, అయితే ఆ స్థాయితో ఉత్తర తెలంగాణ నీటి అవసరాలు పూర్తిగా తీరవని రేవంత్ రెడ్డి తెలిపారు. నీరు నిల్వ ఉండే గరిష్ట స్థాయి ఎఫ్ఆర్ఎల్ను పెంచితే తెలంగాణకు నీటి సరఫరా సులభమవుతుందని పేర్కొన్నారు. అలాగే ఎఫ్ఆర్ఎల్ పెంపుతో మహారాష్ట్రలో ముంపు ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని వివరించారు. దీనిపై చర్చించేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశానికి తేదీ ఖరారు చేయాలని లేఖలో కోరారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ 2 రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనపై రాజమహేంద్రవరంలో మంత్రి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పుష్కరాలు జరిగే 6 జిల్లాల అభివృద్ధికి సుమారు 8,500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. గోదావరి కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి పేర్కొంటూ,
1: పుష్కరాలు జూలై 7వ తారీఖున ప్రారంభమైతే మనకి ఖచ్చితంగా 13 నెలల కాలం ఉంది. ఆ ప్రారంభమయ్యే ముందు ఈ సంవత్సర కాలం పొడవున పుష్కరాలు బాగా నిర్వహించుకోవడానికి ఏ కార్యక్రమాలను చేపట్టాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు వాటి మీద ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన వెంటనే పనులన్నీ కూడా ప్రారంభమవుతాయనేటువంటి మాటని తెలియజేస్తూ, పుష్కరాల విషయంలో సమన్వయ లోపం లేకుండా దాదాపుగా 8,500 కోట్ల రూపాయలు మనం ప్రణాళిక చేసాం. ఆ ప్రణాళికలో ఎంత మేరకు మనకు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది తొందరలో తెలియజేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని, ఈ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా సొంత ఇంటి కల సాకారమైందని నంద్యాల జిల్లాకు చెందిన లబ్ధిదారు వెంకటేశ్వర్లు తెలిపారు. అలాగే ముద్రా యోజన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉపయోగపడిందని లబ్ధిదారు ఇబ్రహీం ఖాన్ పేర్కొన్నారు.
2: 2015లో కేంద్ర ప్రభుత్వము చిన్న వ్యాపారస్తుల కోసం ముద్రా రుణాలు తీసుకునే సదుపాయం కలిగించింది. నేను దీంట్లో భాగంగా నేను మొదట 50,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఆ రుణం మొత్తం నేను కట్టిన తర్వాత నాకు మళ్ళీ ముద్రా లోన్ కింద 2 లక్షల రూపాయలతో ఈ మొబైల్ షాప్, యాక్సరీ షాప్ మెయింటైన్ చేస్తున్నాను. ఈ ముద్రా లోన్ పథకము మాలాంటి చిన్న వ్యాపారస్తులకు చాలా చేదోడు వాదుడుగా ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చి 12 సంవత్సరాలైన సందర్భంగా ఈ స్కీమ్ ని కూడా మరింతగా విస్తరిస్తున్నారు. మాలాంటి వారికి చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
0: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితిపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు నష్టం రాకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రబీ సీజన్లో రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్వతీపురం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో నిన్న అత్యధిక

0: ఏకంగా 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు 45 నుంచి 46 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178700 టోల్ ఫ్రీ నంబరుకు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాద ఘటనపై మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు నిన్న ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ ఈదురుగాలుల కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు ఈరోజు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన వీడి సావర్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించిన కొన్ని విషయాలు ప్రసారమవుతాయి. అనంతరం బక్రీద్ పండుగ విశిష్టత గురించి శ్రీమతి ఖుర్షిద్ బేగం గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించిన విశేషాలు తెలుసుకుంటూ సినీ గీతాలు ప్రసారమవుతాయి. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 విశాఖపట్నం జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ పి శ్రీనుబాబు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఎరుపు రంగు పండ్లు మరియు కూరగాయల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనే అంశం గురించి ప్రసారమవుతుంది. అనంతరం మంచి కుటుంబం కథానిక ప్రసారమవుతుంది. పట్టణం శ్రీ కె భాగ్యలక్ష్మి. 10:12:40 అనంతరం 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక ఈ సాయంత్రం 6:00 హిందీలోను, 6:05 ఆంగ్లంలో, అనంతరం 6:20 సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:30 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35 రంగస్థలి కార్యక్రమంలో భాగంగా సత్యహరిశ్చంద్ర నాటకం నుండి వారణాసి గట్ట పద్యాలు ప్రసారమవుతాయి. పాడినవారు శ్రీ బి రామా సుబ్బారెడ్డి హరిశ్చంద్రుని పాత్ర, శ్రీ పి అన్నమయ్య నక్షత్రక పాత్ర, హార్మోనియం శ్రీ జి కోటివీరాచారి. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో గోరుచిక్కుడు మరియు దొండసాగులో సమగ్ర యాజమాన్యం, ఈ అంశం గురించి ఒంగోలు ఉద్యాన శాఖ జిల్లా అధికారి శ్రీ వైఎంఎన్వీఎస్ గోపీచంద్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.

7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యోజనల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన పంచాయతీరాజ్ వ్యవస్థ అనే అంశం గురించి ప్రసారమవుతుంది. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా నాగార్జునకొండ నాటకం చివరి భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు. 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛభారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టక్ లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన 51వ ప్రగతి సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా నిరంతర పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యంతో స్పష్టమైన ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు. వేస్ట్ ప్రాసెసింగ్, గోవర్ధన్ ప్లాంట్లతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు వేగవంతం చేయాలని రాష్ట్రాలను కోరారు. ఈ సమావేశంలో 9 రాష్ట్రాలకు చెందిన 30,000 కోట్ల రూపాయలు విలువ చేస్తే 7 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సమీక్షించారు. పట్టణ ప్రాంతాలు, నివాస సముదాయాలు, ప్రభుత్వ సంస్థలపై రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వేగవంతం చేయాలని, దీనివల్ల విద్యుత్ ఖర్చులు తగ్గి ఇంధన భద్రత లభిస్తుందన్నారు. అలాగే కాలువలపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడం ద్వారా నీటి ఆవిరి కాకుండా నిరోధించవచ్చని సూచించారు. వధావన్ పోర్ట్ కేవలం ఒక ఓడరేవులో కాకుండా కోస్టల్ షిప్పింగ్, హైవేలు, రైల్వే, ఎయిర్పోర్టులతో అనుసంధానించబడ్డ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర నీటి సమస్యల పరిష్కారానికి ఈ ప్రాజెక్టు ఒక మోడల్గా నిలవాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఖర్చులు పెరగడమే కాకుండా ప్రజలు అభివృద్ది ఫలాలకు దూరమవుతారని ప్రధానమంత్రి తెలిపారు. దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలందరూ అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎల్లప్పుడూ శరీరంలో ఉన్న నీటి శాతం కాపాడుకోవాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మంచినీరు తీసుకెళ్లాలని, ఇతరులకు మంచినీరు అందిస్తూ సహాయం చేయాలని సోషల్ మీడియా ద్వారా సూచించారు. మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లడం తగ్గించాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. జంతువులు, పక్షుల కోసం ఇళ్లు, బాల్కనీలు, కార్యాలయాల వెలుపల చిన్న పాత్రల్లో నీరు ఉంచాలని పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రధానమంత్రి మంత్రులతో దేశంలో వేడిగాళ్ల పరిస్థితిపై చర్చించారు. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

0: प्रधानमंत्री जी ने कैबिनेट में मौसम की जो हीट वेव की परिस्थिति है उसका भी सभी मंत्रियों के साथ चर्चा की और माननीय प्रधानमंत्री जी का जो राष्ट्र के प्रति आह्वान है उसी आह्वान के तहत सभी से अपने अपने मंत्रालय में सुविधा पहुंचाने की किस तरह की सुविधाएं की जा सकती है उसके ऊपर भी चर्चा हुई।
1: ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డాక్టర్ నవల్ కిషోర్ విక్రమ్ ఆకాశవాణితో మాట్లాడుతూ వడదెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలక్ట్రోలైట్ ద్రవాలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయాల్లో బయటకు వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో పాల్జోర్ స్టేడియంలో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశంలో ఈ గౌరవం అందుకుంటున్న 15వ రాష్ట్రంగా ఈశాన్య భారత నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలవనుంది. దేశానికి అందించిన అసాధారణ సేవలు, క్రమశిక్షణ, అంకితభావానికి గుర్తింపుగా ఒక పోలీస్ విభాగానికి ఇచ్చే అత్యున్నత అధికారిక గౌరవం ఈ ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్పీ ర్యాంక్ అధికారి నాయకత్వంలో 400 మంది సిక్కిం పోలీస్ సిబ్బందితో కూడిన బృందం రాష్టపతి సమక్షంలో పరేడ్లో పాల్గొంటుంది. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడ్డ పేద ప్రజలకు సేవ చేసేందుకు ప్రతీకని రాష్టపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే సమాజంలో ప్రేమ, సామరస్యాలు పెంపొందించేందుకు ప్రజలంతా తమ సంకల్పం మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. బికనీర్లో జరిగిన భద్రతా సమీక్ష సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు సంబంధించి భద్రతా అంశాలు సమీక్షించారు. సరిహద్దు ప్రాంతాల్లో బ్యాంకుల ద్వారా జరిగే లావాదేవీలు చట్టపరమైన ఆర్థికపరమైన నిబంధనలు పాటించడం, మ్యూల్ ఖాతాలు నకిలీ కంపెనీలు కనిపెట్టడం, నకిలీ ఆధార్ కార్డ్స్ గుర్తించడం, సరిహద్దులు గుండా జరిగే స్మగ్లింగ్ నియంత్రించడం వంటి అదనపు బాధ్యతలు హోంమంత్రిత్వ శాఖ జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. సరిహద్దు జిల్లాల్లో నేరాలు, డ్రగ్స్ ముఠాలు వెనుక ఉన్న వనరులు, వాటి పనితీరు, నెట్వర్క్స్పై అధ్యయనం చేయాలని ఆదేశించినట్టుగా హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ఐసీఏఆర్ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో సమావేశమై రష్యా ఉక్రెయిన్ యుద్దంపై చర్చించారు. సైప్రస్ లో యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల జిమ్నిచ్ ఫోరం సదస్సు జరిగింది. శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలు, ద్వైపాక్షిక సహకారంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా జైశంకర్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు పోస్టులు ముళ్లకంచే మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 142.79 ఎకరాల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అప్పగించింది. May 11 జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో సరిహద్దు కంచే సంబంధిత ప్రాజెక్టుల కోసం 45 రోజుల్లోగా 600 ఎకరాల భూమిని బదిలీ చేయాలని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ భూమిని అప్పగించారు. బీఎస్ఎఫ్ అవుట్పోస్ట్ నిర్మాణం, ముళ్లకంచే ఏర్పాటు ద్వారా సరిహద్దు భద్రత బలోపేతానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి శువేందు అధికారి తెలిపారు. తొలిదశలో భాగంగా May 20 5 జిల్లాల పరిధిలో 43 ఎకరాలు కొనుగోలు చేసిన భూమిని, అలాగే 31.9 ఎకరాల ప్రభుత్వ భూమి మంజూరును ఉత్తర్వులు బీఎస్ఎఫ్కు అందించారు. దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ అత్యధికంగా బంగ్లాదేశ్తో 2217 కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉందని, రాష్టంలో సుమారు 1600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇప్పటికే కంచెవేయగా 600 కిలోమీటర్ల సరిహద్దుకు ఇంకా కంచెవేయాల్సి ఉందని సువేందు అధికారి తెలిపారు. దేశంలో ముస్లిం మహిళల హక్కులపై జాతీయ మహిళా కమిషన్ ఒక సమగ్ర సిఫార్సుల నివేదిక కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు సమర్పించింది. దేశంలో ముస్లిం మహిళల చట్టపర, సామాజిక, రాజ్యాంగపర హక్కులు బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నివేదిక రూపొందించారు. ముఖ్యంగా వివాహం, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులపై ఈ నివేదికలో ప్రత్యేక దృష్టి పెట్టారు.

0: నలుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సీనియర్ న్యాయవాది వి మోహనను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో కొలీజియం మే 22 మే 27 తేదీల్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు వచ్చే నెలలో పదవి విరమణ చేయనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ బివి నాగరత్న మాత్రమే ఏకైక మహిళా న్యాయమూర్తిగా ఉన్నారు. ఇప్పుడు వి మోహన్ నియామకంతో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగనుంది. ఇటీవలే సుప్రీంకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 34 నుంచి 38 పెంచుతూ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేసింది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్ విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కొంకణ్, గోవా, ఒడిశా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్కు 244 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. అయితే ఈ లక్ష్య ఛేదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులకే ఆలౌట్ అయింది. రేపు జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతుంది. స్వచ్ఛభారత్ మిషన్ 2.0 అమలు వేగవంతం చేయాలని 51వ ప్రగతి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు గ్యాంగ్టెక్లో సిక్కిం పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ అవార్డు ప్రదానం చేస్తారు. దేశ సరిహద్దుల నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపై జీరో టాలరెన్స్ విధానం కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన వీడి సావర్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనను గురించిన కొన్ని విషయాలు తెలుసుకుంటారు. అనంతరం బక్రీద్ పండుగ విశిష్టత గురించి శ్రీమతి ఖుర్షిద్ బేగం గారి ప్రసంగం వింటారు. ముందుగా నేటిమాట శీర్షికన వీడి సావర్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనను గురించిన కొన్ని విషయాలను తెలుసుకుంటారు. వినాయక్ దామోదర్ సావర్కర్ భారత స్వాతంత్ర సమరయోధుడు, రచయిత, కవి మరియు రాజకీయ ఆలోచనాపరులు. ఈయనను వీర్ సావర్కర్ అని కూడా పిలుస్తారు. 1883 మే 28 మహారాష్ట్రలోని భగూర్ గ్రామంలో జన్మించారు ఈయన. చిన్ననాటి నుండే ఆయనలో దేశభక్తి భావాలు బలంగా ఉండేవి. భారతదేశం బ్రిటిషు పాలన నుండి విముక్తి పొందాలని ఆయన కోరుకున్నారు. సావర్కర్ విద్యార్థి దశలోనే జాతీయోద్యమంలో పాల్గొన్నారు. యువతలో దేశభక్తి పెంపొందించడానికి అభినవ భారత్ అనే సంస్థను స్థాపించారు. ఆయన ప్రసంగాలు మరియు రచనలు యువతను ప్రభావితం చేశాయి. స్వాతంత్ర్యం కోసం పోరాడటమే తన జీవిత లక్ష్యంగా భావించారు. తరువాత ఆయన ఉన్నత విద్య కోసం లండన్కు వెళ్లారు. అక్కడ ఇండియా హౌస్ సంస్థతో కలిసి బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించారు. 1857 తిరుగుబాటును భారత తొలి స్వాతంత్ర సమరంగా వివరించిన పుస్తకాన్ని రచించారు సావర్కర్ గారు. ఈ రచన భారతీయులలో జాతీయ స్ఫూర్తిని పెంచింది. బ్రిటిషు ప్రభుత్వం సావర్కర్ను అరెస్ట్ చేసి అండమాన్లోని సెల్యులార్ జైలుకు పంపారు. అక్కడ ఆయన ఎన్నో కష్టాలు, కఠిన శిక్షలు అనుభవించారు. అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా రచనలు కొనసాగించారు. జైలులో కూడా దేశభక్తి భావాలను ప్రేరేపించే కవితలు మరియు వ్యాసాలు రాశారు. జైలు నుండి విడుదలైన తర్వాత

సావర్కర్ సామాజిక సేవలో పాల్గొన్నారు. సమాజంలో ఐక్యత మరియు సంస్కరణల కోసం కృషి చేశారు. హిందుత్వ భావజాలాన్ని ప్రజల్లో ప్రచారం చేసిన ప్రముఖ నాయకునిగా గుర్తింపు పొందారు. ఆయన ఆలోచనలు భారత రాజకీయాలపై విశేష ప్రభావం చూపించాయి. సావర్కర్ ఒక గొప్ప రచయిత, కవి మరియు దేశభక్తునిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన జీవితం ధైర్యం, త్యాగం మరియు దేశసేవకు ఒక ఉదాహరణగా భావించబడుతుంది. 1966 ఫిబ్రవరి 26 ఆయన మరణించారు. అయినప్పటికీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన సేవలు ఇప్పటికీ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచాయి. మీరింతవరకు నేటిమాట శీర్షికన వీడి సావర్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనను గురించిన కొన్ని విషయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: मुखान मोटीमला
3: सही बोल,
2: गज्जा बबला
3: सही बोल,
2: मुड़बोल कामरा
3: सही बोल,
2: बुरद पुल्ला
3: सही बोल।
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్।
5: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్। కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి। LIC హర్ పల్ ఆప్కే సాథ్।
6: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి, అహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు।
7: RBI అంటోంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త।
8: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా,
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు,
9: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే।
8: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి, ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్, కాల్ 1800-420-2233। హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా,
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు,
9: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే।
8: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి, ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్, కాల్ 1800-420-2233। హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా,
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు,
9: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే।
8: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి, ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్, కాల్ 1800-420-2233। హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా,
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు,
9: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే।
8: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి, ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్, కాల్ 1800-420-2233। హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా,
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు,
9: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే।
8: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి, ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్, కాల్ 1800-420-2233। హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది,
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా,
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు,
9: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే।
8: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి, ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్, కాల్ 1800-420-2233।
10: కార్యక్రమంలో బక్రీద్ పండుగ విశిష్టత గురించి శ్రీమతి ఖుర్షీద్ బేగం గారి ప్రసంగం వింటారు।
11: అనంత

కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన దైవం అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. శ్రోతలందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దైవం యొక్క శాంతి, శుభాలు, కరుణా కటాక్షాలు మన అందరి జీవితాలపై కురియుగాక. బక్రీదు పండుగ త్యాగానికి నిర్వచనం. ముస్లింల ప్రముఖమైన రెండు పండగలలో ఈద్ ఉల్ అజ్హా ఒకటి. దీనినే బక్రీద్ పండుగ అని కూడా అంటారు. బకరా అంటే అరబ్బీ భాషలో పశువు అని అర్థం. ఈ పండుగ ఇస్లామియా క్యాలెండర్లోని ఆఖరి నెల అయిన జిల్హజ్ 10వ రోజున జరుపుకుంటారు. ఈ పండుగ ఒక మహనీయుని త్యాగానికి గుర్తు. ఆయన పేరు దైవ ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం. దేవుని గొప్ప ప్రవక్తలలో ఒకరు. ఈయనను ప్రవక్తల తండ్రిగా పేర్కొంటారు. ప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం దైవాజ్ఞ శిరస వహించడానికి పూర్తిగా సిద్ధమై తన కుమారుని తన చేతులతోనే త్యాగం చేయబోయిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగ ఇది. జిల్హజ్ 10వ తారీఖున ప్రతి ముస్లిం ఒక జంతువును అల్లాహ్ నామముతో ఖుర్బానీ చేసి ఏ విధంగానైతే దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన సర్వస్వాన్ని అల్లాహ్ మార్గంలో త్యాగం చెయ్యడానికి సిద్ధమయ్యారో అదేవిధంగా మేము కూడా సర్వస్వం త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాము అనే సంకల్పాన్ని ప్రదర్శిస్తారు ముస్లింలు. ఇస్లాంలో ఖుర్బానీ అనేది ఒక ఆరాధన. నేటికి 4500 సంవత్సరాలకు పూర్వం హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ద్వారా స్థాపించబడిన ఆచారాన్ని మొత్తం ముస్లిం జగత్తు ఈద్ ఉల్ అజ్హా నాడు జంతువులను అల్లాహ్ మార్గంలో జిబా చేస్తారు. మానవుల మార్గదర్శకం కొరకు అల్లాహ్ వివిధ ప్రాంతాలలో తన ప్రవక్తలను పంపాడు. మొట్టమొదటి ప్రవక్త హజ్రత్ ఆదం అలైహిస్సలాం వారి నుండే మానవ జాతి ప్రారంభం అయింది. ఒక జాతి ప్రగతి వికాసాలు, ఉత్థాన పతనాలు ఆ జాతి ప్రజల త్యాగాల మీదే ఆధారపడతాయి. ఏ జాతిలోనైనా త్యాగస్ఫూర్తి లేకపోతే ఆ జాతి ఉన్నతి కలగానే మిగిలిపోతుంది. త్యాగ నిరతితో ముందుకు వెళ్లిన జాతి మాత్రమే చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. దైవదాసులలో, విశ్వాసులలో త్యాగస్ఫూర్తిని రగిల్చేందుకు, త్యాగ భావనను పురికొల్పేందుకు ఈదుల్ అజ్హా అంటే బక్రీదు పండుగ గొప్ప పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం మహనీయ దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగ నిరతిని మాత్రమే బోధించదు, అల్లాహ్ మార్గంలో అనన్య సామాన్యమైన త్యాగస్ఫూర్తిని బోధిస్తుంది. నిజమైన యోధుడు తనకు తాను అల్లాహ్ మార్గంలో ప్రాణాలర్పించడం గొప్ప సౌభాగ్యంగా భావిస్తాడు. కాని ప్రాణానికి ప్రాణంగా భావించే వాటిని అల్లాహ్ మార్గంలో పరిత్యాగం చెయ్యడానికి సిద్ధపడడం రాబోయే తరాలకు ఆదర్శనీయం. త్యాగానికి దీనికి మించిన ఉదాహరణ మరెక్కడా కనిపించదు. ఇలాంటి వారు తమ గమ్యస్థానాలను అలవోకగా చేరుకుంటారు. ఇలాంటి త్యాగధనులకు విజయం పాదాక్రాంతమవుతుంది. దైవం ఈ లోకంలోని సకల జీవరాశుల్లోనూ త్యాగమనే గుణాన్ని ఉంచాడు. జంతువులు తమ జంతుజాతి కోసం త్యాగాలు చేస్తాయి. మూగ జీవాల్లో అసూయ, ద్వేషాలు తక్కువ. మనుషులు మాత్రం పరస్పరం శత్రుభావంతో, ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు. ఖుర్బానీ పండుగగా జరుపుకునే ఈదుల్ అజ్హా బక్రీదు పండుగ సందేశమేమిటంటే అల్లాహ్కు దగ్గరవ్వడం, హజ్ ద్వారా ముస్లింల సమైక్యతను తెలపడం. ఇదే ఖుర్బానీ పండుగ పరమార్థం. ఖుర్బానీ అంటే సమీపం, త్యాగం అనే అర్థాలు చెబుతుంది నిఘంటువు. ఈ సమీప్యత, త్యాగం అల్లాహ్ మార్గంలో చేసే కృషికి నిదర్శనం. దీన్ని ఉల్లంఘించడం అల్లాహ్ ఆదేశాలను ధిక్కరించడమే. పండుగ రోజు చేసే

కుర్బానీ అంటే కేవలం పశువును బలివ్వడమే కాదు, అల్లాహ్ మార్గంలో మన సర్వస్వాన్ని సమర్పించుకోవడం, త్యాగం చెయ్యడం, మనలోని చెడును త్యజించి మంచిని మనలో స్థాపించడం. ముస్లింలు ఏటా జరుపుకునే బక్రీదు పండుగను, హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం త్యాగాలను స్మరించుకుంటూ అల్లాహకు జంతువును ఖుర్బానీ ఇచ్చి జరుపుకుంటారు. అల్లాహ్ పట్ల ప్రేమను వ్యక్తపరిచే రోజు ఇది. మన శక్తి సంపదలకు ప్రాణాలకు ఒకే ఒక్కడైన అల్లాహ్యే స్వామి, ప్రభువు, యజమాని అని రుజువు చేసే రోజు. ఈ లోకంలో మనల్ని పుట్టించింది కేవలం ఆయన ఆజ్ఞలను ఆదేశాలకనుగుణంగా జీవించేందుకేనని నమ్మాలి. ఈ ప్రాపంచిక జీవితం స్వల్పకాలికమే. ఇక్కడ చేసే ప్రతి పనికి ప్రళయం రోజున లెక్క చెప్పాలనే స్పృహ మన ఆచరణలో ప్రతిబింబించాలి. ఇస్లాం చరిత్ర పుటల్ని తిరగేసి చూస్తే అల్లాహ్ ప్రసన్నత ప్రీతి కోసం అనన్య సామాన్య త్యాగాలు మన ముందు కదలాడుతాయి. ఇస్లాం జీవితంలోని అన్ని దశల్లోనూ అన్ని రంగాల్లోనూ ముస్లింల నుండి త్యాగ నిరతిని కోరుతుంది. దీనికి మచ్చు తునకగా ఖురాన్ గ్రంథంలో అల్లా దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగాలను ప్రస్తావించాడు. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తనకు లేక లేక కలిగిన గారాల కుమారుడిని అల్లాహ్ మార్గంలో అర్పించడానికి ఆ బాలుడి మెడపై కత్తి పెట్టారు. ఆ సమయంలో అల్లాహ్ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగాన్ని మెచ్చుకుని ఆ బాలుడి స్థానంలో స్వర్గం నుంచి ఒక పొట్టేలును పంపుతాడు. అందుకే ఏటా ముస్లింలు దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటారు. ఆర్థిక స్తోమత కలిగిన ముస్లింలు కాబా గృహాన్ని సందర్శించి హజ్ నిర్వర్తించి ఖుర్బానీ ఇస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది ముస్లింలు హజ్ యాత్రలో పాల్గొంటారు. వివిధ భాషలు మాట్లాడేవారు, వివిధ దేశాల వారు తెల్లని వస్త్రాలు కప్పుకొని అరఫాత్ మైదానంలో అల్లాహ్ ఘనతను కొనియాడుతూ ఉంటారు. మా జీవన్ మరణాలన్నీ తమను సృష్టించిన అల్లాహ్ కోసమేనని త్రికరణ శుద్ధిగా ప్రకటిస్తారు. దైవం ఒక్కడే అనే ఇస్లాం సందేశ పరిమళాలను వెదజల్లే నెల ఇది. పరిపూర్ణ విధేయత, మనస్ఫూర్తిగా అల్లాహ్కు సమర్పించుకోవడం, స్వచ్ఛమైన విశ్వాసం, ఎలాంటి కల్మషం కుళ్ళు లేని హృదయం, కాపట్యం మచ్చుకైనా కానరాని హృదయ పవిత్రత, ప్రేమ, ఉపకార గుణం, ఇదే ఖుర్బానీ ఆశించేది. ఒకవేళ మీ మనస్సులో దేవుని ప్రీతి పొందాలన్న ఆకాంక్ష లేకపోయినట్లయితే, మనస్సులో స్వార్థం కాపట్యం నిండిపోయినట్లయితే ఎన్ని జంతువులను బలిచ్చినా దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సంప్రదాయాన్ని నెరవేర్చలేరు. అందుకే అల్లా దివ్యగ్రంథం ఖురాన్లో ఇలా సెలవిస్తున్నాడు, వాటి మాంసము అల్లాహ్కు చేరదు, వాటి రక్తము అల్లాహ్కు చేరదు, కానీ మీ భయభక్తులు ఆయనకు చేరతాయి అని తెలపడం జరిగింది. ముస్లింలు అన్న మాటలో త్యాగశీలురు అన్న భావన కూడా ఉంది. విధేయత, ఆత్మసమర్పణ, తమను తాము సంపూర్ణంగా అల్లాహ్కు అప్పగించడాన్ని, ప్రాపంచిక కోరికలను త్యజించి మనోవాంఛలను త్యాగం చేసి దైవం ఆజ్ఞ ముందు మెడవంచడాన్ని అరబీలో ఇస్లామని అంటారు. ఆ విధంగా చూస్తే ఇస్లాం ధర్మం తన అనుయాయుల నుంచి గొప్ప గొప్ప త్యాగాలను ఆశిస్తుంది. ముస్లిం సమాజం ఎన్ని కష్టాలకైనా ఓర్చుకొని మహాత్యాగ నిరతిని అలవర్చుకోవాలని బోధిస్తుంది ఇస్లాం. అల్లా ధర్మపరాయణులైన తన దాసులకు శిక్షణనిచ్చే నిమిత్తం, తర్వాత వారి విశ్వాసం పటిష్టపరచడానికి రకరకాల పరీక్షలకు గురి చేస్తాడు. అందుకే దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవిత కాలంలో అనేక పరీక్షలు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ పరీక్షలన్నింటిలో అతి కఠినమైన పరీక్ష కలలో తన ప్రియ కుమారుడైన హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి

0: జిబాహ్ చెయ్యడం అంటే బలి ఇవ్వడం. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఈ కలను అల్లాహ్ ఆజ్ఞగా భావించి తన కుమారుని అంగీకారంతో కుమారుని బలి ఇవ్వబోయారు. కాని అల్లాహ్ ఆ త్యాగాన్ని ఆపి, మేము నిన్ను పరీక్షించదలిచాము, ఈ పరీక్షలో నీవు నెగ్గావు అని ప్రకటించాడు. ఆ తర్వాత దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుని స్థానంలో ఒక జంతువును బలి ఇవ్వమని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా ప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు వారి కుమారులు హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు తమ జీవితం మొత్తం అల్లాహకు సమర్పించడానికి సిద్ధం అని నిరూపించారు. బక్రీద్ పండుగ సందర్భంగా జంతువును బలి ఇచ్చే సమయంలో చదివే ఖురాన్ వాక్యం 6వ అధ్యాయం 162వ వాక్యం లో దైవం ఇలా సెలవిస్తున్నాడు, నిస్సందేహంగా నా నమాజ్, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే అని ప్రకటించు అని అల్లాహ్ తన దాసులను ఆదేశిస్తున్నాడు. ఇస్లాం 5వ మూలస్తంభం అయినటువంటి హజ్ యాత్ర స్తోమత ఉన్న ప్రతి ముస్లిం జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చెయ్యాలి. ఇది కూడా స్తోమత ఉన్నప్పుడే వర్తిస్తుంది. యావత్తు ప్రపంచం నుంచి వచ్చే వివిధ జాతులు హజ్ యాత్రికులు ఒకే చోట కలవడం సర్వ మానవ సమానత్వ భావననే కాదు, వసుదైక కుటుంబం అన్న భావనకు సజీవ ఉదాహరణగా ముస్లింలు హజ్ యాత్ర చేస్తారు. ఖుర్బానీ కూడా ఆర్థిక స్తోమత ఉన్నవారిపైనే విధి. దైవ విశ్వాసం మనిషిలో త్యాగ నిరతిని పెంపొందిస్తుంది. దేవుడి దయవల్ల తనకు లభించిన వస్తు సంపదనంతా ఏ క్షణమైనా త్యాగం చెయ్యడానికి సిద్ధపడేలా చేసే బలమైన విశ్వాసం మనిషిలో జనించాలి. అప్పుడే సమాజం ఒక ఉత్తమమైన సమాజంగా రూపుదిద్దుకుంటుంది. అలాంటి ఉత్తమ సమాజ స్థాపన కోసం మనిషి ముఖ్యంగా దైవ ప్రసన్నతను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాలి. ఎన్ని కష్టాలనైనా నష్టాలనైనా భరించాలి. ఆస్తిపాస్తులే కాదు, ప్రాణ త్యాగానికైనా వెనుకాడకూడదు. తనకు ఎంతో ప్రియాతి ప్రియమైన వాటిని సైతం అల్లాహ్ ప్రసన్నత కోసం త్యాగం చెయ్యడానికి సిద్ధం కావాలి. ఇదే అసలు ఖుర్బానీ, త్యాగం బలి. ఈ విషయాన్ని దివ్యగ్రంథం ఖురాన్ స్పష్టంగా చెప్పింది. దివ్యగ్రంథం ఖురాన్ 3వ అధ్యాయం 92వ వాక్యంలో, మీరు అమితంగా ప్రేమించే వస్తువుల్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టనంత వరకు మీరు పుణ్యస్థాయికి చేరుకోలేరు అని చెప్పడం జరిగింది. ఖుర్బానీ అనే ఆరాధన మానవునికి, మానవుడిని సృష్టించిన ప్రభువుకు మధ్య సామీప్యాన్ని సమకూర్చే ఒక మాధ్యమమని గుర్తించుకోవాలి. ఈ ధర్మపరాయణత, ఈ దైవభీతి ఇస్లాం తన అనుయాయులలో కలిగించగోరుతుంది. ఈ త్యాగాల పండుగ స్ఫూర్తిని మన జీవితాలలో రంగరించుకొని సర్వమానవాళి శ్రేయస్సును, మంచిని కాంక్షిస్తూ అందరూ సంతోషాలను కోరుకుంటూ సమాజం, దేశం, యావత్ మానవాళి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ దైవభీతి, దైవప్రీతి మన మనస్సులలో జనించాలని ఆ సృష్టికర్తను వేడుకుందాం. ఆమీన్.
1: మీరింతవరకు బక్రీద్ పండుగ విశిష్టత గురించి శ్రీమతి ఖుర్షీద్ బేగం గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో కొన్ని సినీ భక్తి గీతాలు వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈరోజు తెలుగు జాతి గర్వకారణం మహానటుడు మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈనాటి భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఆయన గురించిన విషయాలను వింటూ ఆయన నటించిన చిత్రాలలోని సినీ గీతాలు వింటారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ గారు సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి. శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలకు జీవం పోసి కోట్లాది తెలుగు ప్రజల హృదయాల్లో దేవునిలాంటి స్థానం సంపాదించిన మహానటుడు ఆయన. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత కళాకారుడు ఎన్టీఆర్ గారు. తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిన ఆయన ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. అలాంటి చెరగలేని ముద్ర వేసిన ఎన్టీఆర్ గారి హిట్ చిత్రమైన గులే బకావళి కథ చిత్రం నుండి ఒక చక్కనైన పాట వింటారు. గానం ఘంటసాల పి సుశీల, సంగీతం విజయ్ కృష్ణమూర్తి, సాహిత్యం సినారే.

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు, మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్గా ప్రసిద్ధి చెందిన ఆయన 1923 మే 28 కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో జన్మించారు. చిన్నప్పటి నుండే కళలపై ఆసక్తి పెంచుకున్న ఆయన తర్వాత తెలుగు సినీ ప్రపంచానికే గర్వకారణంగా నిలిచారు. విద్యార్థి దశలోనే నాటకాల ద్వారా తన నటనా ప్రతిభను చూపించారు. ఆయన మాటతీరు, హావభావాలు, గంభీరమైన వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకునేవి. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా కొంతకాలం పనిచేసిన అనంతరం సినిమాలపై ఉన్న మక్కువతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1949 విడుదలైన మనదేశం సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. మొదటి సినిమాతోనే ఆయన ప్రతిభ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత వచ్చిన పాతాళ భైరవి చిత్రం ఎన్టీఆర్ జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమాలో ఆయన నటన ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. హీరోగా ఆయనను అపారమైన పేరు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఇది కూడా ఒకటి. తర్వాత వచ్చిన మాయాబజార్ సినిమాలో శ్రీకృష్ణుని పాత్రలో ఎన్టీఆర్ నటన తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆయన ముఖ కవళికలు, సంభాషణలు, ఆహార్యం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈ పాత్రలో ఆయనను దేవునిలాంటి గౌరవం లభించింది. కార్యక్రమంలో వినబోతున్న పాట ఎన్టీఆర్కు ఎనలేని పేరు తెచ్చిపెట్టిన కలిసి ఉంటే కలదు సుఖం సినిమాలో చూపించిన సహజమైన నటన కుటుంబ కథా చిత్రాలకు కొత్త అద్దం తీసుకొచ్చింది. ఆయన ప్రతిభావాన్ని ఎంతో హృదయంగా పలకరిస్తూ కుటుంబ విలువలను ప్రేక్షకులను హృదయాలకు చేరువ చేశారు ఆ చిత్రంలో. అలాంటి చిత్రంలో నుండి ఒక చక్కనైన పాట వినేద్దాం. వినబోతున్న పాట కలిసి ఉంటే కలదు సుఖం చిత్రానికి గాను ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం వేణు, సాహిత్యం కొసరాజు.

0: కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
5: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
4: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
5: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
4: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: మీరు వింటున్నారు భావల్హరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించిన సినీ విశేషాలు మరియు ఆయన నటించిన చిత్రాల నుండి సినీ గీతాలు వింటున్నారు. లవకుశ చిత్రంలో శ్రీరాముని పాత్రలో ఆయన అద్భుత నటన ప్రదర్శించారు. తెలుగు కుటుంబాల్లో ఆ సినిమా ఇప్పటికీ భక్తిభావాన్ని కలిగించే చిత్రంగా గుర్తింపు పొందింది. ఎన్టీఆర్ నటన ఆ పాత్రకు ప్రాణం పోసింది. నందమూరి తారక రామారావు నటనా తేజం వెలిగిన వేళ దానవీర సూరకర్ణలో మూడు రూపాల లీల. కర్ణుని దానం, కృష్ణుని జ్ఞానం, దుర్యోధనుని గర్వ గంభీరం, ఎన్టీఆర్ గారి నటనతో తెరపై వెలిసే మహాభారత వీరం. దానవీర సూరకర్ణ చిత్రంలో కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు వంటి మూడు విభిన్న పాత్రలు పోషించి తన అసామాన్య ప్రతిభను చాటి చెప్పారు. ఈ చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక గొప్ప అద్భుతంగా నిలిచింది. అంతటి ఎనలేని పేరు తెచ్చిపెట్టిన దానవీర సూరకర్ణ చిత్రం నుండి ఎస్పి బాలు, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు, సాహిత్యం సి నారాయణరెడ్డి.

మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. ఎన్టీఆర్ గారు పురాణ పాత్రల్లో మాత్రమే కాదు, సామాజిక చిత్రాల్లో కూడా అద్భుతంగా నటించారు. కుటుంబ విలువలు, నైతికత, ధర్మం వంటి అంశాలను తన సినిమాల ద్వారా ప్రజలకు చేరవేశారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకునిగాను ఎన్టీఆర్ విశేష కీర్తి సంపాదించారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆయన పాత్ర ఎంతో గొప్పది. సినీ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న తర్వాత ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన రాజకీయాల విశేషాలను వినే ముందు వేటగాడు చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు. సంగీతం చక్రవర్తి, సాహిత్యం వేటూరి.

1982లో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కొద్ది కాలంలోనే ఈ పార్టీ ప్రజల్లో విశేష ఆదరణ పొందింది. తెలుగు రాజకీయాల్లో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. 1983లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఎన్టీఆర్ గారు. ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి గొప్ప నాయకునిగా గుర్తింపు పొందారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ గారు ఒక ప్రతీకగా నిలిచారు. దేశవ్యాప్తంగా తెలుగువారి గౌరవాన్ని పెంచిన నాయకునిగా ఆయనను గుర్తిస్తారు. ఎన్టీఆర్ జీవితంలో క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యమిచ్చేవారు. కష్టపడితే జీవితంలో ఏ స్థాయికైనా చేరవచ్చని తన జీవితంతో నిరూపించారాయన. 1996 జనవరి 18న ఎన్టీఆర్ కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలుగు ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. లక్షలాది మంది అభిమానులను కన్నీటికి వీడ్కోలు పలికారు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. కొత్త తరానికి కూడా ఆయన నటన స్ఫూర్తిగా నిలుస్తుంది. తెలుగు సినీ చరిత్రలో ఆయన స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. ఆయన నటించిన చివరి చిత్రమైన మేజర్ చంద్రకాంత్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట వింటారు. సంగీతం కీరవాణి, సాహిత్యం జాలాది.

0: మీరింతవరకు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఆయన గురించిన సినీ విశేషాలు, ఆయన నటించిన చిత్రాల నుండి సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: Yeah, but

0: ఆకాశవాణి
1: విశాఖపట్నం జిల్లా సమాచార లేఖనం మీరిప్పుడు వింటారు. వ్యాఖ్యానం కనపర్తి రాణి. ఘనంగా ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకలు, విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన, దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి, దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల, విశాఖ కేంద్ర కారాగారంలో ఆఫీస్ అసిస్టెంట్ నైపుణ్య శిక్షణా కోర్సు ప్రారంభం, జీవీఎంసీ పరిధిలో ఇండ్ల గణన ప్రక్రియను పర్యవేక్షించిన డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్, ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలిగించేందుకు విశాఖలో వాటర్ ఫాగింగ్ వాహనాలు తదితర అంశాలతో కూడిన విశాఖ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానం వేదికగా నిర్వహించిన ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పలువురు కేంద్ర రాష్ట మంత్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందేళ్ల ప్రయాణంలో ఎంతో మంది విద్యావేత్తలను, నాయకులను, పారిశ్రామికవేత్తలను దేశానికి అందించిన ఘనత ఆంధ్ర విశ్వవిద్యాలయానికే దక్కుతుందని, అటువంటి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. విశాఖ వేదికగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అదానీ కనెక్స్, ఎయిర్టెల్ నెక్స్ట్రా భాగస్వామ్యంతో $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తుంది. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రా క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, భారతీయ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా, పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్ రాక విశాఖకే కాదు ఆంధ్రప్రదేశ్కి ఓ గేమ్ చేంజర్గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా విఎంఆర్డీఏ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కార్యాలయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. అనంతరం కొత్త జోన్ కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సమీక్షకు దక్షిణ మధ్య, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే

0: జోన్ల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో విశాఖపట్నంలో సంబరాలు అంబరాన్నంటాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు అహర్నిశలు కృషి చేసిన కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలుపుతూ విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద టీడీపీ కార్యకర్తలు బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఆఫీస్ అసిస్టెంట్ అనే పేరుతో ఐటీ ఆధారిత నైపుణ్య శిక్షణ కోర్సును విశాఖ సెంట్రల్ జైలులో ప్రారంభించారు. జైలు ఖైదీల పునరావాసం మరియు సమాజంలో తిరిగి కలిసిపోయే ప్రక్రియలో భాగంగా వారికి పరిశ్రమ ఆధారిత ఐటీ మరియు ఆఫీస్ మేనేజ్మెంట్ నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ SDI సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి బ్యాచ్లో 30 మంది ఖైదీలు ఉంటారు. మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మొదటి దశ ఇండ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ సెన్సస్ VLN మూర్తి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఇండ్ల గణన ప్రక్రియలో ఏ ఒక్క గృహం కూడా మినహాయించకుండా గణన చేపట్టాలని, రాష్ట్రానికి లభించాల్సిన నిధులు, ప్రభుత్వం అమలు చేసే అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో ఈ జనగణనకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ప్రజలకు అవగాహన పరచాలని ఆయన సూచించారు. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నుండి విశాఖ వాసులకు కొంత ఉపశమనం కలిగించేలా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ప్రత్యేకంగా వాటర్ ఫాగింగ్ మిస్ట్ కానన్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. ఈ వాటర్ ఫాగింగ్ ద్వారా నగరంలోని పలు ప్రాంతాల్లో నిరంతరం నీటిని సన్నని జల్లు రూపంలో వెదజల్లడం ద్వారా కొంతమేరకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఫాగింగ్ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలు అధికంగా రాకపోకలు చేసే ప్రాంతాల్లో నిర్వహించబడుతుంది. మీరింతవరకు విశాఖపట్నం జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఈ సమాచార లేఖ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 2233 93, ఎస్టీడీ కోడ్ 08596. మరొక్కసారి మా ఫోన్ నంబర్ 2233 93, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో ఫస్ట్ కాలర్తో మాట్లాడేద్దాం. హలో,
2: గుడ్ మార్నింగ్, శుభోదయం, నమస్తే మేడం. నేను రాఘవేంద్రరావు గారు మాట్లాడుతున్నాను మేడం.
1: నమస్తే రాఘవేంద్రరావు గారు, చాలా రోజులైందండి మీతో మాట్లాడి.
2: అవును మేడం, మీరు భావాలహర్లో ఎంపీ కావాలి.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి.
2: మేజర్ చంద్రకాంత్ అతని పాట వేశారు, ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: అలాగే రేపు ప్రముఖ నేపథ్య గాయకురాలు ఉషగారి పుట్టినరోజు మేడం. అక్కడ నాగార్జున సాగర్ లో జన్మించారు. రోజు ముందుగానే పుట్టిన శుభాకాంక్షలు తెలియచేస్తాము.
1: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట వేయమంటారు?
2: ఈ రోజు ప్రముఖ దర్శకుడు జానపద బ్రహ్మ బి విఠలాచారి గారి వర్ధంతుంది మేడం. ఆయన ఉడిపిలో జన్మించారు. బి విఠలాచారి గారి దర్శకత్వంలో ఎన్టీ రామారావు గారు నటించిన పిడుగు రామ చిత్రం నుండి ఓ చిన్నదానా చిన్నదానా పోటీ కన్నుల గానా రాముందుకు సిగ్గెందుకు ఈ ముందు నేను లేనా. ఆ పాట వినసారిందిరా?
1: ఓ చిన్నదానాముడు.
2: అవును మేడం,
1: తప్పకుండా అండి, చాలా బాగా పాడారండి.
2: ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్ యూ అండి.
2: కోటి గారి పుట్టినరోజు కూడా ఉంది మేడం. కోటి గారికి బర్త్డే విషయం తెలియజేద్దాం సంగీత దర్శకుడికి. ధన్యవాదాలు మేడం.
1: తప్పకుండా అండి, మీ తరపున అందరి తరపున ఆయనకు హ్యాపీ బర్త్డే అండి.
2: ధన్యవాదాలు మేడం.
1: మీరు కోరిన పాట వేసేస్తున్నాను, వినేసేయండి.
2: ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: థ్యాంక్ యూ మేడం. ఎస్ కొత్తపల్లి నుంచి ఆవల కోటేశ్వరరావు మేడం.
0: కోటేశ్వరరావు గారు చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు?
1: దాన వీణ సూర్య కన్నుల్లో మేడం. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా
0: చెప్పండి.
1: దుర్యోధన దుశ్శాసన పాట మేడం.
0: దుర్యోధన దుశ్శాసన
1: విన శ్రోతలందరి కోసం.
0: ఆ చిత్రంలోంచి వేశామండి ఈ సాంగ్.
1: పొద్దున అది వేరే పాడేశారు మేడం, దుర్యోధన పాడేయండి మేడం, అందుకు రిక్వెస్ట్ అడుగుతున్నా.
0: సారీ అండి, ఆ సాంగ్ అవైలబుల్ లేదు.
1: సరే, వేరేది ఒక మంచి పాడేయండి మేడం. మీరు దాంట్లోనే
0: వేరేదేమంటారా?
1: దాన విన సూర్య కన్నల్లోనే ఒక మంచి పాడేయండి.
0: తప్పకుండా అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: మీరు కొనిన చిత్రంలోంచి పాట వేస్తున్నాను, వినేసేయండి.
1: విన శ్రోతలందరికీ వస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: లీలావతి మేడం.
0: లీలావతి గారు
1: బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి.
1: థ్యాంక్ యూ మేడం. మొత్తం మాట్లాడదండి మేడం.
0: ఇవ్వండి.
1: హలో
0: హలో
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: రామారావు గారి పాట గారు
0: చెప్పండి, ఏ చిత్రంలోంచి వింటారు?
1: జనవరి సరుకులో వేసారు కదా మేడం.
0: వేసానండి, 2 టైమ్స్ వేసాను.
1: డ్రైవర్ రా, డ్రైవర్ రా.
0: ఓకే,
1: డ్రైవర్ రా. నిమ్మకూరు రోడ్ ఏమా?
0: డ్రైవర్ రాముడులో
1: నిమ్మకూరు రోడ్డు మేడం.
0: నిమ్మకూరు రోడ్డు. పాట ఫస్ట్లో చెప్పండి.
1: అదే కా నిమ్మకూరు మరిమల్లె తోటనే.
0: లేదండి ఆ సాంగ్, ఎందరో ఆ సాంగ్ ఉంది, ఏమని వర్ణించను వంగమాకు సాంగ్.
1: కాదది
0: దొంగ దొరికాడు సాంగ్.
1: అదే మా మేడం జయసుధ తోటి.
0: మీరు ఫస్ట్ సాంగ్ చెప్తే నేను వేసేస్తాను.
1: లారీలో పాడే పాట మేడం. సరేలైతే
0: వేరే చిత్రంలోంచి కోరుకుంటారా?
1: అది అనురాగ దేవతలు మేడం.
0: అనురాగ దేవత సినిమా పేరండి. అందులో ఏం సాంగ్ వేయమంటారు?
1: ఇంకేదైనా మేడం.
0: ఏదైనా ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ద కాల్. ఇలానే కాల్ చేస్తుండండి.
1: ఓకే.

0: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో
1: హలో
0: హలో, శుభోదయం అండి.
1: శుభోదయం.
0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? శిరీష గారు. హలో హలో, మీ వాయిస్ సరిగా వినిపించట్లేదండి.
1: నా పేరు అర్జున్.
0: అర్జున్, చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు? స్నేహం కోసం చిత్రంలోంచినా?
1: ఒక్క తల్లి సంతానం.
0: తప్పకుండా ప్లే చేసిస్తాను. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మార్కాపురం నుంచి. ఓకే అమ్మా, నీకోసం నువ్వు అడిగిన సాంగ్ ప్లే చేసేస్తున్నాను, వినేసేసి. థ్యాంక్ యూ, ఇలానే కాల్ చేస్తున్నాను.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
6: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
1: హలో,
7: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
7: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
8: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్, అంత డబ్బు?
8: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు?
9: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
7: అరే,
1: కట్ చేసావా?
9: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
9: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
10: ఆర్బిఐ అంటుంది,
11: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
12: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 2233 93, ఎస్టిడి కోడ్ 08596. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, హలో,
13: నమస్తే మేడం.
12: నమస్తే అండి, శుభోదయం.
13: శుభోదయం,
12: శుభోదయం అండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వేయమంటారు?
13: దత్తపుత్రుడు.
12: దత్తపుత్రుడు లోంచి ఏ పాట వేయమంటారు?
13: మనసైన చిన్నదాలా ఓ మాట ఉంది వింటావా.
12: ఏంటండి? సొగసైన
13: మనసైన చిన్నదాలా ఓ మాట ఉంది వింటావా.
12: మనసైన చిన్నదాన, తప్పకుండా అండి.
13: థ్యాంక్ యూ మేడం.
12: థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద కాల్. ఇలానే కాల్ చేస్తుండండి.
13: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. ఎవరు
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారండి?
1: నా పేరు రామ్ గోపాల్ రెడ్డి, పుచ్చకాయలపల్లి మేడం.
0: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు గోపాల్ గారు?
1: అన్నమయ్య సాంగ్స్ ఒకటి.
0: అన్నమయ్య.
1: అన్నమయ్య
0: తప్పకుండా అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: పుచ్చకాయలపల్లి మేడం.
0: పుచ్చకాయలపల్లి. ఏం చేస్తుంటారండి?
1: మేము కేబుల్ ఆపరేటర్ మేడం.
0: ఓకే, ఏ పాట వేయమంటారు?
1: అన్నమయ్య 7 1లో వాడిన సాంగ్స్ అండి.
0: 7 కొండ అన్ని ఆయన అది వాళ్ళది వేయమంటారా?
1: అల్లది అదే మేడం.
0: ఓకే అండి.

0: కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి. శుభోదయం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కొత్తపల్లి మేడం.
0: కొత్తపల్లి నుంచి ఎవరండి?
1: సుబ్బులు మేడం.
0: హలో
1: సుబ్బులు మేడం.
0: సుబ్బులు గారు,
1: వరలక్ష్మి.
0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఏ చిత్రం నుంచి పాట వింటారు?
1: బొబ్బిలి పులి అది మేడం.
0: బొబ్బిలి పులి.
1: అదే జన్మని జన్మభూమి.
0: తప్పకుండా అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తుండండి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి కాల్ చేయడానికి. కొత్తపల్లి వాళ్ళే ఎక్కువ కాల్ చేస్తుంటే కొత్త వాళ్ళకి అవకాశాలు లేవండి. తప్పకుండా మీరు అడిగిన పాట నేను ప్లే చేస్తాను.
1: అవకాశం ఇస్తున్నాం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? సార్ వాయిస్ కట్ అవుతుందండి మీది.
1: చెప్పండి
0: చెప్పండి, మీ పేరు?

0: వేముల పరశురాములు.
1: పరశురామ్ గారు
0: బాగున్నారు మేడం.
1: బాగున్నానండి. ఏ చిత్రంలో నుంచి పాట వింటారు ఈరోజు?
0: సినిమా పేరు భాగ్య చక్రం మేడం.
1: భాగ్య
0: చక్రం.
1: భాగ్య చక్రం.
0: మేడం
1: అందులోంచి ఏ పాట అండి?
0: నీవు లేక నిమిషమైన అనుకున్నాను.
1: తప్పకుండా ప్లే చేస్తానండి. ఈరోజు కార్యక్రమాలు విన్నారా?
0: వింటాం మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇలానే కాల్ చేస్తుండండి, మీరు కోరిన పాట వేసేస్తున్నాను.
0: ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: దేవరాజు గారు, సాల్మన్ మేడం.
0: సాల్మన్ గారు,
1: అవును మేడం.
0: అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తూ కాల్ చేయండి. డైలీ మీరే చేస్తుంటే కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలి కదా.
1: ఆదివారం చేశాం మేడం.
0: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు ఈరోజు?
1: అడవి దొంగ.
0: విన్నారండి ప్రోగ్రామ్స్?
1: వార్తలు కానీ తిన్నా.
0: ఓకే, ఏ పాట వేయమంటారు అందులో?
1: చల్లగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ.
0: తప్పకుండా అండి.
1: మన పాలెం పోలయ్యా, దూరపల్లి రామయ్య, చిన్నప్ప దూరపల్లి.
0: ఓకే, మీ ఫ్రెండ్స్ అందరి కోసం ఈ పాట వేస్తున్నాము.
1: అందరి కోసం మేడం.
0: ఓకే అండి, అందరి కోసం వేస్తున్నాను, వినేసేయండి.

0: బుగ్గ మీద నల్ల మబ్బులాడే, ఎర్ర బుగ్గ మీద లేత మీసమాడే, మల్లె చెండు మీద ఏడి ఊపిరాడే.
1: ఈ ఆట సై ఆటగా ముక్కుట ఉయ్యాలగా, మల్లె తేనె తాగి తాగి మత్తెక్కన్న.

పచ్చలెర్రనైతే తీపి అల్లక్క, పచ్చ తోక కట్టుకుంటే రామ చిల్లక్క, ఈడు వంట పట్టగానే ఇంత తళ్ళుక, కొంగు కాస్త పట్టగానే ఇంత బుల్లుక.

0: కార్యక్రమంలో లాస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో,
0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా అలాగ నుంచి పాలెం పోలయ్య మాట్లాడుతున్నా మేడం.
0: పోలయ్య గారు చెప్పండి, మీ ఫ్రెండ్ ఇంతకు ముందే కాల్ చేశారు
1: మేడం.
0: సాల్మన్ గారు ముందే కాల్ చేసి మీకు అంకితం ఇచ్చారు సాంగ్.
1: ఓకే, అవును మేడం.
0: చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు?
1: ఈరోజు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన నటించిన నేరం నాది కాదు ఆకలి మూవీ నుంచి మనలో పాపం చేయని వాడు ఎవడు చెప్పండి, ఏ లోపం లేని వాడు ఎవరు చూపని అప్పగించండి మేడం.
0: సాంగ్ ఫస్ట్ లో చెప్తారండి,
1: మనలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి.
0: మంచి సమాధి అదా అండి?
1: అదే అదే మేడం.
0: ఓకే,
1: అది మధ్యలో వస్తుంది.
0: ఓకే,
1: ఆ పాట మేడం మా ఫ్రెండ్ చిన్నప్ప గారి కోసం, అశోక్ గారి కోసం, సాల్మాన్ రాజు కోసం, లక్ష్మీప్రియా గారి కోసం, సర్దార్ భాయ్ కోసం, రామయ్య గారు, నరేందర్ రెడ్డి.
0: తప్పకుండా అండి, తప్పకుండా ప్లే చేసేస్తాను. థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ మేడం.

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి మహిళా భారతీ స్త్రీల కార్యక్రమంలో ఎరుపు రంగు పండ్లు మరియు కూరగాయల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనే అంశం గురించి వింటారు. అనంతరం మంచి కుటుంబం కథానిక వింటారు పట్టణం శ్రీ కె భాగ్యలక్ష్మి. కార్యక్రమం ముందుగా ఎరుపు రంగు పండ్లు మరియు కూరగాయల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనే అంశం గురించి వింటారు.
1: కొన్ని రకాల రంగులు మన కంటికి మన హృదయానికి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటాయి. అవి మన యొక్క మానసిక స్థితిని ప్రశాంతంగా ఉండడానికి ఎంతగానో తోడ్పడతాయి. వాటిలో తెలుపు ప్రధానంగా మనకి గుర్తొస్తుంది. అలాగే కొన్ని రకాల రంగులు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయంట. రంగు అంటే ఆ రంగులో ఉండే పండ్లు, కూరగాయలు, రకరకాల పదార్థాలు. మరి ఎరుపు మన ఆరోగ్యానికి ఎంతో బలం. అవి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎర్రరేటి స్ట్రాబెర్రీని

చూడగానే నోట్లో నీళ్లూరిపోతాయి. కెంపురంగుతో మెరిసే దానిమ్మ గింజల్ని అలా చటుక్కు నోట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. అల్లంత దూరాల నుంచే ఎర్రటి పుచ్చకాయ ముక్కలు కడుపు నింపేస్తాయి. ఇవేనా రెడ్ కలర్ కూరగాయలు ఆకుకూరల్ని కూడా తినకముందే రంగులతో ఆకట్టుకుంటాయి. అయితే మెరిసే వర్ణం కేవలం ఆకర్షణ కోసమే కాదు, ఆరోగ్యాన్ని అందించే ప్రత్యేక కారకం కూడా. మరీ ముఖ్యంగా మండుటెండల్లో ఈ ఎరుపు రంగు ఆహార పదార్థాలతో ఎన్నో లాభాలున్నాయి. ఆసక్తికరమైన ఆ వివరాల్లోకి వెళితే ప్రకృతి సంపాదించిన పండ్లు కూరగాయల్లో ఆకుపచ్చ, పసుపు, ఊదా, తెలుపు, నీలం, ఎరుపు ఇలా బోలెడు రంగులుంటాయి. వీటిలో రుచి మీదనో ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఆయా పదార్థాల్ని మనం రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటాం. కానీ వాటి రంగును బట్టి అవి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసా మీకు? అందులోనూ అన్ని వర్ణాల్లో హైలైట్ అయ్యే రెడ్ ఫుడ్ ప్రత్యేకత ఏంటో ఎప్పుడైనా మీరు విన్నారా? ఆకట్టుకునే ఈ కలర్ఫుల్ ఆహారం శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ రోగాలను దరిచేరనివ్వకుండా కాపాడుతుంది. మిగతా వాటితో పోల్స్తే బెస్ట్ సూపర్ ఫుడ్గా పేరు తెచ్చుకున్న ఈ ఎర్రటి ఆహార పదార్థాల పూర్తి కథ తెలిసిందంటే ఖచ్చితంగా మీరు రెడ్ ఫుడ్తో ప్రేమలో పడాల్సిందే. మామూలుగా ప్రశాంతమైన ఎరుపు రంగును శక్తికి, ధైర్యానికి, ప్రేమకి గుర్తుగా చెబుతుంటాం కదా, అదే రంగు పండ్లు, కూరగాయలు, ఆకుకూరల పోషక విలువలన్నీ పెంచింది. మరి విటమిన్లు, ఖనిజాలతో నిండిన ఈ పదార్థాలు శరీరంలో అన్నిటికన్నా ముఖ్యమైన గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయట. అందుకే రెడ్ ఫుడ్ని కలర్ ఆఫ్ ది హార్ట్గా పిలుస్తున్నారు. అసలు ఇంతకీ ఈ రంగుకి కారణమేంటి అనంటే, పండ్లు కూరగాయల్లో క్లోరోఫిల్ వర్ణద్రవ్యం ఉండడం వల్ల వాటికి ఆకుపచ్చ రంగు వస్తే పసుపు రంగు రావడానికి కారణం అందులోని కెరోటినాయిడ్లు. అదే వాటిలో లైకోపీన్, యాంతోసయానిన్లు అనే పిగ్మెంట్లు ఉండడం వల్ల ఆహార పదార్థాలు ఎర్రని ఎరుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఈ వర్ణద్రవ్యాలు రంగుతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. పూర్వకాలంలో ఆ రంగు గొప్పతనం వల్లనే ఈజిప్షియన్లు, గ్రీకులు దానిమ్మ పండ్లను పవిత్రమైన పండుగగా భావించేవాళ్ళట. దీన్ని ఆయుర్దాయాన్ని పెంచే ఫలంగా కూడా చెప్పుకునేవాళ్ళు. ఇంకా రోజూ తప్పకుండా తినే ఎర్రటి ఆహార పదార్థాల్లో మొదటిది ఖచ్చితంగా టమోటానే అని చెప్తాం కదా. కానీ ఒకప్పుడు దీని ఆకర్షణీయమైన రంగును చూసి టమోటా మొక్కల్ని కేవలం అలంకరణ కోసం పెంచేవాళ్ళట. మీకు ఆ విషయం తెలుసా? తర్వాత ఆ పండులోని పోషకాల సంగతి తెలిసాక ప్రపంచ దేశాల్లో తప్పనిసరి ఆహారంగా మారిందట. రంగులో ఏముందబ్బా అనుకుంటున్నారా? కానీ నిజానికి తాజా పండ్లు కూరగాయలంటేనే ఆరోగ్యం కదా. అందులో మళ్ళీ రంగుదేముంది అంటారేమో, కానీ అది పోషకాల మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఆ ముదురు రంగు అందులోని అధిక యాంటీ ఆక్సిడెంట్లను సూచిస్తుంది. ఇంకా ఏ సి విటమిన్లు, పొటాషియము, ఫైబర్, ఖనిజాలు లాంటివి ఎక్కువగా ఉండే ఈ రెడ్ కలర్ ఫుడ్లో రెట్టింపు పోషకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా దీంట్లోని లైకోఫిన్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఈ పిగ్మెంట్ని ఎక్కువగా ఉండే టమోటా మొదలు పుచ్చకాయ వరకు రకరకాల ఎర్రటి ఆహార పదార్థాలు రక్తపోటును నియంత్రిస్తూ గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. ఇంకా ఎరుపు రంగు ఆహార పదార్థాల్లోని ఫైటోక్లెమికల్స్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సరు, లంగ్ క్యాన్సర్లు లాంటి రాకుండా అడ్డుకుంటాయి. ఇవి మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఎండాకాలంలో ఈ రెడ్ ఫుడ్ చర్మ రక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. తీవ్రమైన సూర్యకిరణాల నుంచి కాపాడుతూనే కొలాజిన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తినిస్తుంది. వేసవిలో కుదిరినప్పుడల్లా పుచ్చకాయను తినడం వల్ల శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. ఎర్రటి ఆహార పదార్థాల్లోని బెటాలియన్స్ వల్ల శరీరంలోని వ్యర్థాలు సులువుగా బయటికి వెళతాయి. వీటిల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపుల్ని, నొప్పుల్ని తగ్గిస్తాయి. సి విటమిన్ ఎక్కువగా ఉండే ఈ పదార్థాల ద్వారా వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. రెడ్ ఫుడ్లోనూ బీటా కెరోటిన్ల వల్ల కంటి ఆరోగ్యము బాగుపడుతుంది. కంటి సమస్యలు ఉన్నవారు నిత్యం దీన్ని ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. అలాగే రాస్బెర్రీ,
చెర్రీ.

తదితర పండ్లను రోజు తినడం వల్ల జీర్ణ సంబంధ వ్యాధులు దరిచేరవట. ఇంకా దానిమ్మ గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వాపును కూడా తగ్గిస్తాయి. చక్కెర స్థాయిలను నియంత్రణకు దానిమ్మ పండును తినవచ్చు. రోజు ఈ ఎర్రటి కాయగూరల్ని తినడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని పరిశోధనలో బయటపడింది. బీట్రూటు రక్తహీనతను తగ్గించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. రెడ్ క్యాప్సికంతో శరీరానికి కావలసినంత సి విటమిన్ అందుతుంది. ఎర్ర మిరపకాయల్లో క్యాన్సర్లతో పోరాడే గుణాలున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎర్రటి తోటకూరలో ఐరన్ తగినంత దొరుకుతుంది. ఇది హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. ఇంకా యాంతోసయానిన్లు దండిగా ఉండే ఈ రెడ్ ఫుడ్ మెదడు పనితీరుకి, నాడీ వ్యవస్థకి ఎంతో మంచిది. ఈ వర్ణద్రవ్యం రక్త ప్రసరణ మెరుగుపరిచి జ్ఞాపశక్తి పెంచుతుంది. దానిమ్మ, చెర్రీలతో పాటు ఎర్ర ఉల్లిపాయ, ఎర్ర ముల్లంగి, రెడ్ క్యాబేజీ తదితర కాయగూరల్లోనూ యాంతోసయానిన్లు అధికంగా ఉంటాయి. ట్రైగ్లిజరైడ్లు కొలెస్ట్రాల్ని నియంత్రించడంలో

0: దండిగా ఉండే ఈ రెడ్ ఫుడ్ మెదడు పనితీరుకి, నాడీ వ్యవస్థకి ఎంతో మంచిది. ఈ వర్ణద్రవ్యం రక్త ప్రసరణ మెరుగుపరిచి జ్ఞాపశక్తి పెంచుతుంది. దానిమ్మ, చెర్రీలతో పాటు ఎర్ర ఉల్లిపాయ, ఎర్ర ముల్లంగి, రెడ్ క్యాబేజీ తదితర కాయగూరల్లోనూ ఈ ఆంతోసయానిన్లు అధికంగా ఉంటాయి. ట్రైగ్లిజరైడ్లు కొలెస్ట్రాల్ని నియంత్రించడంలోనూ ఇవి ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్నారు వైద్యులు. ఇంకా బరువు తగ్గాలనుకునే వారికి ఎర్రటి ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్తో ఉండే వీటితో జీవక్రియ పనితీరు సజావుగా జరుగుతుంది. అవే కాకుండా స్ట్రాబెర్రీ పండ్ల నుంచి ఫోలెట్, పొటాషియం, మెగ్నీషియం, సి మరియు కే విటమిన్లు అధికంగా లభిస్తాయి. ఎర్రటి క్రాన్బెర్రీ పండు పొట్ట అల్సర్కి కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది. అదే కాకుండా మూత్రనాళంలో బ్యాక్టీరియా పేరుకుపోకుండా కాపాడుతుంది. అవే కాకుండా ఇంకా ఈ ఎర్రటి పళ్ళు ఎముక బలానికి ఎర్రటి ఈ కాయగూరలు పండ్లు ఎంతో ఉపయోగపడతాయట. వృద్ధాప్యంలో ఎదురయ్యే రకరకాల కీళ్ళ జబ్బుల్ని తగ్గిస్తాయి. అవే కాకుండా కనువిందు చేసే ఈ ఎరుపు వర్ణం ఆకలిని కూడా పెంచుతుందట. అందుకే రకరకాల సలాడ్లు, స్వీట్లు, కూరగాయల్లోనూ గార్నిషింగ్ కోసం ఖచ్చితంగా రెడ్ కలర్ పండ్లని, కాయగూర ముక్కల్ని భాగంగా చేస్తారు. ఇంకా ఈ ఎరుపు రంగు తీసుకొచ్చే ఈ ఆరోగ్య ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు రెడ్ కలర్ గ్రాఫ్టింగ్ పండ్లని, కూరగాయల్ని, ఆకుకూరల్ని తీసుకొచ్చారు. ఎర్రటి రంగులో మామిడి, పనస, జామ, సీతాఫలం, పియోర్, స్టార్ ఫ్రూట్స్, ఉసిరి తదితర పండ్లు మొదలు బెండకాయ, దోసకాయ, బంగాళదుంప వంటి కూరగాయల వరకు కొత్త వెరైటీల్ని పండిస్తున్నారు ఇప్పుడు. కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసమే కాదు, శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందాలన్నా ఎరుపు రంగు ఆహార పదార్థాల్ని ఖచ్చితంగా మెనూలో చేర్చుకోవాల్సిందని చెబుతున్నారు వైద్యులు. మరి ఇకనైనా కళ్ళ ముందు ఉంటేనే నోట్లో వేసుకోవడం కాకుండా రోజువారీ డైట్లో తప్పనిసరిగా రెడ్ ఫుడ్కి చోటు ఇచ్చేసి హాయిగా ఆరోగ్యంగా జీవిస్తారని ఆశిస్తూ ఉన్నాం.
1: మీరు ఇంతవరకు ఎరుపు రంగు పండ్లు మరియు కూరగాయల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనే అంశం గురించి విన్నారు. కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు వింటారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమంలో మంచి కుటుంబం కథానిక వింటారు. పఠనం శ్రీ కె భాగ్యలక్ష్మి.
5: అమ్మ అంటేనే అమృతమయ్యి నడిచే దైవం అమ్మ అంటారు కదండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ అనేది గొప్ప భావపూరితనానుడి. కుటుంబంలో అమ్మకు ఎంత గొప్ప స్థానం ఉందో చెప్పక చెప్తూనే ఉంది సామెత. సరే, ఇక అసలు కథలోకి వెళదామా. విశాలలక్ష్మి వీరభద్రం గారిది ఒక మధ్యతరగతి కుటుంబం. వీరభద్రం గారు చిన్నపాటి ఉద్యోగం చేస్తూ బొటాబొటి జీతంలో కుటుంబాన్ని పోషించుకుంటున్న మధ్యతరగతి వ్యక్తి. వీరికి చాలా కాలం వరకు సంతానం.

అనలేదు. ఈ కారణంగా ధర్మపత్ని విశాలలక్ష్మమ్మ గారు చాలా బాధపడేవారు. సంతానం కోసం ఆవిడ గారు చేయని పూజలు లేవు, నోయని నోములు లేవు, ఎక్కని గుడిమెట్లు లేవు. వీరభద్రం గారు విశాలలక్ష్మమ్మ గారు ఎన్నో తీర్థయాత్రలు తీర్థ స్నానాలు చేశారు. ఇలా ఎన్నో నోముల ఫలంగా కొంతకాలానికి వీరికి ఒక పాప కలిగింది. ఇప్పుడు వారి ఆనందానికి అవధులు లేవు. అలా ఆ పాప పెరిగి పెద్దగా అవుతోంది. కానీ వీరికి మగ సంతానం లేదని బాధపడేవారు. పాపకు 5 ఏళ్ల వయసు వచ్చేసరికి విశాలలక్ష్మమ్మ గారు మరలా గర్భం దాల్చారు. క్రమంగా నవమాసాలు నిండి మగపిల్లలకు జన్మనిచ్చింది, అంటే కవలలు జన్మించారు. ఈ పిల్లలు శుక్లపక్ష సుధాకరుల్లా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నారు. మొదటి పాపకు లలితారాధ్య అని పేరు పెట్టారు, అంటే లలితాదేవిని పూజించాక ఆ పాప జన్మించిందని అలా పెట్టారు. ఇక తరువాత 2 బాబులు, వీరి ఆనందానికి హద్దులేముంటాయి. ఈ బాబులకు రామలక్ష్మణులని పేర్లు పెట్టారు. విశాలలక్ష్మి గారు పిల్లలను చూసుకొని మురిసిపోతూ వారిని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. చిన్నారి లలిత ముద్దు ముద్దు మాటలతో తమ్ములను ఆడిస్తూ ఉంది. పిల్లలకు పాఠశాలలో వేసే వయసు వచ్చింది. వారిని పాఠశాలలో వేసి చదివిస్తున్నారు. పిల్లలు చదువులలో కూడా బాగా వృద్ధిలోకి వస్తున్నారు. ఆ తల్లి పిల్లలకు కమ్మని కథలు చెప్తూ గోరుముద్దలు తినిపిస్తూ ఆనందిస్తూ ఉంది. అలా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఉన్నత విద్యలోకి ప్రవేశించారు. వీరభద్రం గారు కూడా ఉన్నత పదవికి సంబంధించిన పరీక్షలు వ్రాశారు. కృషి చేసి వెంటనే పరీక్షలు వ్రాసి వాటిల్లో ఉత్తీర్ణులయ్యారు. తత్ఫలితంగా కొంతకాలానికి ఉన్నత పదవిని సాధించి పెద్ద జీతంతో సంసారాన్ని సంతోషంగా గడుపుతూ పిల్లలను చదివిస్తున్నారు. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. మగపిల్లలు పెద్ద చదువులు చదువుతూ తల్లిదండ్రులను సంతోషంలో ముంచేస్తున్నారు. పాప చదువులోనూ ఆటపాటలలోనూ తోటి పిల్లల్లో మేటి అనిపించుకుంటూ యుక్త వయసు వచ్చేసింది. చిన్నారి లలిత పెద్దదయ్యింది. పాపకు పెళ్లి వయసు వచ్చినదని తల్లిదండ్రులు వరుడి కోసం వెతకనారంభించారు. చదువులోనూ అందచందాలలోనూ పాపకు సరైన వరుడు దొరకాలిగా మరి. అలా వరాన్వేషణ ప్రారంభించారు వీరభద్రరావు గారు. ఎన్నో సంబంధాలు చూచారు. కొన్ని సంబంధాలు వరకట్నం విషయంలో జారిపోయాయి, కొన్నేమో అమ్మాయి చదువును గురించి. ఇలా కొంతకాలానికి ఒక సంబంధం పాపను చూచి పెళ్లికి ఇష్టపడ్డారు. కట్నం అవసరం లేదని, శక్తి కొలది పెళ్లి చేసిస్తే చాలని చెప్పారు. పాప చదివిన వరకు చాలని చెప్పారు. గృహిణిగా సాంప్రదాయంగా సంసారాన్ని సాగించే విధంగా ఉంటే చాలన్నారు. అలా సంబంధం కుదిరింది. ఇంతకు పాప చదువు చెప్పనే లేదు కదా. లలిత MA పూర్తి చేసింది. అమ్మాయికి వివాహం నిర్ణయించారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. విశాలలక్ష్మమ్మ వీరభద్రం గారు పెళ్లి పనుల్లో మునిగి తేలుతున్నారు. రామలక్ష్మణులు కూడా వాళ్ళకి చేతనైన పనులు చేస్తున్నారు. బంధువులందరికీ ఆహ్వానాలు పంపారు. ఆ శుభదినం రానే వచ్చింది. పెళ్లికి ఆహ్వానితులు ఆగమనంతో పెద్దల ఆశీర్వచనాల మధ్య వివాహం ఏ లోపము లేకుండా జరిగిపోయింది. అమ్మాయిని అత్తవారింటికి పంపిస్తూ విశాలలక్ష్మమ్మ వీరభద్రం గారు కళ్ళనీళ్ల పరిమితమయ్యారు. పెళ్లి చేసిన ప్రతి ఆడపిల్లను మెట్టినింటికి పంపవలసిందే కదా. తల్లిదండ్రులకు అది బాధాకరమే అయినప్పటికీ అమ్మాయికి పెళ్లి చేశాము తగిన వరునితో అనే సంతోషం ఒకవైపు ఉండగా అమ్మాయిని అత్తారింటికి పంపేశారు. అమ్మాయి సంసారం అలా సజావుగా సాగిపోవాలని భగవంతుణ్ణి ప్రార్థించారు ఆ ఆది దంపతి. ఇక వీరభద్రం గారి కుమారులు బాగా చదువుకుంటున్నారు. తమ శక్తి కొరది పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని అనుకున్నారు. అలా చదివిన వాళ్ళు ఒకరు IAS, ఒకరు సాఫ్ట్వేరు అయ్యారు. ఉద్యోగాన్వేషణలో పడ్డారు. విశాలలక్ష్మమ్మ దంపతులు ప్రశాంతంగా ఏదో కలిగింది తిని ఉంటూ కాలం గడుపుతూ ఉన్నారు. విశాలలక్ష్మమ్మ గారు గుళ్ళు గోపురాలు సందర్శిస్తూ ప్రవచనాలు వింటూ రామకృష్ణ అంటూ జీవిస్తున్నారు. వీరభద్రం గారికి ఉద్యోగ విరమణ సమయం రానే వచ్చేసింది. జాతస్య హిద్రువో మృత్యువో అన్నట్లుగానే ఉద్యోగంలో చేరిన ప్రతి వ్యక్తికి పదవీ విరమణ అనేది తెలిసిన విషయమే కదా. కాబట్టి బాధపడేది ఏముంటుంది. అలాగే పదవి విరమణ వేడుక సహోద్యాయులు బంధువుల మధ్య వేడుక జరిగిపోయింది. సహోద్యాయుల అభినందనలు పెద్దల ఆశీర్వచనాలు సన్మానాలతో విందు భోజన చేసి జీవితాంతం గుర్తుంచుకునేలా జరిగింది. ఇక రేపటి నుంచి భద్రం గారికి దైవ సంబంధమైన కార్యక్రమాలతో కాలక్షేపం చేయడమే మిగిలింది. కొంతకాలం ఉద్యోగం చేసిన ఊళ్ళోనే ఉండి ప్రభుత్వ పరంగా రావాల్సిన బకాయిలకు సంబంధించిన పనులు పూర్తి చేసుకున్నారు. పింఛను కూడా వచ్చేసింది. ఇలా కొంతకాలం గడిపి తర్వాత వాళ్ల స్వగ్రామమైన రామాపురం వెళ్లారు.

0: ఇక్కడ వారికి ఒక సొంత ఇల్లు, 4 ఎకరాల పొలం ఉంది. అదే వారి ఆస్తి. స్వగ్రామంలో సొంత ఇంట్లో ఉంటూ పొలం నుంచి వచ్చే కౌలు డబ్బు, తన పింఛన్లో డబ్బుతో చల్లని వాతావరణంలో ఆనందంగా పల్లెటూరులో కాలం గడుపుతున్నారు ఆ ఆది దంపతులు. ఇక్కడ ఇలా ఉండగా కొడుకులు ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగరీత్యా వాళ్ళు సిటీల్లో స్థిరపడిపోయారు. వీరభద్రం గారికి వయసు పైపడుతోంది. కొడుకులకు పెళ్ళిళ్ళు చేయాలనే సంకల్పంలో వధువుల అన్వేషణ ప్రారంభించారు. వాళ్ళ అబ్బాయిలు ఆదర్శంగా వరకట్నది లేకుండా పెళ్లి చేసుకుంటామని నిర్ణయించుకున్నారు. వాళ్ళ అబ్బాయిలిద్దరూ వాళ్ళ ఉద్యోగాలు చేసే ఆఫీసుల్లో పనిచేసే అమ్మాయిలనే నచ్చి పెద్దలకు చెప్పారు. పెద్దల అనుమతితో అన్ని విషయాలు మాట్లాడుకున్నాక వివాహాలకు సన్నాహాలు చేస్తున్నారు. పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇక తమ్ముళ్ళ పెళ్ళిళ్లకు ఆడపిల్ల లలితను, అల్లుడు పాప బాబును సగౌరవంగా ముందుగానే తమ్ముళ్ళే ఆహ్వానించారు. ముహూర్తం దగ్గర పడే కొద్దీ వీరభద్రం గారిలో విశాలక్షమ గారులకు హడావిడి పెరిగింది. శుభలేఖలు ప్రింట్ వేయించటం, బంధువులందరికీ పంపించటం మొదలైన పనుల్లో బిజీ బిజీ అయిపోయారు. ఆడపిల్ల అల్లుడు గారు వాళ్ళు ముందుగానే వచ్చారు. వాళ్ళ రాకతో ఇంట్లోకి పెళ్లి సందడి వచ్చేసింది. విశాలక్ష్మమ్మ గారు కూతురు పిల్లలను చూసుకుని మురిసిపోయారు. పెళ్లి సుముహూర్తం రానే వచ్చింది. వచ్చే బంధుమిత్రులతో కళ్యాణ మంటపం కళకళలాడిపోతుంది. వియ్యాల వారి విందులు, వాళ్ళ మర్యాదలు, ఆడపిల్లవారు హడావిడి చేస్తున్నారు. వివాహ వేదికపై వధూవరులు, బంధుజనాలు, వేద పండితులు, పురోహితులు ఆసీనులయ్యారు. వివాహం ప్రారంభమైంది. అయ్యో సారీ అండి, వధువుల పేర్లు చెప్పనే లేదు కదా. రాముడి వధువు పేరు జాహ్నవి, ఇక లక్ష్మణుడి వధువు పేరు గౌతమి. సరే, పెళ్లి మంత్రాలు హోరుమంటూ ఉన్నాయి. పెళ్లి తంత యథావిధిగా జరిగిపోయి పెళ్లి మంటపం ఎంత సందడిగా ఉందో చూద్దామా. పురోహితుల మంత్రాలు, వేద పండితుల ఆశీర్వచనాలు, పడుచు వాళ్ళ చలోక్తులు, పేరెంటాళ్ల పట్టు చీరల రెపరెపలు, పిల్లల కేరింతలు, వృద్ధులు వధూవరులను చూచి మురిసిపోవడాలు, వీటి మధ్యలో రామలక్ష్మణులు ఒక ఇంటివారయ్యారు. విందుల ఆరగింపులు అప్పగింతలు అయిపోయాయి. బంధువులందరూ నూతన జంటలకు అభినందనలు చెప్పి ఎవరిళ్ళకి వారు ఆనందంగా వెళ్ళారు. రామాపురంలో వీరభద్రం గారు అక్కడి గ్రామ ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేయాలని భావించారు. అక్కడే ఉన్న రామాలయంలో ప్రతిరోజు ధూపదీప నివేదనలు చేసేవారు. వారంలో ప్రతి సోమవారం అక్కడ నిరక్షరాస్యులైన పెద్దలకు లోకజ్ఞానాన్ని, రామాయణ మహాభారతాలలోని సత్యాన్ని, కార్యదక్షతను వివరించి ప్రతి వారి నడత మరొకరికి ఆదర్శంగా ఉండాలని, పరోపకారమే పరమధర్మమని, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలని, వృద్ధులకు చేయూతనివ్వాలని తెలియచెప్పేవారు. భద్రం గారి కోడళ్ళు కొడుకులు వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. ఎంతో ఆనందంగా సాంసారిక జీవనాన్ని సాగిస్తున్నారు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. వీరభద్రం విశాలక్ష్మమ్మ గారు పెద్దవాళ్ళు అయిపోయారు. కొడుకులకు సంతానం కలిగింది. పిల్లా పాపలతో సుఖంగా కాలం గడుపుతున్నారు. ఒకసారి కొడుకులు వాళ్ళ నాన్నగారితో, ఇక మీరు పెద్దవాళ్ళు అయిపోయారు, ఇక్కడ ఒంటరిగా ఉండాల్సిన పనేముంది అని వాళ్ళని ఒప్పించి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు వీరభద్రం విశాలక్ష్మమ్మ గారులకు ఏ బాధ్యతలు లేవు. మనుమలు మనుమరాళ్లతో ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నారు. కొడుకులు తల్లిదండ్రులను కాలు కదపనీయకుండా ప్రేమాభిమానాలతో చూసుకుంటున్నారు. వీరి కాపురం నిండుగా ప్రశాంతంగా సాగిపోతుంది. వృద్ధాప్యంలో ఎవరికైనా కావాల్సింది ఇంకేముందండి. ప్రతి వాళ్లకు వృద్ధాప్యం ఇలా సాగిపోతే ఇక వృద్ధాశ్రమాలతో పనేముందండి. వృద్ధాప్యం ఇలా సాగితే వృద్ధాప్యం వరమే కదా. ఇలానే ప్రతి కుటుంబం మొక్కల్లాగా వేళ్ళూనుకొని మారాకులు వేసి శాఖోపశాఖలుగా విస్తరించి ఆ కుటుంబాలు దైవభక్తి దేశభక్తితో మెరగడమే మన సంస్కృతి సంప్రదాయం. అనాదిగా దేశ ప్రగతికి కూడా ఉమ్మడి కుటుంబాలు పట్టుకొమ్మలే కదా.
1: మీరు ఇంతవరకు మంచి కుటుంబం కథానిక విన్నారు. పఠనం శ్రీ కె భాగ్యలక్ష్మి. కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. భారతదేశంలో ఆరోగ్య సేవలు అందరికీ సమానంగా చేరాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఒకప్పుడు సాధారణ ప్రజలకు వైద్యం అంటే పెద్ద భారం. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్యం బారిన పడితే చికిత్స కంటే మందుల ఖర్చులకే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనేవి. డాక్టర్లు సూచించే బ్రాండెడ్ మందుల ధరలు అధికంగా ఉండడంతో అనేక కుటుంబాలు అప్పులు చేయాల్సి వచ్చేది. కొందరు పూర్తిస్థాయి చికిత్స తీసుకోలేక మధ్యలోనే మందులు ఆపివేసిన పరిస్థితులు ఏర్పడేవి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత క్లిష్టంగా ఉండేది. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని వైద్య ఖర్చులకే వెచ్చిస్తున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ముఖ్యంగా షుగర్, బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి నెలా మందుల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఈ పరిస్థితుల్లో నగదు లేమి వల్ల ఎవరూ చికిత్సకు దూరం కాకూడదు అనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర పరిష్కారాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో జెనరిక్ మందులపై ప్రజల్లో సరైన అవగాహన కూడా చాలా తక్కువగా ఉండేది. బ్రాండెడ్ మందులతో పోలిస్తే జెనరిక్ మందులు సమానమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయని చాలామందికి తెలియదు. అధిక ధర ఉన్న మందులే మంచి నాణ్యత కలిగినవి అని ఒక అపోహ బలంగా ఉండేది. ఈ అపోహలను తొలగించి తక్కువ ధరలకు నాణ్యమైన మందులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం నాణ్యమైన జెనరిక్ మందులను సాధారణ ప్రజలకు అందుబాటు ధరల్లో అందించడం. బ్రాండెడ్ మందులతో పోలిస్తే 50 నుంచి 80% వరకు తక్కువ ధరలకు మందులను విక్రయించడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలపై పడుతున్న వైద్యభారం తగ్గించడమే ఈ పథకానికి ప్రధాన లక్ష్యం. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేవలం ఒక ఔషధ విక్రయ కేంద్రాల పథకం మాత్రమే కాదు. ఇది ఆరోగ్య సమానత్వానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక పెద్ద సామాజిక సంస్కరణగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలు, నగరాల్లో కూడా తక్కువ ధరలకు మందులు అందేలా దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభం తర్వాత లక్షలాది మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతూ ఆర్థికంగా లాభపడుతున్నారు. ముఖ్యంగా రోజూ మందులు వాడాల్సిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, పేద కుటుంబాలు ఈ పథకం ద్వారా ఎంతో ఉపశమనం పొందుతున్నారు. అంతేకాకుండా ఈ పథకం ద్వారా దేశంలో జెనరిక్ మందులపై నమ్మకం పెంచడం, ఆరోగ్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, వైద్య ఖర్చులను తగ్గించడం వంటి కీలక లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం సాధిస్తోంది. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందించడంలో జనౌషధి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జనౌషధి కేంద్రాల ద్వారా కోట్లాది మంది

0: ప్రజలకు చౌక ధరల్లో వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలు మందులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా జన్ఔషధి కేంద్రాలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. జన్ఔషధి కేంద్రాల్లో మాత్రం మందులపై ఏకంగా 80% వరకు రాయితీ లభిస్తోందని పేర్కొన్నారు. 100 రూపాయలు విలువైన మందులు కేవలం 20 రూపాయలకే అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల వైద్య ఖర్చులు కూడా ఆదా అవుతున్నాయని చెప్పారు.
1: ఆ దేశ్ కే కరోడో గరీబో కో భారత్ సర్కార్ ముఫ్త్ ఇలాజ్ కి సువిధా దే రహీ హై జన్ ఔషధి కేంద్రో పర్ ఔర్ మే ఆప్సే కహూంగా ఆప్కు అగర్ దవాయియా ఖరీదనీ హై నా జరూర్ జన్ ఔషధి కేంద్ర పర్ జాయియే యే మోదీ నే ఆప్కీ బహుత్ బడీ సేవా కీ హై బహుత్ లోగో కో పతా నహీ హై హమ్ దివాలీ మే ఖరీద్ కర్నే జాతే హై ఔర్ బజార్ మే అగర్ కహీ బోర్డ్ లగా హై కి 10% డిస్కౌంట్ తో పెహలా పైర్ ఉసీ తరఫ్ చలా జాతా హై 20% డిస్కౌంట్ 10% డిస్కౌంట్ తో వహీ మన్ కర్తా హై నా మోదీ యే జన్ ఔషధి కేంద్ర మే దవాయియో మే 80% డిస్కౌంట్ దేతా హై 80% డిస్కౌంట్ 100 రూపాయ కి దవాయి 20 రూపాయ మే మిల్ జాతీ హై ఔర్ జాంతే హై ఇస్కే కారణ మేరే మధ్యమ వర్గ కే పరివార్ హమారే గరీబ్ పరివార్ దవాయి కా జో ఖర్చ్ హోతా నా ఉస్కే కారణ ఉన్కే కితనే రూపాయ బచే హోంగే ఆప్కో అందాజ్ హై క్యా అభీ తో జ్యాదా ఇస్ యోజనా కా జ్యాదా ప్రచార్ నహీ హువా ఫిర్ భీ ఇస్సే మేరే గరీబ్ ఔర్ మధ్యమ వర్గ కే లగ్భగ్ 1.25 లక్ కరోడ్ రూపాయ ఉన్కా బచ్ గయా హై భాయ్యో యే సేవా కీ హై
0: సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత కీలక పథకాల్లో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన ఒకటి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన జనౌషధి కేంద్రాల్లో బ్రాండెడ్ మందులతో సమానమైన నాణ్యత కలిగిన జనరిక్ ఔషధాలు తక్కువ ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఈ కేంద్రాలు ఎంతో ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో జనౌషధి కేంద్రాలు పనిచేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి సేవలు విస్తరిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ప్రస్తుతం 18 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజలకు సేవలందిస్తున్నాయి. ఈ కేంద్రాల ద్వారా ప్రతి నెలా సుమారు 65,000 మంది నిరుపేద రోగులు తక్కువ ధరలకు నాణ్యమైన మందులు పొందుతున్నారు. సాధారణ ఔషధ దుకాణాల్లో అధిక ధరలకు లభించే మందులు ఇక్కడ చాలా తక్కువ ధరలకే లభించడంతో ప్రజలు భారీగా ప్రయోజనం పొందుతున్నారు. ప్రత్యేకంగా వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రోజువారీ మందులు వాడాల్సిన రోగులకు ఈ కేంద్రాలు పెద్ద సహాయంగా మారాయి. కుటుంబ ఆదాయం తక్కువగా ఉన్నవారు కూడా వారికి అవసరమైన మందులను కొనుగోలు చేయగలుగుతున్నారు. బయట మెడికల్ షాపుల్లో మందులు కొనాలంటే చాలా ఖర్చు అయ్యేదని, ఇప్పుడు జనౌషధి కేంద్రంలో అదే మందులు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం నిజంగా పేదలకు ఎంతో ఉపయోగపడుతోందని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారు నాదమునిరెడ్డి తెలిపారు.
2: కాలస్తి మండలానికి సంబంధించిన వచ్చినా నాకు షుగర్ ఉంది, దాంతో పాటు బీపీ ఉంది. వీటికి సంబంధించిన మందులు బయట కొంటే చాలా ఎక్స్పెన్సివ్, అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లు వస్తాయి. అక్కడ 100 రూపాయలు ఉండేది, ఇక్కడ 20 రూపాయలకి 25 రూపాయలకి వస్తుంది. మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. దీనివల్ల పేదలకి, మధ్య తరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి మా ధన్యవాదాలు.
0: ఇంట్లో వృద్ధులకు తరచూ మందులు అవసరం అవుతూ ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మందుల ధరలు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడేవాళ్లమని, జనౌషధి కేంద్రాల్లో తక్కువ ధరలకు మంచి నాణ్యమైన మందులు అందుతున్నాయని, వీటి ద్వారా ఇప్పుడు వైద్య ఖర్చులు కూడా చాలా వరకు తగ్గాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్ధిదారులు సూర్య తెలిపారు.
3: నా పేరు సూర్య, నేను కళాహస్తి నివాసిని. గత 7 సంవత్సరాల ముందు ఈ ప్రధానమంత్రి జనౌషధిని విజిట్ చేశాను. అంతకుముందు మా తల్లిదండ్రులు మరియు మా అత్తగారు అందరికీ హార్ట్ మరియు కిడ్నీ షుగర్ పేషెంట్స్ వీళ్ళంతా, వీళ్ళకి రెగ్యులర్గా 1,000 రూపాయలు ఇచ్చి మందులు వాడుతున్నాము. 6 ఏళ్ళ ముందు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఈ మందులు తీసుకున్న తర్వాత చాలా బాగా ఉంది. బయటికి దీనికి పెద్ద తేడా ఏముండదు, మందంతా సేమ్ ఉంటుంది, కానీ బ్రాండ్ మాత్రం బయటకు ఉంటుంది. కాబట్టి పేద ప్రజలు మరియు బిలో ప్రాఫిట్ లైన్ ఉన్న ప్రజలు ధైర్యంగా ఈ మందులు వేసుకోవచ్చు. అంతా మందు ఫార్ములా అంతా సేమే ఉంటుంది, కాబట్టి ధైర్యంగా వేసుకోవచ్చు. పేద ప్రజల కోసం ఇలా ఆలోచించి ప్రధానమంత్రి జనౌషధి పేద ప్రజలకు పరిచయం చేసిన మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు.
0: జనౌషధి కేంద్రాల్లో విక్రయించే మందులు నాణ్యత పరంగా కఠిన ప్రమాణాలు పాటించి పరీక్షించిన తర్వాతే అందుబాటులోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన ఔషధ తయారీ సంస్థల నుంచే మందులు సరఫరా అవుతాయి. అందువల్ల తక్కువ ధర ఉన్నా మందుల నాణ్యతపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. అలాగే జనౌషధి కేంద్రాల్లో మందులతో పాటు శానిటర్

0: నాప్కిన్లు, సర్జికల్ వస్తువులు, ఆరోగ్య సంరక్షణకు అవసరమైన పలు ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలకు శానిటరీ నాప్కిన్లు అందించడం కూడా ఈ పథకంలోని ముఖ్యాంశంగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ప్రజల్లో జెనరిక్ మందులపై అవగాహన కూడా పెరుగుతోంది. తక్కువ ధరలో మంచి నాణ్యత కలిగిన మందులు అందుబాటులో ఉండడం వల్ల అనేక కుటుంబాలు వైద్య ఖర్చులను తగ్గించుకోగలుగుతున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలు ప్రజల ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో ఈ కేంద్రాలను విస్తరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలు భారతదేశ ఆరోగ్య రంగంలో ఒక సామాజిక విప్లవంగా నిలుస్తున్నాయి. ఈ పథకం ద్వారా సాధారణ ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన జనరిక్ మందులు అందుబాటులోకి రావడం వల్ల ఆరోగ్య సేవలు మరింత ప్రజలకు చేరువయ్యాయి. ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం గణనీయంగా తగ్గింది. గ్రామీణ దూర ప్రాంతాల్లో కూడా మందుల లభ్యత పెరగడం ద్వారా ఆరోగ్య సమానత్వానికి ఈ పథకం దోహదపడుతోంది. ఈ కేంద్రాలు కేవలం మందులు అమ్మే దుకాణాలుగా కాకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనే లక్ష్యాన్ని సాధించే వేదికలుగా మారాయి. నాణ్యత కలిగిన మందులను తక్కువ ధరలో అందించడం ద్వారా ప్రజల్లో జెనరిక్ ఔషధాలపై విశ్వాసం పెరిగింది. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం వంటి అంశాల్లో కూడా ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని జనౌషధి కేంద్రాలను స్థాపించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, డిజిటల్ సేవలను విస్తరించడం ద్వారా ఈ పథకం మరింత ప్రభావవంతంగా మారుతుంది. మొత్తం మీద ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన భారతదేశంలో అందరికీ అందుబాటులో ఉండే చవకైన నాణ్యమైన ఆరోగ్య సేవల దిశగా ఒక శక్తివంతమైన అడుగు అని చెప్పవచ్చు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి తిరుపతి జిల్లా. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. మరి కార్యక్రమంలో ముందుగా పాటను వినిపించమంటున్నారు భట్టిప్రోల నుంచి మురళీ గారు. వీరు పండంటి కాపురం చిత్రం నుంచి ఏదైనా ఒక పాట వినిపించండి అంటున్నారు. వీరి కోసం పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానాన్ని విందాం. ఎస్పి కోదండపాణి సంగీతంలో

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. కంకిపాడు నుంచి హర్షకుమార్ గారు, వీరికి పెదరాయుడు చిత్రం నుంచి పాట వినిపించమంటున్నారు. పాడిన వారెవరంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. చీరాల నుంచి వినీల మానస, వీరు స్వాతికిరణం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. వాణిజయరామ్ గానం చేశారు ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత దేవుడు చేసిన మనుషుల చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, ఆశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో మరికొన్ని పాటలను తర్వాతి కార్యక్రమం అనంతరం వినవచ్చు. ఇప్పుడు త్యాగానికి ప్రతీక బక్రీద్ శ్రీమతి కనితా సల్మా గారి ప్రసంగం వింటారు.
1: ఇస్లామియా క్యాలెండర్లోని జిల్హజ్జ మాసంలో హజ్ యాత్ర జరుగుతుంది. హజ్ యాత్ర చేస్తున్న భక్తులు హజ్ యాత్ర సందర్భంగా అక్కడ ఖుర్బానీ ఇస్తారు. హజ్ యాత్ర ఇస్లాం 5 మూల సంబరాల్లో ఒకటి. స్తోమత కలిగిన ప్రతి ముస్లిం తప్పనిసరిగా జీవితంలో ఒకసారి అయినా హజ్ యాత్ర చేయాలి. ఈ యాత్రకు ఖుర్బానీకి మధ్య చాలా దగ్గరి సంబంధం ఉంది. హజ్ యాత్రలో ఉన్న ముస్లింలు ఎలాగూ ఆ యాత్రలో భాగంగా ఖుర్బానీ, త్యాగం, వితరణ ఇస్తారు. ఆ హజ్ యాత్రలో పాల్గొనలేని ముస్లింలు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బక్రీద్ లేక ఈదు జుహా పండుగ చేసుకుంటారు. తమ తమ ప్రాంతాల్లో ఖుర్బానీ ఇస్తారు. క్లుప్తంగా అర్థమయ్యే ఏమిదంటే, బక్రీద్ లేక ఈదు జుహా పండుగ నిజానికి హజ్ యాత్రకు సంబంధించిన పండుగ. హజ్ యాత్ర మక్కా నగరంలో జరుగుతుంది. మక్కాకు బయట ఉన్న ముస్లింలు వివిధ దేశాల్లో బక్రీద్ పండుగ రూపంలో హజ్ యాత్రతో తమ అనుబంధాన్ని ప్రకటిస్తారు. ప్రపంచం నలుమూలల నుండి ఇబ్రాహీం అలీస్లాం అనునూయలైన లక్షలాది మంది ప్రజలు పవిత్ర మక్కాలోని కావాగృహానికి చేరుకొని హజ్ విధిని నెరవేరుస్తున్నారు. మహాతల్లి హాజరా అలీస్లాం పాద చిహ్నాలలో నడిచి మొక్కవోని ఆమె సాహసాన్ని, పట్టుదలను స్మరించుకుంటున్నారు. అలాగే మినాలో ఖుర్బానీ సమర్పించి తమ నమాజ్, తమ సకల ఉపాసనా రీతులు, తమ జీవనం, తమ మరణం సమస్తం సకల లోకాల ప్రభువు అయిన అల్లాహ్ కొరకేనని, ఆయన సహవర్తువులు ఎవరూ లేనివాడని విదేహతా భావంతో తలవంచేవారిలో తాము ముందు వరసలో ఉంటామని క్రియాత్మకంగా నిరూపించుకుంటున్నారు. హజ్ యాత్ర, ఈదుజుహా పండుగ, ఖుర్బానీ, ఈ మూడు ప్రవక్తల పితామహుడు అయిన హజ్రత్ ఇబ్రాహీం అలీస్లాంతో సంబంధం ఉన్నవి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అనుచరులు ఓ దైవ ప్రవక్త, ఈ ఖుర్బానీ ఏమిటి అని అడిగినప్పుడు ఆయన సమాధానమిస్తూ, ఇది మీ పితృలైన హజ్రత్ ఇబ్రాహీం సాంప్రదాయం అన్నారు. ప్రవక్తల పితామహుడైన ఇబ్రాహీం దుష్టశక్తులతో జీవితకాలమంతా రాజీలేని పోరాటం సాగించారు. ప్రభువు ఆయనకు ఎప్పుడు ఏ పరీక్ష పెట్టినా అందులో పూర్తిగా నిక్కార్సుగా నెక్కుకు వచ్చారు. సత్యవాక్కు సముత్తనమైన దేశదేశాలు సంచరించారు. ఆఖరికి వృద్ధాప్యంలో కలిగిన కన్న కొడుకును సైతం దైవ సంకేతంపై దైవ మార్గంలో సంతోషంగా సమర్పించుకోవడానికి సన్నద్ధులయ్యారు. ఆయన త్యాగ నిరతికి సంతోషించి దేవుడు ఆయనకు సమస్త మానవాళికి పేష్వాగా చేయబోతున్నప్పుడు, ప్రభువు, ఈ పురస్కారం నావరకేనా, నా సంతానానికి కూడా ఇది వర్తిస్తుందా అని ఆయన ఎంతో ఆశతో విన్నవించుకోగా, దుర్మార్గుల విషయంలో నా వాగ్దానం వర్తించదగని ప్రభువు స్పష్టం చేశారు. మానవాళికి సన్మార్గం చూపే కార్యక్రమంలో ప్రవక్తల కాంక్ష ఎంత తీవ్రంగా ఉంటుందో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. దివ్య ఖురాన్లో మహనీయ ఇబ్రాహీం అలీస్లాం ప్రస్తావన 70 కన్నా ఎక్కువసార్లే వచ్చింది. ప్రస్తావన వచ్చిన ప్రతి చోట ఇబ్రాహీం అలీస్లాం విశిష్టత అర్థమవుతుంది. ఉదాహరణకు ఒక చోట, నిజానికి ఇబ్రాహీం తనకు తానే ఒక సంఘం అని అనబడేది. ఆయన తన ఉనికి రీత్యా ఒకే వ్యక్తి కావచ్చు, కానీ అసాధారణమైన తన త్యాగాల దృష్ట్యా, అనితర సాధ్యమైన తన పోరాటాల రీత్యా, నియంతల

ఎదుట ప్రదర్శించిన ముక్కవోని సాహసం రీత్యా ఆయన ఒక వ్యక్తి కాదు. ఆయన ఒక్కరే ఒక సంస్థ, ఒక వ్యవస్థ, ఒక సముదాయం, ఒక అనుసరణీయ నాయకుడు. ఆయన ఒక్కరే ఒక సైన్యం. అందుకే దేవుడు ఆయన్ని తన కార్యం కోసం ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ప్రపంచంలోనూ ఆయనకు మేలును ప్రసాదించాడు. పరలోకంలోనైతే ఆయన్ని నిశ్చయంగా సజ్జనుల సరస ఉంటారు. అంతేకాదు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏకాచితుడై ఇబ్రాహీం విధానాన్ని అనుసరించు అని తన చివరి ప్రవక్తకు సైతం మార్గబోధన చేశారు ఆ పరమప్రభువు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవిత ఉద్యమం ప్రపంచ మానవాళికి సత్య సందేశ ప్రచార ఉద్యమం. ఈ ఉద్యమం కోసం ఆయన ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలి వెళ్లారు. తన మొత్తం కుటుంబాన్ని ఈ బృహత్ కార్యంతోనే ఆయన పెట్టారు. ఈ సందేశ ప్రచారోద్యమానికి కేంద్రంగా ఆయన కాబా గృహాన్ని నిర్మించారు. కాబాకి ప్రదక్షిణలు చేశారు. ఈ ప్రపంచంలో తన పరుగు ప్రయత్నాలు అన్ని కేవలం అల్లా కోసమే అని ప్రకటించారు. తన జీవితాన్ని పూర్తిగా అల్లా కోసమే, అల్లాకే అంకితమై జీవించే దృఢ సంకల్పాన్ని ఖుర్బానీ చేయడం ద్వారా ప్రకటించారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి ఖురాన్లోని 37వ సూరాలో ప్రస్తావన ఉంది. ఆయన తాను చూసిన కలలో దైవ దేశాన్ని పాటించటానికి తన కుమారుడైన ఇస్మాయిల్ అలైహిస్సలాం ప్రాణాన్ని త్యాగం చేయడానికి, ఖుర్బానీ ఇవ్వడానికి నేలపై పడుకోబెట్టారు. ఆ సమయంలో అల్లా వద్ద నుంచి వచ్చిన దూత, మీ త్యాగం ఆమోదించబడింది, ఇప్పుడు మీ కొడుకుకు బదులుగా ఒక పొట్టెల్ను వధించండి అని అన్నారు. ఆయన అలాగే చేశారు. దివ్య ఖురాన్లోని అస్సాఫాత్ అధ్యయనం 107వ వాక్యంలో ఈ ప్రస్తావన ఉంది. మేము ఒక గొప్ప ఖుర్బానీ ద్వారా ఇస్మాయిల్ను రక్షించాము అని అల్లా చెప్పాడు. ఈ దివ్య ఖురాన్ వాక్యంలో గొప్ప త్యాగం అనే పదం ఇస్మాయిల్ అలైహిస్సలాంను ఉద్దేశించి ఉపయోగించడం జరిగింది. అంతేకాని అక్కడ ఖుర్బానీ అయిన పొట్టెల్ను ఉద్దేశించింది కాదు. ఇస్మాయిల్ అలైహిస్సలాం గొప్ప త్యాగం కోసం ఎంపిక చేయబడ్డారు. ఆ గొప్ప త్యాగం ఏమిటంటే, ఇస్మాయిల్ ఆయన తల్లిగారు హజరత్ హాజిరాతో ఒక నిర్జన ఎడారిలో వదిలివేయబడ్డారు. ఆ విధంగా వారి ద్వారా కొత్త తరం ఉనికిలోకి వచ్చేలా చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ ప్రాంతం కేవలం నిర్మానుష్య ఎడారిగా ఉండేది, ఒక ప్రాణి కూడా లేని ప్రాంతం. అందుకే దివ్య ఖురాన్ దీన్ని అత్యున్నత ఖుర్బానీగా పేర్కొన్నది. ఈ గొప్ప ఖుర్బానీ త్యాగం నిజానికి దైవ ప్రణాళిక. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ద్వారా దైవం ఈ ప్రణాళికను అరేబియా ఎడారిలో అమలు చేశాడు. ఈ సంఘటన గురించి దివ్య ఖురాన్లోని సూర్య ఇబ్రాహీం వాక్యం 37లో క్లుప్తంగా ప్రస్తావించబడింది. ఇబ్రాహీం ఇలా ప్రార్థించిన సందర్భాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ప్రభు, ఈ నగరాన్ని అంటే మక్కాను శాంతి నగరంగా చేయి. నన్ను, నా సంతానాన్ని విగ్రహ పూజ నుంచి కావాడు. ప్రభు, తృణకాష్ట జలరహితమైన లోయలో నా సంతానంలో కొందరిని తెచ్చి నీ పవిత్ర గృహం వద్ద నివసింపజేశాను. ప్రభువు, వారు ఇక్కడ నమాజ్ స్థాపించాలని నేను ఇలా చేశాను. కనుక నీవు ప్రజల హృదయాలను ఆసక్తితో కాబా గృహం వైపునకు మొగ్గేలా చేయి. తినటానికి వారికి పళ్ళు ప్రసాదించు. బహుశా వారు కృతజ్ఞతలు అవుతారేమో. ఈ విధంగా ఒక నిర్మానుష్య ఎడారిలో వదిలివేయబడిన హజరత్ హాజిరా, ఆమె కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ద్వారా ఒక కొత్త జాతి ఉనికిలోకి వచ్చింది. చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జాతిలోనే జన్మించారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన భార్యా బిడ్డలను ఆ నిర్మానుష్య ప్రాంతంలో విడిచిపెట్టడానికి కారణం అది ఒక దైవ ప్రణాళిక. కాబట్టి దైవ దేశాలను పాటించడానికి ఆయన ప్రతి పరీక్షను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అల్లా ఆ దేశంలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక కొత్త ప్రణాళికను రచించారు. ఈ నాగరికత వాసనలు లేని ప్రాంతంలో, నగరాలకు వెలుపల జనావాసాలు లేని ఎడారిలో ఒక కొత్త తరాన్ని సృష్టించాలనేది ఆ ప్రణాళిక. ఈ ఉద్దేశంతోనే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాలో హజరత్ హాజిరా అలైహిస్సలాం, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాంను నివసింపజేశారు. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ద్వారా ఒక గొప్ప ఏక దైవ ఆరాధన సందేశ ప్రచార ప్రణాళిక అమలులోకి వచ్చింది. హజ్యాత్ర రూపంలో చేసే ఆరాధన నిజానికి దానికి ఒక రిహర్సల్ లాంటిది. జిల్హజ్జ నెలలో నిర్దిష్ట తేదీలలో హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయన వంశీయులు చరిత్రలో ఏం చేశారో అదే క్రమాన్ని ప్రతీకాత్మకంగా ప్రపంచంలోని ముస్లింలందరూ ఆచరిస్తారు. హజ్యాత్రలోనూ, ఈదుల్ అజ్హా సందర్భంగానూ ఖుర్బానీ త్యాగం ఇవ్వడం జరుగుతుంది. ఖుర్బానీలో రెండు కోణాలున్నాయి. ఒకటి, ఖుర్బానీ వెనుక ఉన్న అసలు స్ఫూర్తి. అదేమిటంటే దైవ మార్గంలో ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉండడం. రెండవది ఆచరణ పద్ధతి. చాలామందికి నాణ్యమైన మాంసాహారం కొనుక్కొనే స్తోమత ఉండదు. బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ మాంసం పేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ విధంగా చాలా

మందికి పోషకాహారం లభిస్తుంది. కుర్బానీ చేసిన పశువు మాంసాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని బంధువులు మిత్రులకు, ఒక భాగాన్ని పేదవారికి పంచడం జరుగుతుంది. ఒక భాగాన్ని మాత్రమే స్వంతానికి వాడుకుంటారు. ఈ ఇచ్చిపుచ్చుకోవడాల వల్ల సమాజంలో చక్కని స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. బక్రీద్ పండుగ సందర్భంగా కుర్బానీ పశువుల కొనుగోళ్ల వల్ల ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు లభిస్తుంది. మార్కెట్లో నగదు చెలామణిలోకి వస్తుంది. పశువులకు పెరిగిన డిమాండ్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు జీవం పోస్తుంది. రైతులకు, వ్యాపారులకు

0: ఆర్థిక వ్యవస్థకు కూడా కొత్త ఊపు లభిస్తుంది. మార్కెట్లో నగదు చెలామణిలోకి వస్తుంది. పశువులకు పెరిగిన డిమాండ్ స్థానిక ఆర్థిక వ్యవస్థకు జీవం పోస్తుంది. రైతులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇవన్నీ ఖుర్బానీ వల్ల సమాజానికి లభించే అదనపు ప్రయోజనాలు మాత్రమే. అసలు లక్ష్యం ఏకదైవారాధన విశ్వాసాన్ని గుండెల్లో నింపుకోవడం. చిత్తశుద్ధితో దైవ ప్రసన్నత కోసం దేవుని ఆదేశాలకు కట్టుబడతామన్న ప్రతిజ్ఞ చేయడం. ఈ ప్రతిజ్ఞకు ఆచరణాత్మక రూపం ఖుర్బానీ.
1: మీరింతవరకు త్యాగానికి ప్రతీక బక్రీద్ శ్రీమతి కనిత సల్మా గారి ప్రసంగం విన్నారు.

రావోయే అతిథి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు. కడప నుంచి రవికుమార్ రెడ్డి, శ్రీదేవి, శైలజ, రెహనా, షెహనాజ్ బాషా వీరు ఒకే కుటుంబం చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఘంటసాల పాడారు ఈ పాటను.

0: మనుషులమై మనమంతా కలిసుంటాము.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: 90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
4: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను పోస్ట్ మ్యాన్ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. ఉదిత్ నారాయణ చిత్ర గానం చేశారు ఈ పాట. వినిపించమంటున్నారు ఖమ్మం నుంచి శ్రవణ్ గారు.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో

0: ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమంలో తర్వాత దాగుడు మూతలు చిత్రం నుంచి ఈ పాటను వినిపించమంటున్నారు అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి, అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి. ఘంటసాల పి సుశీల గానం చేశారు ఈ పాటను.

0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా గణపతి నాటకం నుండి కొన్ని భాగాలు వింటారు. రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం, నిర్వహణ శ్రీ బందా కనకలింగేశ్వరరావు, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: హాస్యం ప్రపంచ భాష, వ్యంగ్యం నుడికారం, ధ్వని జాతీయం. ఏ దేశపు సాహిత్యాన్నైనా ఈ మూడు మకుటంగా నిలుపుతాయి. ప్రపంచ సాహిత్యంలో గలివరు డాన్ క్విక్జోట్ని ఎవరూ మర్చిపోలేరు. కనిపించే ముఖానికి ఆలోచనలో మరో మాస్క్ వేయగలిగితే ఆ రచన ఆకాశం ఎత్తుకు ఎదుగుతుంది. తెలుగు సాహిత్యంలో ఆ స్థాయిని సాధించిన మహానుభావులు పాత్రలు ఉన్నాయి. గురజాడ గిరీశం, పానుగంటి జంఘాల శాస్త్రి, మొక్కపాటి బారిస్టర్ పార్వతీశం, చిలకమర్తివారి గణపతి కేవలం ఉదాహరణలు మాత్రం. గత శతాబ్దపు తొలి రోజుల్లో పుట్టిన గణపతి దాదాపు 80 సంవత్సరాల తర్వాత ఈనాటికి చిరంజీవి. ఆనాటి సాంఘిక జీవనం, కుటుంబ వ్యవస్థ స్థితిగతులు, భాషలో నవ్వుకునే నవ్వించే పలుకుబడి రుచి చూడాలంటే మరొక్కసారి గత శతాబ్దపు సాహితీ సౌరభాన్ని ఆఘ్రాణించాలంటే గణపతిని పలకరించాలి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ప్రముఖ నటులు ప్రయోక్త బందా కనకలింగేశ్వరరావు గారు 38 సంవత్సరాల కిందట, అంటే 1967లో ఈ నవలను నాటకీకరించారు. ఆయనే స్వయంగా నిర్వహించారు. హాస్యానికి నటనకు తన ప్రత్యేకత నిలుపుకున్న నండూరు సుబ్బారావు గారు ఆనాటి గణపతి. ఆ తరం ప్రముఖులు చాలామంది ఈ నాటికలో పాల్గొన్నారు. పి సీతారత్నమ్మ, ప్రయాగ నరసింహశాస్త్రి, సి రామ్మోహన్ రావు, పుత్సా పూర్ణానందం, ఉప్పులూరు రాజారావు ఇలాగా. ఈనాటిక ఆ రోజుల్లో శ్రోతల్లోకి దూసుకుపోయింది. నాకు ప్రత్యేకమైన ఆనందం ఏమిటంటే దాదాపు వీరందరితోనూ నేను విజయవాడ కేంద్రంలో పనిచేశాను, నాటకాలు రాశాను, నాటకాలు వేశాను. ఆ రోజుల్లో రేడియో ఉద్యోగమే గొప్ప ఉద్యమం. తెల్లారులేస్తే కొత్త ఆలోచన వైపుకి, కొత్త రచన వైపుకి, కొత్త కార్యక్రమం వైపుకి అంతా పరుగులు తీసేవాళ్ళం. టైం మిషన్లో ముందు కాలానికి వెళ్లే అవకాశాలు ఇప్పుడిప్పుడు చాలా ఉన్నాయంటున్నారు. కానీ ఆ మిషన్లో దాదాపు 80 సంవత్సరాలు వెనక్కి వెళ్ళగలిగితే అపూర్వమైన అనుభూతిని గణపతి మీకు పంచుతుంది. ఈరోజు పాతచింతకాయ పచ్చడి కాదు గణపతి. కాలం మారినా పారినా విలువ తరగని నికార్సైన 24 క్యారెట్ల బంగారం ఈ చిలకమర్తివారి రచన, బందాగారి నాటకీకరణ, వెరసి ఈ గణపతి. తెలుగుదేశంలో తొలి నవలా రచయితల్లో ఒకరైన చిలకమర్తి లక్ష్మీనరసింహ గారి బాణి ఎలా ఉంటుంది? గయోపాఖ్యానం వంటి నాటకాలతో సామాజికుల గుండెల్లో నిర్దుష్టంగా పీట వేసి కూర్చున్న ఓ మహారచయిత నవల రుచి ఏమిటి? చాట్లు పిజ్జాలు తందూరేల్లో పడి నలిగిపోతున్న టీవీలకు సినిమాలకు బదిలీ అయి ప్రసార మాధ్యమాల శక్తిని చావని మర్చిపోతున్న ఈనాటి శ్రోతకి కేవలం ఒకే ఒక్క శ్రవణేంద్రియం ద్వారా పంచభక్ష పర్వాణాన్ని పంచిన ఆనాటి రేడియో నాటిక రుచి, రేంజి, శాశ్వత విలువలు, నాస్టాల్జిక్ జ్ఞాపకాలు అన్నీ తిరగదోడే అద్భుతమైన నాటకాన్ని మీరు వినబోతున్నారు. కళ్ల ముందు నిలువెత్తు బొమ్మలకి, డ్రాయింగ్ రూముల్లో బుల్లితెర వినోదాలకి అలవాటు పడిన ప్రేక్షకుల్ని మళ్ళీ అంతర్ముఖుల్ని చేసి కేవలం శ్రోతల్ని చేసే అద్భుతమైన కళాఖండం మెల్లగా మీ మనసుల్లోకి ఆవిష్కృతమవుతోంది. మీకింకా నమ్మకం కలగకపోతే మత్సుకు ఒకే ఒక అస్త్రాన్ని సంధించబోతున్నాను. దాని పేరు గణపతి. చిలకమర్తి వారి గణపతి కాదు, చిలకమర్తి బందావారి గణపతి కాదు, చిలకమర్తి బందా నండూరి వారి గణపతి. అది గణపతి, వినండి.
2: Silence!

0: పాడవల్లారా? ఏమిట్లా ఇలిగిరిపోయేట్టుగా కేకలు? మీ గొంతులు కొయ్యా. ఒరేయ్ నాగేశు, ఎందుకురా కేకలు? వీపు చెట్ల కొడతా.
1: పంతులు గారండి, మరేమోనే, ఒక ఆడది, ఒక ఆడదండి.
2: ఆడది కాదండి, ముసలమ్మండి.
0: ఏడు సేవలే, ముసలమ్మ అయితే ఆడది కాదట్రా.
1: ఓ కొండ ముచ్చిని వెంట పెట్టుకుని ఆడించడానికి కావాలను మన స్కూల్కేసి తీసుకొస్తుందండి.
2: కొండ ముచ్చు కాదండి, ఎలుగుబంటి పిల్లండి. లేచి నుంచుని రెండు కాళ్ళ మీద నడిచొస్తుందండి.
1: అన్ని అవధాలండి, సత్య ప్రమాణంగా అది కొండ ముచ్చేనండి. నల్లగా కక్కు కొట్టిన తిరగట్రాయిలాగా మొహం, ఊళ్ళంతా నూగు, జాడెడుతున్నంత పొట్టి, మరిగుజ్జుతనానికి తగిన బొజ్జ.
2: అవునురా రాగేశు, ఎలుగుబంటి పిల్ల కాదురా కొండ ముచ్చే. దానికి మెల్లకన్ను కూడా ఉందిరా, నుదుటి మీద చూసావా? కంది గింజంత పురిపిటికాయ ఎగురుకుంటూ నడుస్తోందిరా. ఆ ముసల్లి దాన్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తోంది.
0: ఎందుకురా, ఎందుకురా అన్న గులు మీరును? చితక పొడుస్తాను పుండాకూరులారా.
1: నిజంగా వట్టండి, మీరు ఇటొచ్చి ఈ కిటికీలోంచి చూడండి.
2: మాస్టారు, కొండ ముచ్చుకి వేరుశనకాయని తీసుకురానా అండి.
0: ఇక్కడి నుంచి బయటికి కదిలేవా తాంతాను. అసలు ఏది కొండ ముచ్చు? అదే, అది కొండ ముచ్చు కాదురా, మనిషేరా. మన బడిలో చేర్చడానికి ఆ పిల్లవాడిని తల్లి తీసుకొస్తోంది.
1: పందు, అది కొండ ముచ్చుని నేను. అది మనిషి అయితే మా తోటలో అది పదరటికాయలు మీకు కూరకిస్తాను.
0: ఒరేయ్ నాగేశు, నాతో పందెం వేస్తావుట్రా? నల్లగా ఉన్న వాళ్ళందరినీ కొండ ముచ్చులు అంటూ ఉంటావా? పాపం ఆ కుర్రాడు అమ్మవారు పడ్డాడు కావాలను, మొహం అంతా మచ్చలు పడ్డాయి. కొంచెం దొడ్డి కాళ్ళేనుకో, మరిగుజ్జు వాడేమో అసలే దానికి తోడు బొజ్జ. అయితే మాత్రం కొండ ముచ్చు అంటావా? అరుగు, ఇక్కడికే వస్తున్నారు, మాట్లాడకండి.
3: ఏమండి, మీరేనా పంతులు గారు? ఇడుగో, మా పిల్లవాడిని బళ్ళో చేర్చడానికి తీసుకొచ్చానండి.
0: వీడు మీ అబ్బాయేనా? పేరు?
4: నా పేరు గణపతి అండి.
3: పోయే కాలవర్రా అలా నవ్వుతారు నా బిడ్డను చూసి? వాడిది అసలే దేవుడు పేరు, కోరి కోరి ముచ్చటబడి వాళ్ళ నాన్న పెట్టుకున్న పేరు అది.
4: అవును, నా దేవుడు పేరు.
3: నాలుగు ఉతకండి, బొత్తిగా భయం లేకపోతే పనికి రాకుండా పోతారు. వారు ఏ కాస్త పొరపరిచిన నన్ను అలాగే ఉతికేవారు.
0: ఎవరమ్మా ఆ మహానుభావులు?
3: అదే మావారే, చెప్పరా మీ నాన్న పేరు?
4: మరే మా నాన్న పేరు గంగాధరం.
0: ఏం పని చేసేవారు నాయన?
3: ఇదిగో చూడండి, కాకినాట గుక్కెండి ఎవరి నోట్లో పోసుకున్నా సరే అవి మా ఆయన కావట్లేదు.
0: ఓహో, అయితే సార్థక నామధేయులన్నమాట.
4: అవునండి, మా తాతయ్య పేరే పప్పు బొట్ల పాపయ్య, ఇంకా పెద్ద ఉద్యోగం చేశాడు.
3: అవును, మా మామగారు రోజుకి 100 రూపాయలైనా కళ్ళబడందే అవపోసన పట్టేవారు గారు. చూడండి పునహాలో, ప్రతి వారు వచ్చి వారిని చేతులు బతిమాలి మరీ తీసుకెళ్ళేవారు.
0: అంత ఉద్యోగం ఏమిటమ్మా?
4: ఏముంది, చచ్చిపోయిన వాళ్ళని మోసుకెళ్లేవాడు సరదాగా మా తాత.
0: అబ్బాయి గణపతి, నువ్వు మా బడిలో భయభక్తులతో చదువుకోవాలి. నీ పుట్టిన తేదీ?
3: వాడి మొహం వాడికేం తెలుసు, నే చదువుతా రాసుకోండి. ఎప్పుడంటే ఆ వెంకన్న పంతులు గారి తల్లి గారి నేల మాసి అన్నాడు.
0: అది నాకేం తెలుస్తుందమ్మా, సరిగ్గా చెప్పు.
3: సరే, మన ఊళ్ళోకి గౌడి గేదెలు అమ్మడానికి వచ్చాయే సరిగ్గా అదే రోజండి.
0: ఏడిసినట్టే ఉంది, సరైన తేదీ చెప్పవమ్మా.
3: అన్నట్టు కంసరి కామాక్షి పశువుల పాక దహనంగా అలేటండి ఆ రోజేగా.
0: నా పిండాకుడు, పోనీ మీ అబ్బాయికి ఎన్నేళ్ళు చెప్పవమ్మా?
3: ఎన్నో ఏళ్ళు కూడానా, ఒడుగయి 8 ఏళ్ళు అయ్యింది. వాళ్ళ నాన్న ఎంతో ముచ్చటబడి ఆయన ఉండగానే స్వహస్తాలతో వేసుకున్నారు. ఇప్పటికే రాత్రులు నా కంట్లో మెదులుతూ ఉంటారు. రే మీ తల పండు పగల, మీకేం పోయే కాలం.

0: అంటారా? ఊరుకో నాయన ఊరుకో, పోయిన మీ నాన్న తిరిగి వస్తారు కనుకనే.
1: ఏడ్పిరిగి తాలించండి తల్లి కొడుకును. ఓహో సరే, ఇవాళకి బడి అయిపోయింది గణపతి, రేపు ఉదయం 7 గంటలకెళ్ళారా. పలకా బలపం తెచ్చుకో.
2: అమ్మా నాకు బడుద్ది.
0: ఏం నాయన
2: నాకు భయమే, పంతుల్ని చూస్తేను ఇక్కడ ఉంటాయో. వద్దే అమ్మా నాకు బడుద్ది.
0: మా నాయన కాదు మా నాయన నోరు ముయ్యరా, మరేం భయం లేదు గాని. ఇదిగో అబ్బాయిలు, మీరు పొద్దున్నే మా ఇంటికి వచ్చి మా గణపతిని కూడా రోజు మీతో పాటు బడికి పిలుచుకెళ్ళండి.
3: ఓ మీ ఇల్లు ఎక్కడా?
0: సింగమ్మ గారు ఇల్లు ఎక్కడని ఎవరిని అడిగినా చెబుతారు.
3: అది మీ ఇల్లేనా?
0: అరి భడవా,
2: మా మామయ్య లేడు, మా అమ్మ తమ్ముడు నాగన్నగాడు వాడిల్లు.
0: అప్పును ఆయన.
3: ఆయన గారి ఇల్లు ఎక్కడా?
0: ఆ గంగానమ్మ గుడికి అవతల.
3: అరే గణపతి, పొద్దున్న వచ్చి పిలుస్తాం, తయారుగా ఉండు.
2: రాను అమ్మా, బళ్ళు కొడతారే, నేను అక్కడికి వెళ్ళను.
0: ఊరుకోరా ఊరుకోరా,
2: నేను వెళ్ళను.
0: ఇదిగో ఆ మాట అన్నావా, మీ మామయ్య చిత్తం కొడతారు.
2: చదువుకుంటా సార్ నేను వెళ్ళను.
0: ఇదిగో చూడండి అన్న గణపతి, బాగా చదువుకుంటే కానిస్టేబో కలకటేరు ఉద్యోగం దొరుకుతుంది, అప్పుడు హాయిగా గుర్రం ఎక్కి కమాన్ వెళ్ళొచ్చు.
4: భలే భలే, గుర్రం ఎక్కడం అంటే నాకు భలే ఇష్టం అమ్మా. గుర్రం అమ్మా, గుర్రం గుర్రం.

0: సింగమ్మక్క, సింగమ్మక్క, ఏడే గణపతి, పంతులు కనబడి వీడు బల్లోకి రావటం లేదని చెప్పాడు. రథమని చీరేస్తాను.
1: తమ్ముడాయ్, ఇంకా వాడికి చిన్నతనం రా.
0: ఏమిటి, మైనాతి కూడా వెళ్ళింది విధవకి, ఇంకా చిన్నతనమా? ఆ పిల్లలందరితో కలిసి పారేసిన ఎంగిలి చుట్ట ముక్కలు కాల్చున్నట్ట.
1: అర్ధాయుషు సన్యాసులు, ఆ బర్లో పిల్లలే వాడికి నేర్పు ఉంటారు. లేకపోతే నా బిడ్డడేమిటి బీడీలు చుట్టముక్కలు కాల్చడం ఏమిటి?
0: విన్నావా నీ కొడుకు నిర్వాకం?
1: ఏమిటది,
0: పెద్దిరెడ్డి గారి తోటలో పిల్లల్ని వెంటబెట్టికెళ్ళి మామిడికాయలన్నీ రాల్చేసట.
1: చిచ్చి, మొన్నటి గాలి వానకి అవే రాలిపోయాయేమో.
0: నువ్వు అలాగే అంటావు. కార్తీక మాసంలో వచ్చిన వానగాలికి చైత్ర మాసంలో చెట్లకాయలు రాలతాయా? నిన్నటి రాత్రి తిమ్మావధ్యుల వారి దొడ్డు కొబ్బరి చెట్టు ఎక్కి పిండేలతో సహా బొండాలన్నీ రాల్చి పారేసింది ఎవరనుకున్నావు? మన ప్రబుద్ధుడే.
1: ఆ ఊరంతా ఉడతలు పోగైనాయి, అవే కొట్టేశాయేమో.
0: కరణం గారి వేరుశనగ చేను పాడు చేసి కాయలు కాజేసుకుపోయారట.
1: తమ్ముడోయ్, సర్కారు సాటింపు విన్నావా?
0: ఏమని,
1: ఊళ్ళోకి ఎలుకలు గుంపులు గుంపులుగా వచ్చి పడ్డాయట. ఏ మొక్కని పడితే ఆ మొక్కని మొదల్లో కొట్టేస్తున్నాయట్రా.
0: సింగమ్మ, ఇంతకీ నీ కొడుకు మంచివాడు, ఏమీ ఎరగని వాడు అంటావు.
1: కాదు మరి,
0: నీ గారం వల్లనే వాడింత మారాన్ చేస్తున్నాడు, నీ ముద్దు వల్లనే వాడిలా చెడిపోతున్నాడు. ప్రతిదానికి వాడిని వెనకేసుకొస్తావు.
1: తమ్ముడు నాగన్న, లేక లేక వంశానికి ఒక్కగాని ఒక్క కొడుకు పుడితే వాణ్ణి కాస్త తిట్టి కొట్టమంటావుట్రా. ఏదో ఏళ్ళు వస్తే వాడికే బుద్ధి కుదురుతుంది లేనాయన.
0: ఏం కుదరటమో ఏం లోకం.
2: బుద్ధి కుదరడం మాట అలా ఉండగా అల్లరి పెరుగుతోంది, దాంతో పాటు ఆకలి పెరుగుతోంది.
1: ఓసావు మా అచ్చమ్మా, నీ మొగుడు ఇక్కడ ఉండగానే ఆడపడుచును ఆడిపోసుకుంటావెందుకే? నాగ తిట్టా కాలమట్టి నీ ఇంట్లో ఉన్నా గాని వారే ఉంటే రెండు చేతులు సంపాదించి నాలుగు చేతులు ఖర్చు పెట్టుకునేవారు. నా బిడ్డకి ఆకలి ఎక్కువ అంటున్నావా? నీ దిష్టి కొట్టే అర్ధసీరు తినేవాడు అల్లా పావు సీరులో పడ్డాడు, రాత్రి నీ చేతులతోనేగా వడ్డించింది.
2: అదే మీ అబ్బాయే చెప్పాడు స్వయంగా.
1: ఏమని,
2: మొన్నట మీ వాడు ఎవరో దూర బంధువు ఒక ముసలమ్మ ఇంటికి వెళ్ళాడట. ఆవిడ ఏకాశని నాలుగు దెబ్బ రొట్టెలు చేసుకుందిట. మీ వాడికి వాటిని చూడగానే నోరు ఊరిందట. ఆ ముసలావిడితో,
3: అమ్మమ్మ అమ్మమ్మోయ్, నీ సంగతి మా తాతయ్య అస్తమానం అంటూ ఉండేవాడమ్మమ్మా.
4: అవునాయన, వారు పోయి కూడా 50 ఏళ్ళైంది, అచ్చు నీలాగే ఉంటూ.
3: అవునవును, మా అమ్మ కూడా అంటూ ఉంటుంది, అన్నప్ప తాతయ్య పోలికలే వచ్చాయి నీకు అని.
4: అదేమిట్రా, ఆయన గారి పేరు మారుస్తాది అన్న ఆయన.
3: ఆయన పేరు అది కాదా? ఏమోలే, పేరు సరిగ్గా జ్ఞాపకం లేదమ్మమ్మ. అమ్మమ్మ, అయితే తాతయ్య పేరేమిటి?

0: ಏನಲ್ಲ ಅಜಪ್ಪನ್ರ ಅವರೇ ಬುಲ್ಯಾರ ನೂ ದಗ್ಗರಿಗೆ ಹೇಳುವಾಗ ಬಿಂದೆ ನೀಳಿ ದೆಚ್ಚುಕುಂಟಾಗಾನಿ ಪೊಯ್ ಮೀದ ರೊಟ್ಟಿ ಮುಕ್ಕನ್ ಚೂಸ್ತಾ ಉಂಡು ಏ ಕುಕ್ಕೈನಾ ವಸ್ತುಂದೇಮೋ
1: ರೊಟ್ಟಿ ಮುಕ್ಕಲು ಚುಟ್ಟಂದೋನೇ మంచివాణి అనమాట నీకేం భయం లేదమ్మమ్మా నేనున్నాగా అబ్బో రొట్టెలు భలే బాగున్నాయి చిచి కర్ర కర్ర కర్రది కర్ర కర్ర దూర నీ కుక్క దుఃఖమాల కుక్క కుక్క కుక్క అమ్మమ్మ కుక్క కుక్క
0: వచ్చిన నాయన దిక్కు మాలే కుక్క
1: అమ్మమ్మ వీతలు పేసొద్దామని అలా వెళ్ళాను ఎక్కడి నుంచో చటాలను వచ్చి తటాలన బూర్లు ముక్కుల్లో ఉన్న రొట్టె ముక్కను ఎగరేసుకుపోయింది
0: దాని మొహం మంట నల్ల కుక్కేనా
1: ఆ నల్ల కుక్కే
0: ఆ చెవులకు వచ్చిందేనా
1: అదే అమ్మమ్మ
0: నిన్నటి నుంచి తారు క్లారుతోంది బెలహం కుక్క నాయనో గణపతి ఏమీ అనుకోబాకే పెద్దదాన్ని మడుగట్టుకున్నాను గాని కాస్త దిబ్బరట్లా గోతిలో బారేసి కాస్త బూర్లు ముక్కుడు కడిగిస్తావా నాయన
1: ఏంటమ్మమ్మ నాతో చెప్పడానికి సందేహిస్తావు ఎందుకు తాతయ్య నన్ను ఎంతగా ఎత్తుకుని ఆడించేవాడు
0: ఆయన ఎప్పుడు అంటుండేవారు నా మనవాడు అచ్చంగా నా పోలికని
1: ఈ మూడు దిబ్బరొట్టెలు చక్కగా దాచుకుని తోటలోకి వెళ్ళి తింటాను బాగున్నాయి అమ్మ బూట్లో దాచుకుంటా అమ్మమ్మ ఈ దిబ్బరొట్టెలు దూరంగా పారేసి బూర్లిమ్ముకుడు అద్దంలో కడిగేసి తీసుకొచ్చేస్తాను ఇప్పుడే
2: మీ సుపుత్రుడు అవన్నీ సేవించి రాత్రి భోజనం చేయమని బ్రతిమాలితే పావుసేరు మాత్రమే చెల్లించాడు
3: చూస్తున్నావట్రా తమ్ముడు నీ పెళ్ళాం భాగవతం ఎంత లేసి మాటలు అంటూ ఉందో నా పసిబిడ్డ కుక్క ముట్టిన కూడు తింటాడా
2: అబ్బా పసిబిడ్డ పసిబిడ్డకు 18 ఏళ్ళు దాటాయిగా
3: ఒసే మాచావు నీళ్ళు ఒసుగు నువ్వు 3 మాసాలయ్యింది రేపు నీకు ఏ ఆడపిల్లో పుట్టక మానదు కదా అప్పుడు నీకు నేను వీరగత్తెనై నిన్ను సాధించి తీరుతాను
2: నా కర్మ గాల నాకు ఆడపిల్లే పుడితే మీ వాడికే ఇవ్వాలా నువ్వే వియ్యపురాలు కావాలా నాకు
3: వాడే కలగటేరో అయితే నీ బిడ్డను కంట చూస్తాటే అసలు
4: నోరుము ఎండే ఇద్దరును ఇంతకీ గణపతి గాడు కలెక్టరీ కూడా చేస్తాడా ఈవేళ బడికి వెళ్ళలేదు కనబడని చీరేస్తాను లేకపోతే నా పేరు మారు పేరే

0: మరి చలపాయ్, గణపతి గాడు బళ్ళోకి రావడం లేదని ఊరంతా వెతికి కనబడగానే కాళ్ళు చేతులు కట్టి దాక్కోమన్నారు.
1: ఆ వాడు మనకెక్కడ దొరుకుతాడరా?
0: వాడిని వెతకడానికి ఈ పూట బడికి సెలవు కూడా ఇచ్చారు. ఒరే రంగడు, నీకు నెల రోజులైంది బట్టలు ఉతకడానికి వేసి, మా బాబు మండి పడుతున్నాడు ఇంతవరకు తీసుకురాలేదని.
2: అందుకనే కదండి సద్యానం తినే పొద్దున్నే రేవుకొచ్చాను సెలపై గారు.
1: సాయంకాలానికి తేకపోతే నీకు వడ్లు కొలవర్రా.
2: సీతం సీతం, ఇంతకో తామరు ఎందుకు రేవుకొచ్చినట్టు సెలపై గారు?
1: రంగోయ్, మా బళ్ళో గణపతి గారు లేడు.
2: ఏదా కొండ ముచ్చులాగా ఉంటాడు, అలా సింగమ్మ కొడిచానా?
0: వాడే వాడే, నీకెక్కడే కనబడ్డా?
2: మొన్న మధ్యాహ్నం పెద్దిరెడ్డి గారి పసులు పాకలో అటక మీద కూకొని ఉన్నాడు. నేనేమో బట్టలు వేయించుకోవడానికి వెళ్ళాను. ఇదిగో నన్ను చూసి ఒక సొత్తపేక మీద పారేసి ఊరుకోమని సైగ చేసిందండి.
1: ఈసారి కనబడితే కాళ్ళు చేతులు కట్టేసి మా బళ్ళోకి లాక్కురా.
2: సరే లేకుండి ఇవాళ మా గాడిద మోయలేనని బట్టలు పడ్డాయి. ఎట్టా ఉతికేదో ఏమో, ఆ లక్ష్యం రమ్మంటే రానే లేదు. నీ గాడి తగలడా, అగా మూట దింపాలి ఉండదా? ఇక ఏటొడ్డు మీ సల్లగా నా బానే దశ. అదేంటే ఏటొడ్డు నేను పెట్టెళ్తే దీన్ని తీసుకొచ్చి గట్టుగాడు పెట్టింది ఎవరు? ఈ బాణే వాళ్ళ అమ్మ మెల్లగా నడిచిపోతుంది. ఏటి బాణ వాళ్ళ అమ్మ అదేటో బాణ నత్తగొల్లలాగా నడిచిపోతుంది. ఏటే దీని కింద ఎవరన్నా ఉండరా? ఏటి ఒక తనుదంతా అమ్మ బాబా, కొండముచ్చు కొండముచ్చు, కాలు కొద్దీ లెగెడుతుంది కాలు కొద్ది. వారు నువ్వు అంటాయా సింగం కొడుకువా? వాడకి కొట్టి బాణ కింద కూకున్నావు అంటే కాళ్ళు చేతులు కట్టేస్తానుండో.

0: తెచ్చుకుందాం అనుకుంటున్నావు?
1: ఒరే ఒరే రంగడు, నన్ను వదలరా, నీకు చుట్ట ముక్కిస్తారా? మరే మరే నన్ను మాత్రం బడికి తీసుకుపోకురా, మంచి అడిగా
0: నువ్వు. ఓయ్ సింగం కొడుకు, ఇసుకోను మానేశావు, ఇదేం పని అయ్యా నీకు?
1: ఒరే రంగడు, నా బడి సంగతి నీకెందుకు గాని, నాకు మంచి ఉపకారం చెయ్యాలరా. చూడు, మా అమ్మని అడిగి నీకు చింతకాయ పచ్చడి, మెంతావకాయ, తొక్కుడు పచ్చడి, తాటికాయలంతా తెచ్చిస్తాగా.
0: అది సరిలేవయ్యా, ఏంటో ఉపకారం.
1: మరే ఇదిగో చుట్ట తీసుకో, కాల్చుకోరా మంచి చుట్ట. మరే నాకెన్నాళ్ళ నుంచి గుర్రం ఎక్కాలనుందిరా. కలెక్టర్ అయితే ఎట్టాకు ఎక్కుతాననుకో, అంతవరకు నీ గాడిది నెక్కి సారీ చెయ్యాలనుందిరా.
0: పాపం గాడిద నెక్కుతారంటయా?
1: ఏ నీ గాడిద గుర్రానికి ఏమైనా తీసిపోయిందా? గుర్రానికి నాలుగు కాళ్ళు, గాడిదకి నాలుగు కాళ్ళు. గుర్రానికి ఇంకా గుగ్గిళ్ళు దాణా కావాలి, నీ గాడిదకి చక్క ఏమీ అక్కర్లేదు. మరే ఒరే గుర్రానికి మాలిష్ కావాలి, నీ గాడిద చక్కగా దాని మాలిష్ అదే చేసుకుంటుంది. మరి ఇంకా పోతే గుర్రానికి జీను కళ్ళెం కావాలి, నీ గాడిదకు తాటాకులు కళ్ళెం చాలు. ఒరే ఒరే మరే నే బ్రాహ్మణార్థాలకు ఎడితే నీ గారెలు అప్పాలు అన్నీ తెచ్చిస్తాగా. ఇంకా పోతే మా అమ్మ పోపులు పెట్టులో ఎప్పుడు డబ్బులు ఉంటాయి, అన్నీ తెచ్చిస్తాగా. గాడిదని ఎవరా గాడిద
0: నాకెందుకులే, ఇదిగో నా గాడిద, ఈ తాటకులు కళ్ళం గట్టిగా పట్టుకో.
1: మరి నేను పొట్టివాడిని కదరా, ఎక్కలేనుగా రంగా.
0: అయితే ముందు నా బాణ మీదకి ఎక్కు, ఆ పైన గాడి మీదకి ఎక్కు. ఒకవేళ గాడిద తాటకళ్ళం కొరికెత్తే నా చెవులుచ్చుకో.
1: మరే నీ బట్టల్లోంచి ఉత్తరయం ఉంటుంది, మంచి ఉత్తరయం, అది తీసుకొచ్చి నా తలపాగాకు చుట్టరా రే.
0: సరే బాగానే ఉంది, ఇల్లుకో.
1: బాగుందిరా బాగుంది. మరే చుట్టాలు ఇచ్చుకుంటా గానీ ఆ పొయ్యిలో నిప్పు తీసుకురా తొందరగా.
0: వత్తన వత్తన ఉండు, ఇదిగో నిప్పు.
1: ఒరే ఒరే ఆ ఎర్రగడ్డ రుమాలా లేదు, ఎర్రగడ్డ రుమాల, అది నా నడుముకు చుట్టరా.
0: సరే ఇదిగో తీసుకో.
1: భలే భలే
0: వారే వా, నీ శోకం మండిపోను, అచ్చం మహారాజుల గారులాగా ఉండవయ్యా బాబు.
1: రే రే భలే భలే, మరి ఏమిటనుకున్నావు వేధవ మహారాజులు, ఈ గణపతి ముందు బలాదు. రే నువ్వు కాస్త దగ్గరుండి నడిపించరా, చక్కగా ఊరంతా ఊరేగాలి.
2: గణపతి కాదు, గాడిద నెక్కి ఊరేగుతున్నాడు.
1: నవ్వండి రా నవ్వండి, నవ్వితే మీ పళ్ళే బయటపడతాయి, నాకే నా దర్జాకి ఏమన్నా లోటా?
2: ఓహో గణపతి మహారాజులం గారు బడి ఎగ్గొట్టారే.
1: రే నోరు ముయ్యరా చెలిపిగా, ఎక్కడైనా మహారాజులు బండ్లు కడతారా? హై హై
0: ఓ సింగం కొడుకు, ఆ గాడిద కళ్ళు మరికేసింది, చెవులుట్టుకో చెవులుట్టుకో, పడిపోతావు పడిపోతావు.
3: చెల్పాయ్ ఆ గాడి చూసావా, ఒకటే పరుగు.
0: నూరు చెందిన కింద పడ్డాడే సింగం కొడుకు.
3: చెల్పాయ్ మనం పోయి వాళ్ళ ముందు ఏదమ్మదా పదరా.

0: అయ్యో నాయనో, అయ్యో నాయనో, నాపించుకోండం సత్యమైనా బెణికిందా? అయినా అగ్గ ఆడిది ఎందుకు ఎక్కావురా? సిగ్గుచేటు కాదు మనకు.
1: అమ్మా అబ్బో,
0: ఏమి నాయన,
1: నువ్వు తప్పించుమండవు.
0: సరే,
1: గాడిదనెక్కితే తప్పేమిటి? కలిగిన వాడు గుర్రం ఎక్కుతాడు, లేనివాడు గాడిదని ఎక్కుతాడు.
0: అంతేలే
1: అబ్బో నెప్పి.
0: ఏమి నాయన,
1: అయినా గాడిది గొప్ప నీకేం తెలుసే?
0: నాకేం తెలుసు?
1: ఆ కృష్ణమూర్తి వారి తండ్రి వసుదేవుడు. గాడిది కాళ్ళు పట్టుకోలా? దేవేంద్రుడు వాహనం ఏమిటి? మేఘం.
0: అబ్బా,
1: మరి అగ్నిదేవుడి వాహనం గొర్రె.
0: అబ్బా,
1: యమధర్మరాజు వాహనం దున్నపోతు.
0: చీచీ,
1: వరుణుడి వాహనం మొసలి.
0: అయ్యా,
1: వాయుదేవుడి వాహనం లేడి, శివుడి వాహనం ఎద్దు, విష్ణుమూర్తి వాహనం బొల్లిగెద్ద. ఇంకా పోతే మన్మథుడి వాహనం చిలక, కుమారస్వామి వాహనం నెమలి, నా పేరే పెట్టుకున్న గణపతి వాహనం పందికొక్కు, నా వాహనం గాడిద.

0: అమ్మా, వాళ్ళందరికన్నా నేను నయంగా అదటి.
1: ఎందుకు కాదు, ఇవన్నీ నీకెలా తెలుసురా నా చిట్టినాయన, ఎంత చదువు చదువుకున్నావురా. అమ్మా అమ్మా, పురాణాలన్నీ నీ నోట్లోనే ఉన్నాయి. వ్యాసుల వారి కన్నా నీవేం తక్కువ తండ్రి.
0: అట్టాదారికిరా అమ్మోయ్, మొన్ననే తిరణాల్లో చెవిటి పంతులు లేడు, ఆయన హరిక చెప్తుంటే అన్ని విన్నానే.
1: మా నాయనే మా తండ్రి, ఎంత బుద్ధిమంతుడు అయ్యావురా.
2: ఎందుకే
0: మా అమ్మ మంచిది, మా అమ్మ మంచిది.
2: ఇదిగో మీ మేళల్లుడు తల్లి ఒళ్ళు ముద్దులు గుడుస్తున్నాడు, గాడిదెక్కి ఊరంతా ఊరేగాడుట.
1: మావయ్య వస్తున్నాడు, పారిపోరా.
0: అయ్యో బాబోయ్, మావయ్యే
3: ఏడి భదివే, నా పేరంతా చెడగొడుతున్నాడు, నాకు తలవంపులు తెస్తున్నాడు. సింగమా సింగమా, ఏడి నీ కొడుకు గాడిదెక్కుతాడా వెధవా, చీరేస్తాను వెధవని.
1: అయ్యో తమ్ముడా, నాకు ఒక్క గారి ఒక్క కొడుకురు తమ్ముడా, వాడిని చంపేయకురో తమ్ముడు. వాడిని చూసి ఈ దిక్కు వాళ్ళని వాళ్ళంతా కళ్ళల్లో నిప్పు రోసుకుంటున్నారో.
2: ఇదిగోనమ్మో, నన్ను అన్నావంటే ఊరుకోను, అయినా నట్టింటి కూర్చొని ఇసోకారేమిటి.
1: నన్ను నా బిడ్డను అన్న వాళ్ళు నాశనం అయిపోతారు.
3: సింగమ్మ సిగ్గులేక నీ మరదలు అంటున్నావా, నీ కొడుకు గాడిని ఎక్కితే బాగుంది, ఇహ వాడు నా ఇంట్లో కాలు పెడితే వాడి తల చితకబడుస్తా.
1: చూడు తమ్ముడు, నీవే అలా అంటే ఇంకెలాగురా, వాడిని మందలించుకుంటాలే. ఊరుకో తమ్ముడు.

0: మహదేవన్నయ్య, అబ్బాయి జాడేమైనా తెలిసిందా?
1: నిన్నటి నుంచి వెతుకుతున్నారు. నూతులు, గోతులు, చెరువులు, దొరువులు అన్నీ గాలిస్తున్నారు. ఎక్కడ అయిపోలేడు.
0: నా బిడ్డ లేకుండా నేను ఎట్లా బ్రతికేదయ్యా? నా బిడ్డను నాకు చూపించు అన్నయ్యా.
1: లే, ఎందుకు ఏడుస్తావు? ఇంత ఎంగిలి పొడు. మీ వదిన వెలపలు ఉంది. ఇవి కూడా కూటోకేం లేదు. కాస్త అటక మీదకి ఎక్కి ఆవకాయ నది మడితోనే ఉన్నావుగా.
0: అట్టగేలే అన్నయ్యా, అన్ని ఇచ్చాను ఇట్లా పట్టురా. చూడు, పెద్దరా చిప్పడి తీయమంటావా?
1: అలాగే. అటకంతా చీకటి. ఇదిగో ఈ దీప బుడ్డి పట్టుకెళ్ళు.
0: అమ్మయ్యో అమ్మయ్యో అమ్మయ్యో అమ్మయ్యో, అటక మీద ఏమిటో గుర్రెడుతో ఉందయ్యా.
1: ఊరంతా వెధవ కొండ ముచ్చులు. అటక మీద కూడా చేరే కాబోదు. కందులు మినువులు కాజేయటానికి కొట్టు.
0: గుర్రె ఇంకా పెద్దదయింది అన్నయ్యా.
1: నేను గడ తీసుకుని కింద నుంచి పొడుస్తా ఉండు, అదే పారిపోతుంది.
0: అమ్మ బాబోయ్, కాళ్ళు చేతులు ఆడిస్తోంది. గుర్రమంటూ ఉంది అన్నయ్యా, నా మీదకే దూకడానికి వస్తోంది అన్నయ్యా. సచ్చానయ్యో నిచ్చిన నిచ్చిన నిచ్చిన పోతోంది అన్నయ్యా.
1: అమ్మయ్యో ముంచో సింగమ్మ, కృష్ణనాయుడు గుడితో ఇది నడికో పండించేశావు ఇంటికి. అయ్యో అయ్యో అయ్యో, కొంప తగలడిపోతుంది. ఆర్పండ రోయ్. అయ్యో అయ్యో, సింగమ్మ ఎలా పోలి. అయ్యో అయ్యో అయ్యో అయ్యో, అటువైపు నుంచి అయ్యో అయ్యో, అటువైపు నుంచి ధబాలు దూకి పారిపోతుంది కొండముచ్చు. కాదు కాదు, గణపతి గణపతి పారిపోతున్నాడు. సింగమ్మ ప్రాణాలతో బయటపడదాను రా, రా రా రా, మన కొంప అయిపోతుంది.
0: అయ్యో అయ్యో, అయ్యో అయ్యో అయ్యో, పదండారా బయటికి. పాత కొంప పోతే పోయింది, ప్రాణాలన్నా దక్కించుకుందాం. అన్నయ్య వదిన, త్వరగా బయటికి రండారా. అయ్యో
1: నా కొంప కాలిపోయింది.
0: నా కొడుకు అయిపు లేకుండా పోయినాడు.
1: సింగమ్మ మేము కాశీకి పోతున్నాం.
0: గణపతి లేని బతుకు నాకు మాత్రం ఎందుకన్నయ్యా? ఇక వాడు ఎలాగూ తిరిగి రాడు. వాడి జాడైనా తెలిసేది లేదు. నేను మీతోనే వస్తా పదండి.
1: అయితే మూటమూలే సర్దుకోండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ.
2: మీరింతవరకు గణపతి నాటకం నుండి కొన్ని భాగాలు విన్నారు. రచన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నిర్వహణ ప్రముఖ నటులు ప్రయోక్త శ్రీ బందా కనకలింగేశ్వరరావు.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో

0: Firozia. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీరామదాసు ఈ చిత్రానికి శంకర్ మహదేవన్, విజయ్ యేసుదాస్ పాడిన పాట. గీత రచన శ్రీ వేదవ్యాస. సంగీతం ఎంఎం కీరవాణి.

జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి బృందం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: 30 నిమిషాలు కావస్తుంది. జాతీయ స్థాయిలో తెలుగులో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సిక్కిం పోలీసుకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి పోలీస్ కలర్ పురస్కారం ప్రదానం చేశారు. గ్యాంగ్టెక్లో పాల్జోర్ స్టేడియంలో ఈ పరేడ్ ఘనంగా జరిగింది. దేశంలో ఈ అవార్డు అందుకున్న 15వ రాష్ట్రంగా, ఈశాన్య ప్రాంతం నుంచి 3వ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీస్ బలగాలు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పేదలు, పిల్లల పట్ల వ్యవహరించేటప్పుడు పోలీసులు మరింత సున్నితంగా ఉండాలని చెప్పారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని ముర్ము పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిక్కిం పోలీసులు ఈ సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు కాపాడడంలో, అలాగే విపత్తు నిర్వహణలో సిక్కిం పోలీస్ పోషిస్తున్న పాత్రను రాష్ట్రపతి అభినందించారు.
2: పోలీస్ వ్యవస్థకు అధిక సిటిజన్ ఫ్రెండ్లీ బనాయే జనా చాహియే తాకి సామాన్య లో బినా భయ కే అప్ని సమస్య దర్జ్ కరా సకే. మహిళాఓ, బచ్చోం ఔర్ కమజోర్ వర్గోం కే ప్రతి సంవేదనశీల వ్యవహార్ కో భీ ప్రాథమికతా దేనీ చాహియే. సైబర్ క్రైమ్, ఆన్లైన్ ఫ్రాడ్, హేకింగ్ ఔర్ డీప్ ఫేక్ జైసీ నయీ చునౌతియా సామ్నే ఆ రహీ. ఇన్ నయీ చునౌతియో సే నిపటనే కే లియే పోలీస్ కో లేటెస్ట్ టెక్నాలజీ, సైబర్ సిక్యూరిటీ ఔర్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మే దక్ష.
1: త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పండుగను ఈరోజు భక్తి శ్రద్ధలతో దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ముస్లిం సోదరులు ఈద్గాలు మసీదుల్లో ప్రత్యేక ఈద్ ప్రార్థన నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని జామా మసీద్, ఫతేపురి మసీద్, షాహీ ఈద్గాల్లో ఈద్ ప్రార్థనలు జరుగుతున్నాయి. భగవంతుని ఆజ్ఞకు లోబడి తన ఏకైక కుమారుని త్యాగం చేసేందుకు ప్రవక్త ఇబ్రహీం చూపిన సంసిద్ధతను స్మరించుకుంటూ ఈద్ ఉల్ అజ్హా పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ పర్వదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి, త్యాగం, నిస్వార్థ గుణాలకు, ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన పేద ప్రజలకు సేవ చేసేందుకు ఈ పండుగ ప్రతీకని రాష్ట్రపతి ముర్ము తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పవిత్ర పండుగ అందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు, సద్భావం నింపాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. సమాజంలో సోదరభావాన్ని, సంతోషాన్ని మరింత పెంపొందిస్తుందని ఆకాంక్షిస్తూ ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వీర్ సావర్కర్ ధైర్యం, దేశభక్తి ఎల్లప్పుడూ ప్రజలకు స్ఫూర్తినిస్తాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు వీర్ సావర్కర్ తన జీవితాన్ని మాతృభూమి సేవకి అంకితం చేశారని, దేశ సిద్ధాంతం పట్ల అచంచల భక్తి అంటే ఏంటో వీర్ సావర్కర్ జీవితం, ఆయన రచనల నుంచి మనం నేర్చుకోవచ్చని అమిత్ షా అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సినీ నటులు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. పేదలు, వెనుకబడిన వర్గాల గౌరవం కాపాడేలా ప్రజా సంక్షేమం, పరిపాలన పట్ల ఎన్టీఆర్ చూపిన అంకితభావాన్ని ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్టీఆర్ కన్న కలలు, ఆకాంక్షలు ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సాంచీ స్థూపం నుంచి బుద్ధుని శిష్యులైన సారిపుత్ర మౌద్గల్యాయన్లకు చెందిన పవిత్ర అవశేషాలు మంగోలియాకు పంపుతున్నారు. ఈరోజు భోపాల్లో రాజాభోజ్ విమానాశ్రయం నుంచి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీటిని ఢిల్లీకి తరలిస్తారు. రేపు న్యూఢిల్లీలో నేషనల్ మ్యూజియంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత ఈ నెల 30వ తేదీన భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో మంగోలియాకు తీసుకెళ్తారు. ఈ నెల 31 నుంచి మంగోలియా రాజధాని ఉలన్ బాతర్లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. వీటిని దర్శించుకునేందుకు 10 లక్షల మందికి పైగా భక్తులు, పర్యాటకులు

0: విస్తరిస్తారని అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారత్, మంగోలియా దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలు మరింత బలోపేతం చేసేలా, అలాగే సాంచి వంటి బౌద్ధ పుణ్యక్షేత్రాలపై విదేశీ పర్యాటకుల్లో మరింత ఆసక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్, గాంధీనగర్ జిల్లాల్లో పలు ప్రజా ఉపయోగ విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఖరీఫ్ ప్రచారం 2026 జాతీయ సదస్సు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చిస్తారు. వ్యవసాయం, ఉత్పాదకత పెంపు, వాతావరణ స్థితిస్థాపకత, రైతుల శ్రేయస్సుపై దృష్టి సారించడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు, ICAR ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. రేషన్ రవాణా, డీలర్ల మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన ఆధునికీకరణతో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణ పథకాన్ని 2031 మార్చి వరకు కొనసాగించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సార్థక్, పీడీఎస్ గా పిలిచే ఈ సమగ్ర పథకాన్ని 16వ ఆర్థిక సంఘం కాలపరిమితిలో కేంద్ర వాటాగా 25,530 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ వాటాతో కొనసాగించనున్నారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: इस प्रोग्राम में 3 बड़े सुधार अप्रूव हुए हैं. सबसे पहला, राज्य सरकारों के एजेंसीज राज्य में FCI का बड़ा गोडाउन होता है, वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है, उस कॉस्ट को सपोर्ट करेंगे. दूसरा, फेयर प्राइस शॉप्स है उनमें डीलर्स का रिम्यूनरेशन रखा गया था, उसको बढ़ाने की जरूरत थी, तो वो भी फैसला लिया गया. और तीसरा फैसला, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి కొన్ని సమస్యలు వెలుగులోకి రావడంతో రీవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. న్యూఢిల్లీలో ఈరోజు సీబీఎస్ఈ అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ లోపాలకు బాధ్యత వహిస్తూ ఈ సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొంటామని చెప్పారు. ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం అనేది ఒక ప్రగతిశీల సాధనమని, దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు ఈ విధానం వైపే మొగ్గు చూపుతున్నాయన్నారు. దేశంలో ఈ విధానం అమలు చేయడం ఇదే తొలిసారని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా సీబీఎస్ఈ మొదటిసారిగా దాదాపు 40 కోట్లు స్కాన్ చేసిన పేజీలు మూల్యాంకనం చేసిందని మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో బెంగళూరు తన నివాసంలో ఈరోజు అల్పాహార సమావేశానికి తన కేబినెట్ సహచరులను ఆహ్వానించారు. సిద్దరామయ్య నుంచి ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోతున్న ప్రచారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ అల్పాహార సమావేశానికి హాజరయ్యారు. రాష్టంలో ముఖ్యమంత్రి మార్పు తాము హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఈ అల్పాహార సమావేశానికి హాజరైన కేబినెట్ మంత్రులు తెలిపారు. బీహార్లో ఉత్తర తూర్పు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్ల వానల కారణంగా 8 మంది మరణించారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు తక్షణమే 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భారత్, చైనా దేశాలు సరిహద్దు ప్రాంతాల్లో తాజా పరిస్థితి సమీక్షించాయి. అలాగే అక్కడ శాంతి భద్రతలు కాపాడడంలో సాధించిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశాయి. నిన్న బీజింగ్లో జరిగిన భారత్ చైనా సరిహద్దు వ్యవహారాల సంప్రదింపులు సమన్వయ కార్యాచరణ యంత్రాంగం 35వ సమావేశంలో ఇరు దేశాలు సమీక్షించాయి. ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి జాయింట్ సెక్రటరీ సుజిత్ ఘోష్ నాయకత్వం వహించగా, చైనా ప్రతినిధి బృందానికి డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ హౌ యాంకి నాయకత్వం వహించారు. రాగల 2 నుంచి 3 రోజుల పాటు తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీ, చండీగఢ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో వేడి వాతావరణం ఉంటుందని IMD పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రేపు జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. కాగా నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించేందుకు ముఖ్యాంశాలు మరోసారి. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, డీప్ ఫేక్ వంటి అధునాతన సవాళ్లు ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్దంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్లో పలు అభివృద్ది పనులకు

0: ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూపం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో శ్రీ పసుపులేటి అయ్యప్ప స్వామి బృందంచే గరగ నృత్యం వింటారు.

శంకరి శాంభవి శంభురాణి మహాబేల జోలేశ్వరీ పోట్య సూర్య ప్రకాశిని మర్నిండ ముత్తండ కన్బొక్కటం చేసి మమ్ము పాలించి ఓయమ్మ బంగారు బొమ్మ మదిరి పెద్దాపరమందు మరిడమ్మ తల్లివే మదిరి పెద్దాపరమందు మరిడమ్మ తల్లివే వింపైన బెజవాడ కనక దుర్గమ్మ తల్లివే వింపైన బెజవాడ కనక దుర్గమ్మ తల్లివే అమలాపురం గ్రామంలో పోలేరు తల్లివే సుబ్బాలమ్మ తల్లివే రాజ్యలక్ష్మమ్మ తల్లివే పుల్లేటికూర గ్రామంలో బూర్లమ్మ తల్లివే పుల్లేటికూర గ్రామంలో బూర్లమ్మ తల్లివే ఈదరపల్లి గ్రామంలో పోలేరు తల్లివే ఈదరపల్లి గ్రామంలో పోలేరు తల్లివే మరీ మరీ వేడిదనే వాన కాయిందివే మెప్పు మెప్పిందివే వాన కాయిందివే మెప్పు మెప్పిందివే బొబ్బలెట్టిందివే బొబ్బలెట్టిందివే సొంగ కారిందివే సొంగ కారిందివే గొల్ల మనిపిందివే దబ్బిస్లాన్ దిబ్బిస్లాన్ మిక్లాన్ వేట్లాన్ కోళ్ళాన్ తెగ నరికింది రోయమ్మ సర్వ వర్ణంబులన్ నీ జాతర ఘనంగా చేయిందిరమ్మ వన్ బనారన్ చీర తలివిడి వడపప్పు నైవేద్యములు

గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. మమతల కోవెల. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన సి నారాయణరెడ్డి. సంగీతం చక్రవర్తి.

0: ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పత్తతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
1: ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
2: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
2: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
1: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
2: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
1: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
2: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
1: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
3: చిత్రగీతాలు కార్యక్రమంలో ఇప్పుడు కిల్లర్, ఈ చిత్రానికి మనో చిత్ర బృందం పాడిన పాట. సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వార్తల వివరాలు. ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు అపూర్వమని ముఖ్యమంత్రి పేర్కొంటూ
1: తెలుగు జాతి మొత్తం ఆరాధించే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల దేశానికి, తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్.
0: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదవ ముఖ్యమంత్రి, ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు 1923 మే 28 తేదీన కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో జన్మించారు. జానపదం, సాంఘికం, పౌరాణికం వంటి చిత్రాల్లో అనేక పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాలలో ఆయన నటించారు. ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నివాళులు అర్పించారు. తెలుగు చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలు తరతరాలను అలరిస్తూనే ఉన్నాయని కొనియాడారు. సమాజ సేవ, పేదలు, అనగారిన వర్గాల సాధికారతకు కృషి చేశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి స్ఫూర్తిగా ఎన్టీఆర్ నిలిచారని తెలిపారు. కర్నూలును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలును స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చేందుకు వివిధ కాలనీలలో కచ్చా రహదారులు, మురుగునీటి వ్యవస్థ, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ పనులన్నీ 2 వారాల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలుపుతూ
2: కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ స్మార్ట్ సిటీ. మాకు ఇన్స్పిరేషన్ ఏమంటే వైజాగ్. వైజాగ్ చాలా బెస్ట్ సిటీగా ఉంది. దానికి తగ్గట్లో మనం డెవలప్ చేయాలనేది మైండ్ లో ఉంది. 71 లక్షల వర్కులు వితిన్ 15-20 డేస్ లో కంప్లీట్ చేయబోతున్నాం. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే దాంట్లో వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్.
0: మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాదక ద్రవ్యాల నిరోధక విభాగం ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. ఈగిల్ ఆధ్వర్యంలో పార్వతీపురంలోని ఒక వస్త్ర దుకాణంలో సబ్స్క్రైబ్ ఈగిల్ సోషల్ మీడియా అండ్ అవేర్నెస్ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఇందులో భాగంగా మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ యువత భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న మాదక ద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్కు తెలియచేయాలని సూచించారు. ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సింగపూర్ నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు చేపడుతున్నారు. ఈరోజు సింగపూర్ నుంచి వచ్చిన 183 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి జితేందర్ కుమార్ మాట్లాడుతూ ప్రయాణికుల్లో ఎవరికీ ఎబోలా లక్షణాలు కనిపించలేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలుపుతూ
3: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మంగళవారం, గురువారం, శనివారం, గన్నవారం వస్తాయి. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చిన వాళ్ళందరికీ స్క్రీనింగ్ అనేది ఏర్పాటు చేశాను.

0: కానీ ప్యాసింజర్స్ వచ్చారు. సో అందరినీ కూడా స్క్రీన్ చేశారు, ఎవరు కూడా సింప్టమ్స్ అనేవి ఏమీ లేదు. సో ప్రస్తుతానికి ఇచ్చిన వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉంది. సో ఒకవేళ కానీ సింప్టమ్స్ దానికి ఉంటే వీళ్ళని ఐసోలేట్ చేసి క్వారంటైన్ సెంటర్స్ ని మొదలెసి వేస్తారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముస్లింలు మసీదులు దర్గాలకు చేరుకుని ప్రత్యేక నమాజ్ నిర్వహించారు. ఇందులో భాగంగా నంద్యాలలోని భీమవరం రోడ్డులో ఉన్న అల్పూర్ ఖాన్ దర్గాలో రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బక్రీద్ పర్వదినం త్యాగానికి ప్రేమకు ప్రతీక అని అన్నారు. దేశంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థించానని తెలిపారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లబ్ధిదారులు తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా త్రాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నామని తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన చింతా సుబ్బారావు తెలిపారు.
2: మాకు గత కొన్నేళ్లుగా సరైన మంచినీళ్లు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులని తీర్చే విధంగా నరేంద్ర మోడీ గారు తలపెట్టినటువంటి జలజీవన మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తున్నారు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
1: అలాగే కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందించే నగదు సాగు సమయంలో విత్తనాలు ఎరువులకు ఉపయోగపడుతుందని లబ్ధి పొందిన రైతు కె శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నం తపాలా డివిజన్ కార్యాలయంలో యోగాభ్యాసాలను నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మెరుగుపడతాయని నిపుణులు వివరించారు. ఉద్యోగుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని విశాఖపట్నం తపాలా డివిజన్ వెల్లడించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చేపట్టిన జనగణన కార్యక్రమాన్ని ఖచ్చితత్వంతో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఆమంచర్ల, పొదలకూరు, విఘ్నేశ్వరపురం తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఈరోజు ఆయన పర్యటించి జనగణన, ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 2029 నాటికి 100% వయోజన అక్షరాస్యత సాధించడమే అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అక్షర ఆంధ్ర ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమాన్ని పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో 70,000 మందికి పైగా వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ముఖ్యంగా 15 నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు, కార్మికులు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈగిల్ ఐజీ ఏకే రవికృష్ణ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా బక్రీద్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हाल।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
3: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
3: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
3: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: అంతేనా?
1: అంతే.
3: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: గ్రామ లక్ష్మీ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా గ్రామీణ మహిళలు రక్తహీనతను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి బి కుమ్మారి గారి ప్రసంగం వింటారు.
8: రక్తహీనత అనగానే మనలో ఉన్న హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం. ఈ హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మనకి కావాల్సినంత ఆక్సిజన్ సప్లై అవ్వక ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దారితీస్తాయి. అయితే ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వేల ప్రకారం వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా 30% డెవలప్ అయిన కంట్రీల్లో రక్తహీనతతో బాధపడుతున్న వారు ఉన్నారని, అలాగే 40% పిల్లలు, 50% గర్భిణీ స్త్రీలు ఉన్నారని చెప్పి పేర్కొన్నారు. అయితే ఇండియాలో గనక చూసుకున్నట్లయితే 75-85% గర్భిణీ మహిళలు ఎక్కువగా రక్తహీనతకు బాధపడుతున్నారు. అంతేకాకుండా 35% మంది యుక్త వయసులో ఉన్న ఆడపిల్లలు బాధపడుతున్నట్టుగా తెలియజేశారు. అయితే ఈ రక్తహీనతకి గల కారణాలు ఏంటి అంటే, ఎక్కువగా రక్తం కోల్పోవడం, సర్జరీ జరిగినప్పుడు కానీ, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, రక్తం గిడ్డగట్టినప్పుడు కానీ, ఇంటెస్టైనల్ బ్లీడ్ జరిగినప్పుడు, ముఖ్యంగా ఆడపిల్లల్లో మెన్చువల్ సైకిల్, మెన్చువల్ ప్రాబ్లం వచ్చినప్పుడు నెల నెల ఎంతో కొంత రక్తం పోతుంది, అలా కూడా కొంచెం ఆర్బీసీ సెల్స్ అనేవి లాస్ అవుతాం. అయితే రక్తహీనత అనేది కేవలం ఐరన్ లోపం వల్లే కాకుండా ఇంకా అనేక రకాలు కూడా ఉన్నాయి. ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా ఒకటి రకమైతే వైటమిన్ B12 మెగాలోబ్లాస్టిక్ ఎనిమియా లేదా పెర్నీషియస్ ఎనిమియా అంటారు. ఇది రెండో రకం. మూడో రకం ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. ఇది కాకుండా

ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది హీమోలైటిక్ ఎనిమియా. ఈ హీమోలైటిక్ ఎనిమియా అంటే మనకి రక్త కణాలు ఏవైతే ఉన్నాయో అవి 120 రోజులు బతకాలి. వాటి లైఫ్ స్పాన్ 120 రోజులు అయితే అంతకంటే తక్కువ రోజుల్లోనే అవి చనిపోవడం వల్ల మనకి హీమోలైటిక్ ఎనిమియా అనే డెఫిషియన్సీ వస్తుంది. ఇది కాకుండా ఇంకొక ముఖ్యమైనది ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనిమియా. ఇది రావడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎర్ర రక్త కణాలని ఫారెన్ పార్టికల్స్ గా గుర్తించి పొరపాటు పడి ఆ రక్త కణాలని చంపేస్తుంది. అలా జరిగినప్పుడు కూడా మన ఎర్ర రక్త కణాల శాతం తగ్గిపోయి హీమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గి మనకి ఆటో ఇమ్యూన్ హీమోలైటిక్ ఎనిమియా అనేది వస్తుంది. ఇంతే కాకుండా జెనెటిక్ డిజార్డర్స్ వల్ల లైక్ జాండిస్ ఎప్పుడైతే వస్తుందో దానివల్ల కూడా మనకి రక్తహీనత అనేది వస్తుంది. ఈ రక్తహీనత వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ తెలుసుకునే ముందు ఇవి ఏ వాటి ద్వారా వస్తుంది అంటే మనం ఇప్పుడన్నా యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడినప్పుడు కానీ యాంటీ సీజస్ డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు కానీ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా టాక్సిక్ కెమికల్స్ ఎక్కువగా వాడినప్పుడు కూడా మనకి ఈ ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా లేదా మిగతా రకాల ఎనిమియాలు వచ్చే అవకాశం చాలా ఉంది. అయితే ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ లేదా ఎనిమియా ఏదైతే ఉందో అది ఒక్కొక్కసారి కనిపించదు. ఎందుకంటే వాళ్ళు సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కువగానే చూపిస్తాయి, కానీ అది నెగిటివ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ అంటాము. అండ్ అలాగే ఎప్పుడైతే కాళ్ళు జరుగుతాయి అంటే బర్న్స్ కానీ ఎప్పుడన్నా పొరపాటున మనకి మంట దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు బర్న్స్ జరుగుతూ ఉంటాయి, అలాంటప్పుడు కూడా బ్లడ్ లాస్ ఎక్కువగా జరుగుతుంది. ఎక్కువగా డీహైడ్రేషన్ అయినప్పుడు వామిటింగ్స్ కానీ మోషన్స్ కానీ అయినప్పుడు కూడా మనలో ఉన్న ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయి హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోతాయి. సాధారణంగా యుక్త వయసులో ఉన్న అమ్మాయికైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ 11 నుంచి 16 గ్రాముల వరకు ఉండాలి. అదే గర్భిణీ స్త్రీ అయితే 11 నుంచి 12 తగ్గకుండా ఉండాలి. అంతకంటే తగ్గితే సివియర్ ఎనిమియా అంటారు. దానికి మళ్ళీ మనం మెడిసిన్స్ కానీ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అదే ఒక పురుషులో గనక చూసుకున్నట్టయితే 13.5 నుంచి 17.5 గ్రాములు/డెసిలీటర్స్ వరకు కూడా హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి. చిన్నపిల్లల్లో ఎక్కువ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఉండాలి, 11 నుంచి 16 గ్రాముల వరకు చిన్నపిల్లల్లో మెయింటైన్ అయితే చాలా మంచిది. అలాగే పుట్టుకతో వచ్చిన పిల్లలు పసిబిడ్డల్లో గనక చూసుకున్నట్టయితే 14 నుంచి 24 గ్రాముల వరకు హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అయితేనే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు, వాళ్ళ బ్రెయిన్ సెల్స్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. లేదంటే ఎప్పుడైతే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతుందో వాళ్ళల్లో ఉన్న న్యూరాన్స్ ట్రాన్స్మిటర్స్ కానీ యాక్టివిటీ అనేది తగ్గిపోయి దాని నుంచి వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావచ్చు. లేదు అంటే మతిమరుపు రావడం కానీ, బ్రెయిన్ సరిగ్గా ఎదగకపోవడం కానీ, తరచూ ఏదో ఒక జబ్బు రావడం కానీ, జ్వరము, జలుబు, దగ్గు ఇలా ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అందుకని రక్తం ఎప్పుడు కూడా తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే రక్తహీనతని వచ్చింది లేదా వస్తుంది అని మనం ఎలా గుర్తించవచ్చు అంటే చిన్న చిన్న విషయాలు. మన చర్మం యొక్క రంగు మారిపోతూ ఉంటుంది లేదా డ్రై స్కిన్ గా కనిపిస్తుంది, బాగా ముడతలుగా కనిపించడం, పొట్టు ఎక్కువగా ఊడడం కానీ కనిపిస్తుంది. ఇది కాకుండా మనకి ఏదైతే గోళ్ళు ఉన్నాయో ఆ గోళ్లలో మధ్య మధ్యలో పగుళ్ళు ఉండడం కానీ చీటికి మాటికి ఉత్తినే గోళ్ళు ఇరిగిపోవడం కానీ జరుగుతుంది. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది, తరచూ దువ్వాన పెట్టగానే మీకు ఎక్కువగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. కళ్ళు బాగా పేల్ కలర్లో అయిపోతాయి, ఐస్ పేల్గా ఉండడం, అలాగే స్కిన్ పేల్గా ఉండడం కానీ గుండె బాగా లాగినట్టు పీకినట్టు కానీ అనిపిస్తుంది. కొంతమంది ఆడపిల్లల్లో తలస్నానం చేసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి బాగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎనిమియాని ఎలా మనం డయాగ్నోస్ చేయొచ్చు అనుకుంటే కొన్ని బయోలాజికల్ పారామీటర్స్ యూజ్ చేసి మనం ఎనిమియా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఎనిమియా ఉంది లేదు అని చెక్ చేసుకోవడానికి ముందుగా మనం హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోవచ్చు. హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకుని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నాయో లేదో చూసుకుంటే, అంటే ఉదాహరణకి అమ్మాయిల్లో 12 నుంచి 15.5 గ్రాములు/డెసిలీటర్స్ ఉండాలి. అంతకంటే తక్కువగా ఉందా లేదా అని తెలుసుకోగలిగితే టెస్ట్ చేసుకుని మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇది కాకుండా మన సీరం ఐరన్ లెవెల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. సీరం ఐరన్ లెవెల్స్ ఎందుకు చెక్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే ఎనిమియాలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పుకున్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియా కూడా చెప్పుకున్నాం కాబట్టి సీరం ఐరన్ లెవెల్స్ కానీ ప్లాస్మా ఐరన్ లెవెల్స్ కానీ చెక్ చేసుకుంటే దాని ద్వారా కూడా మనకి రక్తహీనత సమస్య ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది. అయితే ఈ ఎనిమియా కండిషన్ వచ్చినప్పుడు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి

ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే బాగా సివియర్ ఎనిమిక్ కండిషన్స్లో ఉంటే రక్తహీనత మనకి లైక్ హిమోగ్లోబిన్ లెవెల్స్ కనుక 8 గ్రాముల కంటే తక్కువగా ఉంటే దాన్ని సివియర్ ఎనిమియా అంటాం. అలాంటి కండిషన్స్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఓరల్ ఇనార్గానిక్ ఐరన్ సప్లిమెంటేషన్స్ ఇస్తారు. అది కూడా ఫెర్రస్ స్టేట్లో కానీ ఫెర్రస్ సల్ఫేట్ స్టేట్లో కానీ ఉన్న ఓరల్ ఇనార్గానిక్ ఐరన్ సప్లిమెంటేషన్ని 50 నుంచి 200 mg వరకు కూడా మనకి ఓరల్ సప్లిమెంటేషన్గా ఇస్తారు. లేదు అంటే ఐరన్ ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ కానీ తీసుకోవచ్చు. అయితే ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి మెయింటైన్ అవ్వచ్చు, అంటే రక్తం పెరగచ్చు, లేదు అంటే పెరగకుండా అలాగే ఉండిపోవచ్చు. కానీ ఆహార పదార్థాల్లో కూడా మనం ఎంతో కొంత కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ రక్తహీనత సమస్యను మనం అరికట్టవచ్చు. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే రక్తహీనత రాగానే అందరూ చెప్పేది ఐరన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి, ఇనుము ఉండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తినడం వల్ల మనకి రక్తహీనత తగ్గుతుంది అంటారు. కానీ ఐరన్తో పాటుగా మనం వైటమిన్ సిని కూడా తీసుకోగలిగితే, వైటమిన్ సి మన ఐరన్ని

0: జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ రక్తహీనత సమస్యను మనం అరికట్టవచ్చు. ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే, రక్తహీనత రాగానే అందరూ చెప్పేది ఐరన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి, ఇనుము ఉండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తినడం వల్ల మనకి రక్తహీనత తగ్గుతుంది అంటారు. కానీ ఐరన్తో పాటుగా మనం వైటమిన్ సిని కూడా తీసుకోగలిగితే, వైటమిన్ సి మన ఐరన్ని అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఎందుకనంటే మన బోన్ మ్యారో నుండి మనకి రక్త కణాలు తయారయ్యి బయటికి రావాలి. అలా రక్త కణాలు తయారవ్వాలంటే ప్రోటీన్ కావాలి. ప్రోటీన్తో పాటు మనకి వైటమిన్ సి ఐరన్ గనక ఉంటే ఐరన్ అబ్జార్ప్షన్ జరిగి ప్రోటీన్ యొక్క సాయంతో మనకి ఆ హిమోగ్లోబిన్ సెల్స్ ఆర్బిసి సెల్స్ అనేవి రెడీ అయ్యి మనకి లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనం ఆహార పదార్థాలను తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే, ఐరన్ రిచ్ ఫుడ్స్ ఉన్నాయా లేవా, వైటమిన్ సికి సంబంధించినవి ఉన్నాయా లేవా, దాంతోపాటు మాంసకృతులు ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అయితే ఐరన్ ఫుడ్స్ అంటే ఏమేమి వస్తాయో తెలుసుకుందాం. ఐరన్ ఫుడ్స్ అనగానే మనకి ఫస్ట్గా గుర్తొచ్చేది గోంగూర, బెల్లం. వీటితో పాటు తాటి బెల్లం ఎక్కువగా తీసుకుంటే మంచిది, లేదా తాటి పంచదార చేస్తారు, తాటి పంచదార కానీ తాటి బెల్లం కానీ. ఆకుకూరల్లో అయితే గోంగూర, పొనగంటి కూర, పాలకూర తీసుకోవచ్చు. పొనగంటి కూర కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. గోంగూరలో వైటమిన్ సి, ఐరన్ కూడా రెండు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి అది కూడా మనకి రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే మనం తీసుకునే చిరుధాన్యాల్లో కొరలు, రాగులు, సజ్జలు వీటిల్లో కూడా ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా అంటే డేట్స్ కానీ, ఖర్జూరకాయలు, అంజూర్, కిస్మిస్, బాదం ఇలాంటి పప్పుధాన్యాలలో కూడా మనకి ఎక్కువగా ఐరన్ రిచ్ రై ఉంటుంది, కాబట్టి తీసుకోవచ్చు. ఇవి కాకుండా నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా ఉంటే వారానికి ఒకసారి కానీ రెండు సార్లు కానీ చర్మంతో ఉన్న చేపలు, మెత్తళ్ళు, రాయగంటలు అంటారు, అలాంటి చేపలు కానీ కోడిగుడ్డు సొనతో కలిపి కానీ తీసుకోగలగచ్చు. లేదు అంటే నత్తలు, నత్తలు కూడా తినే అలవాటు ఉన్న వాళ్ళు నత్తలు కూడా తీసుకుంటే ఐరన్ రిచ్ ఫుడ్తో పాటు ప్రోటీన్ కూడా వస్తుంది, కాబట్టి మనం రక్తహీనతని తగ్గించుకోవచ్చు. అయితే రక్తహీనత తగ్గించుకోవడానికి ఐరన్ ఫుడ్స్ చెప్పుకున్నాము, దాంతోపాటు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అంటే మనకి ఎక్కువగా పులుపు ఉండేవి అంటాం, సిట్రస్ ఫ్రూట్స్ అంటున్నాం. ఈ సిట్రస్ ఫ్రూట్స్ ఏమేమి వస్తాయి అంటే మనకి కమలకాయ, దానిమ్మ, బత్తాకాయ కానీ, జాంకాయ కానీ, బొబ్బస్కాయ, వీటన్నిటిలో కూడా మనకి వైటమిన్ సి ఉంటుంది. సో ఈ వైటమిన్ సితో పాటుగా ఐరన్ రిచ్ ఫుడ్స్ కనుక తీసుకుంటే రక్తహీనతని తొందరగా అరికట్టవచ్చు. అలాగే రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎంత మెయింటైన్ చేయాలి అంటే, ఐరన్ మనం రోజుకి ఎంత శాతం తీసుకుంటే మంచిదో కూడా తెలుసుకోవడం చాలా అవసరం. 13 నుంచి 15 వయసు ఉన్న పిల్లలైతే 27 mg పర్ డే గనక ఐరన్ తీసుకుంటే, దీంతో పాటు 40 mg వరకు వైటమిన్ సిని తీసుకున్నప్పుడు వారికి ఐరన్ తీసుకున్న ఫుడ్ అన్ని కూడా అబ్జార్ప్షన్ జరుగుతుంది. 16 నుంచి 17 వయసు ఉన్న పిల్లలైతే 26 mg వరకు ఐరన్ని తీసుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే కడుపుతో ఉన్నారో వాళ్ళు ఐరన్ డెఫిషియన్సీ ఎనిమియాకి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే వాళ్ళ కడుపులో ఒక బిడ్డ ఉంటుంది, కాబట్టి ఆ బ్లడ్ ఏదైతే ఉందో దాని వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు రక్తం ఎప్పుడైతే పలచబడుతుందో ఆటోమేటిక్గా సెల్స్ అనేవి రిడ్యూస్ అవుతున్నాయి, కాబట్టి వాళ్ళు ఇంకెక్కువగా ప్రోటీన్ అండ్ ఐరన్ కూడా కన్జ్యూమ్ చేస్తే రక్తం పెరుగుతుంది, పెరిగి ఈ డెఫిషియన్సీ అనేది లేకుండా ఉంచవచ్చు. అందుకని వీళ్ళు ఐరన్ 35 mg వరకు తీసుకోవాలి. అలాగే వైటమిన్ సి 60 mg వరకు మెయింటైన్ చేయాలి. వీళ్ళల్లో ప్రోటీన్ శాతం కూడా ఎక్కువగా ఉండాలి. ఉత్తి వైటమిన్ సి కానీ ఐరన్ కానీ తీసుకుని ప్రోటీన్ తీసుకోకపోతే వాళ్ళల్లో ఆర్బిసి సెల్స్ కానీ హిమోగ్లోబిన్ సెల్స్ కానీ ఫామ్ అవ్వవు, కాబట్టి ప్రోటీన్ రేషియోను కూడా మెయింటైన్ చేస్తూ ఈ ప్రెగ్నెంట్ లేడీస్ 35 mg పర్ డే వరకు ఐరన్ కన్జ్యూమ్ చేస్తూ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ని కూడా 60 mg వరకు మెయింటైన్ చేయాలి. అయితే ఇంజెక్షన్లు, టాబ్లెట్స్ ఉన్నాయి కదా, ఈ ఆహార పదార్థాలను తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చాలా మంది ఆలోచించవచ్చు. అలా ఆలోచించకుండా ప్రెగ్నెంట్ లేడీస్తో ఉన్నప్పుడు ఎలాగో మెడిసిన్స్ వాడుతున్నాము అని నెగ్లెక్ట్ చేయకుండా ఆహార పదార్థాలను కూడా తీసుకోగలిగితే మెడిసిన్స్ నుంచి వచ్చే కొంత ఐరన్ మన బాడీకి అబ్జార్ప్షన్ జరుగుతుంది అండ్ అలాగే ఆహార పదార్థాల నుంచి తీసుకున్న ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇంకా ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతుంది. కాబట్టి మెడిసిన్స్తో పాటు, ఓరల్ సప్లిమెంటేషన్స్తో పాటు ఆహారంలో ఉండే ఐరన్ని కూడా తీసుకోవడం ఎంతైనా మంచిది.
1: మీరింతవరకు గ్రామీణ మహిళలు రక్తహీనతను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి బి కుమారి గారి ప్రసంగం విన్నారు.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు దొండకాయ క్యాబేజీలోని పోషక విలువల గురించిన విశేషాలు వింటారు. ముందుగా దొండకాయ గురించి తెలుసుకుందాం. దొండకాయ ఆసియా ఆఫ్రికా దేశాల్లో విరివిగా పండుతుంది. మన దేశంలో దొండకాయలతో కూర, వేపుళ్ళు, పచ్చడి చేసుకుంటాము. రోజువారీ కూరగాయల్లో దొండకాయని భాగం చేసుకుంటున్నా కానీ ఏదో రుచి కోసం దీనిని కూరల్లో వాడటం తప్ప దీనిలో పోషక విలువల గురించి చాలామందికి తెలియదు. కొన్ని దేశాల్లో బాగా పండిన దొండకాయలను కూడా వంటల్లో ఉపయోగిస్తారు. ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాల్లో ఎర్రగా పండినటువంటి దొండకాయలతో పాటు దొండ ఆకులను కూడా తింటారు. ఇక పోషకాల పరంగా చూసినట్లయితే దీనిలో పీచు పదార్థాలు, బీటా కెరోటిన్, విటమిన్ B2, B3, B6, విటమిన్ B9, విటమిన్ C వంటి విటమిన్లు ఉంటాయి. స్వల్పంగా పిండి పదార్థాలు, పుష్కలంగా పీచు పదార్థాలు ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఇనుము, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు కనుక చూసినట్లయితే ఆకలి లేకపోవడం, దగ్గు వంటి వాటితో బాధపడే వాళ్లకి దీనిని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీహిస్టమైన్ గుణాల వల్ల ఇది అలర్జీని కూడా దూరం చేస్తుంది. దొండకాయలోని బి విటమిన్ నాడీ వ్యవస్థ సంరక్షణకి దోహదపడుతుంది. ఆందోళన, మూర్ఛ వ్యాధులతో బాధపడే వాళ్లకి దొండకాయ మంచి మందుగా పనిచేస్తుంది. అల్జీమర్స్ని అడ్డుకుంటుంది. రిబోఫ్లేవిన్ ఎక్కువగా ఉండే దొండకాయను తీసుకుంటే మనస్సును ప్రశాంతంగా ఉంచి డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిలో థైమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిండి పదార్థాలు గ్లూకోజ్గా మార్చడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఇందులో సి విటమిన్, బీటా కెరోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేయడం వల్ల క్యాన్సర్ను నిరోధిస్తాయి. ఇది క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. దొండకాయలోని సుగుణాలు నేరుగా కాలేయం మీద పనిచేస్తాయి. దీనివల్ల శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపించేందుకు, అలాగే రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించేందుకు కూడా దోహదపడతాయి. ఇక మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవారు దొండని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు కూడా రాకుండా నియంత్రిస్తుంది. దొండకాయలోని కాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షిస్తుంది. ఇంకా ఎముక సాంద్రత కూడా పెరగడానికి దోహదపడుతుంది. దొండకాయల్లోని బి కాంప్లెక్స్ విటమిన్లు

0: సాధారణ వ్యవస్థకి ఎంతో మేలు చేస్తాయి. కాయ చిన్నగా ఉన్నప్పటికీ ఈ దొండకాయలో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో విన్నారు కదా. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో దొండకాయని భాగంగా చేసుకుంటారని ఆశిద్దాం. ఇప్పుడు క్యాబేజీలోని పోషక విలువలు చూద్దాం. క్యాబేజీ, ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది. ఆకుపచ్చ ముదురు ఊదా రంగుల్లో దట్టమైన ఆకుల బుట్టలా ఉండే క్యాబేజీల్లో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. క్యాబేజీని కూరగానే కాకుండా అనేక దేశాలలో సలాడ్లలో కూడా క్యాబేజీ ఆకులే మనకి కనిపిస్తాయి. సి విటమిన్కి క్యాబేజీ ప్రధాన వనరు. కమలాపండులో కన్నా కూడా క్యాబేజీలోనే విటమిన్ సి ఎక్కువ. ఇందులోని సి విటమిన్ ఫ్రీ రాడికల్స్ను నియంత్రిస్తుంది, ఫలితంగా అనేక రకాల వ్యాధులను అరికడుతుంది. క్యాబేజీలో పీచు శాతం చాలా ఎక్కువ, దాంతో ఇది మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ఇతరత్ర జీర్ణ సంబంధ వ్యాధుల్ని కూడా నియంత్రిస్తుంది. ఇక ఇన్ఫెక్షన్లు నివారించడానికి క్యాబేజీలోని సల్ఫర్ తోడ్పడుతుంది. ఎందుకంటే సల్ఫర్ లోపించిన వాళ్లలో పుండ్లు గాయాల్లాంటివి త్వరగా తగ్గవు. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే పదార్థాలలో క్యాబేజీ ప్రధానమైనది. ఇందులోని సి విటమిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం వల్ల క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ను నిరోధిస్తుందని పరిశోధనలో కూడా తెలిసింది. క్యాబేజీలోని గ్లూటామైన్ అనే పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. దీనివల్ల మంట, దురద, ఎలర్జీలు, జ్వరం, కీళ్లనొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ మంచి ఆహారం. దీని ఆకులను సలాడ్లుగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలతో పాటు ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. పైగా క్యాలరీలు చాలా తక్కువ. ఇది ఒంటి ఆరోగ్యానికే కాదండి, మెదడు పనితీరుకు కూడా చాలా మంచిది. ఇందులోని కే విటమిన్, అయోడిన్లు నాడీ కణాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ పొరను పరిరక్షిస్తాయి. దీనివల్ల వయసు పెరిగే కొద్దీ వచ్చేటటువంటి మతిమరుపు, ఆల్జీమర్స్, ఆలోచనాశక్తి కోల్పోవడం వంటివి రాకుండా ఉంటాయి. క్యాబేజీలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం మూడు కూడా సమృద్ధిగానే ఉంటాయి. ఫలితంగా ఇది ఆరోగ్య వృద్ధికి దోహదపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకి తోడ్పడతాయి. కండరాల నొప్పుల్ని కూడా తగ్గిస్తాయి. రక్తంలోని మలినాలను తొలగించేందుకు క్యాబేజీ సహాయపడుతుంది. క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి, కంటికి ఎంతో మేలు కలుగుతుంది. మరి ఇన్ని పోషక విలువలు కలిగిన క్యాబేజీని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది.
1: మీరింతవరకు దొండకాయ, క్యాబేజ్లోని ఆరోగ్య ప్రయోజనాల గురించి విన్నారు.

0: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో, అనంతరం హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈస్ ఆకాశవాణి అండ్ ఐ ఆమ్ వల్సా విలియమ్స్ విత్ మిడ్ డే న్యూస్. The headlines. President Draupadi Murmu urges police forces to be more citizen-centric and sensitive towards vulnerable sections. Education Minister Dharmendra Pradhan assures resolution of all grievances of students regarding discrepancies in CBSE Class 12 examination evaluation process. Karnataka Chief Minister Siddaramaiah announces resignation. Deputy Chief Minister D.K. Shivakumar set to take over. Fragile ceasefire between US and Iran under strain as both sides exchange fresh strikes near the strategically vital Strait of Hormuz. Eid ul-Azha, festival of sacrifice, being celebrated with religious fervor across the country.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: కార్యక్రమంలో ఇప్పుడు పి శాంతిశ్రీ గారు గానం చేసిన లలిత గీతం.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు డివి మోహనకృష్ణ, కేఎల్ శారద గారు గానం చేసిన లలిత గీతం.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ.
1: కార్యక్రమంలో చివరిగా వింజమూరి లక్ష్మిగారు గానం చేసిన లలిత గీతం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిషన్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. టీన్ టైమ్. ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పరదేశ్ ఈ చిత్రానికి హరిహరన్, కవితాకృష్ణమూర్తి, శంకర్ మహాదేవన్, ఆదిత్య నారాయణ్ పాడిన పాట.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆషికి, ఈ చిత్రానికి కుమార్ సాను, అనురాధ పౌడ్వాల్ పాడిన పాట, గీత రచన రాణి మాలిక్, సంగీతం నదీం శ్రావణ్.

0: छोटी बोसी।
1: లగాన్ ఈ చిత్రానికి ఆశా భోంస్లే, ఉదిత్ నారాయణ్ పాడిన పాట.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు పంపించవలసిన వాట్సాప్ ఫోన్ నంబర్ 0866-248-8812. ఫోన్ నంబర్ మరొకసారి 0866-248-8812. కార్యక్రమంలో మొదటి క్విజ్ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంటేను ఎప్పుడు జరుపుకుంటాం? ప్రశ్న మరొకసారి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంటేను ఎప్పుడు జరుపుకుంటాం? కార్యక్రమంలో ఇప్పుడు గీతాంజలి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం ఇళయరాజా. ప్రశ్న మరొకసారి, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటాం?

యువలయ కార్యక్రమంలో నేను అడిగిన క్విజ్ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటాం? మానస, విజయలక్ష్మి, వినీలా, చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాదపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వినీలా, అశోక్, హైదరాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ శేషాద్రి గారు, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఫణిరాజ్ గారు, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కొత్తపేట, గుంటూరు నుంచి, షేక్ మహబూబ్ సుబానీ గారు. కరెక్ట్ ఆన్సర్ ఎస్వి సుబ్రహ్మణ్యం గారు, దక్షిణ చిరువలు లంక, అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు లలిత, మల్లిక్, సత్తుపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి, ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహానా స్నిగ్ధ, గుడిమెట్ల బేబీ అన్నపూర్ణ, హర్షిత, సాయి శంకర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నాగేంద్రప్ప ఉదేవు గారు, మొలకలమూరు తాలూకా, కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం కొండారెడ్డి గారు, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ శిరీష గారు, గూడూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు తిప్పర్తి, నల్గొండ జిల్లా నుంచి, శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి ఉపేంద్రాచారి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా, ఉమాపతి నగర్ నుంచి, బ్రహ్మయ్య.

சாரதா. கரெக்ட் ஆன்சர் டி வாணி, டி வெங்கடேஸ்வரராவ், மாருதி டவுன்ஷிப், நந்தியால நுஞ்சி. கரெக்ட் ஆன்சர் ஐ ராமகிருஷ்ண గారు, శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ కేవీ రావు గారు, తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కె రవీంద్రారెడ్డి గారు, సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, రెహానా, బాషా, షెహనాజ్. కరెక్ట్ ఆన్సర్ నాగమణి గారు, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సుమతి గారు, ఆత్మకూరు, నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ కల్వకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీవైష్ణవ్. కరెక్ట్ ఆన్సర్ అంగర కళాధర్ శారద, న్యూఢిల్లీ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎంవి ప్రసాద్ గారు, ఇందిరా, రఘురా, మౌనిక, త్రిలోక్, తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ రమేష్ దొంతి గారు, అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ గారు. కరెక్ట్ ఆన్సర్ చిలుక నారాయణ, అనసూయ, యమున, జాంకంపేట్, నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ మధుసూదన్ రెడ్డి గారు, పాపిన్యేపాలెం, గార్లదిన్నె నుంచి రమేష్ గారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు మిడతల రామమూర్తి గారు, ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మల్లీశ్వర్ గారు, మార్కాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వైసీహెచ్ డేవిడ్ గారు, దొనకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. కరెక్ట్ ఆన్సర్ ఆర్ఎస్వి నరసింహరాజు గారు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ చంద్రశేఖర్ గారు, కొల్లాపూర్, నాగర్ కర్నూలు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, కరీంనగర్ జిల్లా, అమ్మనగుర్తి గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వెంకీ గారు, తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి, ఆర్ శృతి, కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్ మహేంద్ర గారు, తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్ భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న. కరెక్ట్ ఆన్సర్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సీ, సియోనా, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా. కరెక్ట్ ఆన్సర్ లతా గారు, ఉయ్యూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పాపిన్యేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న. కరెక్ట్ ఆన్సర్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్ మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ సుబ్రమణి గారు, పెత్తనపల్లి, కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్, సుప్రియ. కరెక్ట్ ఆన్సర్ క్యాదర్ వీరేష్, రాజోలి మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ లతా సుహాస్ గారు, హోస్కోట నుంచి. కరెక్ట్ ఆన్సర్ రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, ఏలూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, నాగప్రసాద్, వాసవి నగర్, సికింద్రాబాద్, తెలంగాణ స్టేట్ నుంచి పంపించారు. కరెక్ట్ ఆన్సర్ రాచర్ల సుబ్రహ్మణ్యం గారు, సరిపల్లె, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ బి సాయికృష్ణ గారు, పోలపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్
నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి.

శ్రీ ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్ అండి. అత్తిలి కేశవరావు గారు ఎక్కడి నుంచి అనేది పంపించాలి, అత్తిలి నుంచా? కేశవరావు గారు మీరు పంపించింది మంత్ తప్పండి, డేట్ కరెక్ట్గానే పెట్టారు, ఒకసారి చెక్ చేసుకోండి. లాయర్పేట ఒంగోలు నుంచి రామ లక్ష్మమ్మ, పద్మావతి, రంగారావు, కామేశ్వరి. కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్. ఇందిరాదేవి వెంకట్మణిదీప్, బాపట్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహానా స్నిగ్ధ, గుడిమెట్ల బేబీ, అన్నపూర్ణ, హర్షిత, సాయిశంకర్. కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ ఇందాక చదివానండి మీ పేరు, మళ్ళీ పంపించారు.

కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు. కరెక్ట్ ఆన్సర్ బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రావు గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, ధనోజ్. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు. కరెక్ట్ ఆన్సర్ మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వడియంపేట నుంచి క్రాంతి, లక్ష్మి, లౌకిత. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పోలపల్లి శ్రీనివాస్ గారు, రాజన్నపేట, సిరిసిల్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ గారు, బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ మల్లాది పౌల్ చక్రవర్తి గారు, మల్లాది యోజిత, గుంటూరు నుంచి. ఆన్సర్ పంపించలేదండి, ఒకసారి చెక్ చేసుకోండి. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. రాధా గారు ఖమ్మం నుంచి. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు. కరెక్ట్ ఆన్సర్ నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల నుంచి. కరెక్ట్ ఆన్సర్ గంటి సత్యరాజు గారు, నయీ, ముంబై నుంచి. కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ ప్లీజ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామని అడిగానండి. సత్యనారాయణ గారు జీవో కాలనీ కాకినాడ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి. సులోచన గారు కరీంనగర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆలమూరు గ్రామం, భరత్ రాజు, ప్రదీప్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు తెనాలి నుంచి కుమార్ గారు. కరెక్ట్ ఆన్సర్ గార్లదిన్నె నుంచి రమేష్ గారు. కరెక్ట్ ఆన్సర్ ఫణిరాజ్ గారు, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఇస్మాయిల్ బై, సయ్యద్ జాకీర్ బై, మహమ్మద్ రఫీబాయ్, పురి ప్రకాష్, ఖాదర్ బాషాబాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్, కిరాణా షాప్ సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి. ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ గారు, రామకృష్ణయ్య గారు, నరేందర్ రెడ్డి, మస్తాన్ బాషా, బుచ్చిరెడ్డిపాలెం నుంచి గురుగుంట్ల ముంత పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూరేపల్లి నుంచి శిశిరెడ్డి, చిన్నప్ప, డోకిపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండారి శంకరయ్య, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి గారు, మాధవి, యలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి. కరెక్ట్ ఆన్సర్ వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా వనం వెంకటేశ్వర్లు, చెన్నూరు, దగదర్తి మండలం నుంచి. కరెక్ట్ ఆన్సర్ వాస్తు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాస, ఇనమడుగు నుంచి. కరెక్ట్ ఆన్సర్ కాసుల పద్మగారు, గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ గోగులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి ఎస్ చిదంబరరావు, సరస్వతి, సాయి జ్యోతి, భానుతేజ. కరెక్ట్ ఆన్సర్ మట్టలూరు గ్రామం నుంచి వీరమ్మ, లతా మహేశ్వరి. కరెక్ట్ ఆన్సర్ నమస్తే ఆకాశవాణి అని కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మీ పేరు పంపించలేదండి. ప్రభాగారు చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్ నేను అడిగిన క్విజ్ ప్రశ్న, ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేను ఎప్పుడు జరుపుకుంటామని అడిగాను. దీనికి సరైన సమాధానం జూన్ 5వ తేదీన. కార్యక్రమంలో

పతిక్ విశ్రశ్న వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు? ప్రశ్న మరొకసారి, వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు? కార్యక్రమంలో ఇప్పుడు నీకు నేను నాకు నువ్వు ఈ చిత్రానికి ఎస్పి చరణ్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఆర్పి పట్నాయక్. ప్రశ్న మరొకసారి, వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు?

అందరూ బక్రీద్ శుభాకాంక్షలు పంపిస్తున్నారు. శ్రోతలందరికీ బక్రీద్ శుభాకాంక్షలండి. నేను అడిగిన క్విజ్ ప్రశ్న, వరవిక్రయం నాటకాన్ని ఎవరు రచించారు? ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మానస విజయలక్ష్మి చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. వినీల అశోక్ మణికొండ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. శేషాద్రి గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రాచారి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ గారు కరెక్ట్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునీరి కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్ కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధాగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి గారు సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస వీణ, మోక్షశ్రీ, మోనీష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా.

జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. సుమతి గారు ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. నాగమణి గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి. కరెక్ట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్. పద్మావతి రామలక్ష్మమ్మ రంగారావు కామేశ్వరరావు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్. గంటి సత్యరాజు గారు నయీ ముంబై నుంచి. కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు. కరెక్ట్ ఆన్సర్. కాసుల పద్మగారు గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. వెంకీ గారు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి ఎస్ చిదంబరరావు సరస్వతి సాయిజ్యోతి భానుతేజ. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కోట మన్మధరావు శోభారాణి ఉదయవంశీ హారిక రాజవోలు మహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ అండి. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి ఆర్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్. గోగులమూడి రాధాకృష్ణమూర్తి మాధవి క్షీరసాగర్ మార్టూరు బాపట్ల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. సుబ్రమణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలులంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. బి సాయికృష్ణ గారు యలమంచిలి నుంచి. కరెక్ట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్. కె రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యేపాలెం నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఇందిరాదేవి వెంకట్మణిదీప్ బాపట్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మోనికా త్రిలోక్. కరెక్ట్ ఆన్సర్. నారాయణరావు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల గారు శ్యామలా ప్రకాష్ గారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి శ్రీదేవి శైలజ వినయ్ బాషా రెహానా సెహనాజ్. కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అయాన్సు సీయోనా నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మా. కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు. కరెక్ట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత అజయ్ కుమార్ ఉదయ్ కుమార్. కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి ఆర్ శృతి కందికాయపల్లె గ్రామం నుంచి. కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. డి వాణి డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి. కరెక్ట్ ఆన్సర్. బి విజయ్ కుమార్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా కోవూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ధూళిపాళ్ల నుంచి చాంద్ బాషా జానీ వేగం షాహిద్. కరెక్ట్ ఆన్సర్. క్యాదర్ వీరేష్ రాజోలి మండలం జోగులంబ గద్వాల జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. మహేంద్ర గారు తెనాలి నుంచి. కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు. కరెక్ట్ ఆన్సర్. ఐ రామకృష్ణ గారు శ్రీకాకుళం నుంచి. కరెక్ట్ ఆన్సర్. రమేష్ దొంతి గారు అనంతపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ గారు హోస్కోట నుంచి. కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్. కరెక్ట్ ఆన్సర్. కందేరి గోపినాథ్ కందేరి సుధారాణి తిరుపతి నుంచి. కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్. వైసీహెచ్ డేవిడ్ గారు దొనకొండ నుంచి. కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి బృందావనం పద్మశ్రీశ్యామ్ శశాంక్ అచ్యుత శ్రీవత్స. కరెక్ట్ ఆన్సర్. వరగంటి బదరీ విశాల గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. ప్రభాగారు చీరాల నుంచి. కరెక్ట్ ఆన్సర్. చిలుకా నారాయణ అనసూయ యమున జాంకంపేట్ నిజామాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మీ మానస వాసు లలిత గుంటూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్. వీరా కనకారావు వీరభద్రాపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి. కరెక్ట్ ఆన్సర్. ప్రభాకర్ గారు తాడేపల్లిగూడెం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ దినాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని. కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ నెహాన్ శ్రీరామదాసు కృపాచారి అనిత.

0: సాయి వర్చిత్ సాయి రిక్విత్. కరెక్ట్ ఆన్సర్ కాకినాడ జిల్లా దుర్గాడు నుంచి మాణిక్యాలరావు సత్యవతి. కరెక్ట్ ఆన్సర్ ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు వారి స్నేహితులందరూ పంపించారండి. కరెక్ట్ ఆన్సర్ బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు వెలవర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ సికింద్రాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి. తుమ్మ పద్మావతి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శిరీష గారు గూడూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. కరెక్ట్ ఆన్సర్ శ్యామ్ గారు నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ పల్లవీరాజు నరసింహవర్మ పాపిన్యేపాలెం సూర్యనారాయణ సిద్ధయ్య అగ్రహారం ఓబులేసు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు సత్యనారాయణ గారు జీవో కాలనీ కాకినాడ నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. కరెక్ట్ ఆన్సర్ నాగేంద్రప్ప ఉదేవు గారు మొలకలమూరు తాలూకా కర్ణాటక నుంచి. కరెక్ట్ ఆన్సర్ నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ గారు. కరెక్ట్ ఆన్సర్ కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రవిత్రేణి జస్విత సులోచన. కరెక్ట్ ఆన్సర్ జి చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక వెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఎం రావు గారు ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వడియంపేట నుంచి క్రాంతి లక్ష్మీ లౌకిత. కరెక్ట్ ఆన్సర్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మురహరి యశోద జానకీరాజు. కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి. కరెక్ట్ ఆన్సర్ భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మాటూర్ నుంచి. రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపించింది. పోలపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఆత్మూరి మురళీ లక్ష్మి బట్టిప్రోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ శివశరణ్య రాజు సరిత సురేష్ లక్ష్మిని రుక్మిణి రమ్య అఖిల్. కరెక్ట్ ఆన్సర్ నరసాపురం నుంచి హరీష్ గంగాధర్. కరెక్ట్ ఆన్సర్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి మరియు కుటుంబ సభ్యులు శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ ధనోజ్. కరెక్ట్ ఆన్సర్ నేను అడిగిన క్విజ్ ప్రశ్న వర విక్రయం నాటకాన్ని ఎవరు రచించారు అని అడిగాను. దీనికి సరైన సమాధానం కాళ్లకూరి నారాయణరావు గారు. ఈనాటి ఇవలయ కార్యక్రమానికి మెసేజెస్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. ఈనాటి ఇవలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో బరస్తే బాదల్ 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు డాక్టర్ వై యశోధర, విద్యార్థిని మోయిస్ ఫాతిమా. వినండి 10వ తరగతికి హిందీ పాఠం బరస్తే బాదల్.
2: నమస్తే అధ్యాపికాజీ.
3: ఆయుష్మాన్ భవ, ఆవో బైఠో ఫాతిమా. ఆజ్ హమ్ బరస్తే బాదల్ కవితా పాఠ కే బారే మే జాన్ లేంగే.
2: జీ హాన్ అధ్యాపికాజీ, బతాయియే.
3: పహలే హమ్ కవి కే బారే మే జాన్ లేంగే. బరస్తే బాదల్ కవితా కే కవి శ్రీ సుమిత్రానందన పంత హై. వే ప్రకృతి చిత్రణ కే బేజోడు కవి మానే జాతే హై. ఉన్కా జన్ సన్ 1900 మే అల్మోడా జిలే కే కౌసానీ గావ్ మే హువా. సాహిత్య లేఖన్ కే లియే ఇన్హే సాహిత్య అకాడమీ సోవియత్ రూస్ ఔర్ చిదంబరా కావ్య కే లియే జ్ఞానపీఠ పురస్కార్ మిలా. ఇన్కి ప్రముఖ రచనా ఏ హై వీణా, గ్రంథి, పల్లవ్, గుంజన్, గ్రామ్య, యుగాంత్, చిదంబర ఆది. ఇన్కా నిధన్ సన్ 1977 మే హువా. అబ్ బతావో బరస్తే బాదల్ కవితా కే కవి కౌన్ హై?
2: बरसते बादल कविता के कवि श्री सुमित्रानंदन पंत है.
3: ठीक है, अब सुनो. बरसते बादल कवितनु श्री सुमित्रानंदन पंत रचिंचार. वीर प्रकृति वर्णनलो साटलेनी कविगा पेरुंदार. वीर क्रीस्तु शकम 1900 लो अल्मोड़ा जिल्लालो कौसानी ग्राम

0: రూపంలో జన్మించారు. వీరి సాహిత్యానికి సాహిత్య అకాడమీ, సోవియట్ రష్యా, చిదంబరా కావ్యానికి జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయి. వీణ, గ్రంథి, పల్లవ్, గ్రామ్య, చిదంబర మొదలైనవి వీరి రచనలు. వీరి క్రీస్తు శకం 1977లో మరణించారు. అబ్బోలో, సుమిత్రానందన్ పంత్ కా జన్మ కహా హువా?
1: సుమిత్రానందన్ పంత్ కా జన్మ అల్మోడా జిలే కే కౌసానీ గావ్ మే హువా.
0: ఠీక్ కహా. అబ్ విషయ ప్రవేశ కే బారే మే జాన్ లెంగే. వర్ష ఋతు హమేషా సే సబ్కీ ప్రీ ఋతు హై. వర్షా కే సమయ ప్రకృతి కీ సుందరత దేఖ్నే లాయక్ హోతీ హై. పేడ్ పౌధే, పశుపక్షి, మనుష్య ఔర్ యహాన్ తక్ కీ ధరతీ భీ ఖుషీ సే ఝుమ్ ఉఠతీ హై. ఇసీ సౌందర్య కా వర్ణన్ యహాన్ ప్రస్తుత్ కియా గయా హై. అబ్ బోలో, సబ్కీ ప్రీ ఋతు క్యా హై?
1: సబ్కీ ప్రియ ఋతు వర్షా ఋతు హై.
0: ఠీక్ హై. సునో, వర్ష ఋతువు ఎల్లప్పుడూ అందరికీ ఇష్టమైన ఋతు. ప్రకృతి చాలా అందంగా ఉంటుంది సమయంలో. చెట్లు, పశువులు, పక్షులు, మనుష్యులు, చివరికి భూమి కూడా ఆనందంగా ఉంటుంది. ఇలా ఈ సౌందర్యాన్ని కవి ఈ కవితలో వర్ణించారు. అచ్చా అబ్ బతావో, బరస్తే బాదల్ కవితామే కవినే కిస్ ఋతు కీ సుందరతా కా వర్ణన్ కియా హై?
1: बरसते बादल कविता में कवि ने वर्षा ऋतु की सुंदरता का वर्णन किया है.
0: ठीक है, अब कविता में पहले पद्य के बारे में जानेंगे. झम झम झम झम मेघ बरसते हैं सावन के, चम चम चम गिरती बूंदे तरवों से चन के, चम चम बिजले चमक रही रे उर्मे घन के, తమ్ తమ్ దినికే తమమే సపనే జగతే మనకే. అబ్బు తుంపడు.
1: జీ హా అధ్యాపికా జీ. ఝమ్ ఝమ్ ఝమ్ ఝమ్ మేఘ బరస్తే హై సావన్ కే, ఛమ్ ఛమ్ ఛమ్ గిర్తీ బుందే తరువో సే ఛన్ కే, ఛమ్ ఛమ్ బిజ్లీ చమక రహీ రే ఉర్ మే ఘన్ కే, థమ్ థమ్ దినికే తమ్మే సపనే జగతే మన్ కే.
0: బహుత్ అచ్చా పడా. అబ్బు భావ్ సునో. శ్రావణ మాస్కే మేఘ ఝమ్ ఝమ్ శబ్ద కర్తే హుయే బరస్తే హై, పానీ కీ బూందే ఛమ్ ఛమ్ శబ్ద కర్తే హుయే వృక్షం కే పత్తోం సే చన్కర్ ధరతీ పర్ గిర్తీ హై, బాదల్ కే హృదయ మే బిజలీ ఛమ్ ఛమ్ చమక్ రహీ హై, ఉస్ సమయ దిన్ భీ రాత్ జైసా లగ్తా హై, ఇస్ అంధకార్ మే మన్ కే సపనే ధీరే ధీరే జాగ్తే హై. అంటే శ్రావణ మేఘాలు శబ్దాలు చేస్తూ కురుస్తాయి, ఆ వర్ష బిందువులు చెట్ల ఆకులను తాకుతూ శబ్దం చేస్తూ భూమి మీద పడతాయి. మేఘాల హృదయంలో మెరుపులు మెరుస్తాయి. ఆ సమయంలో పగలు కూడా రాత్రిలాగా ఉంటుంది. ఆ చీకటిలో మన మనసులలో కలలు మెల్లగా మేల్కొంటాయి. అచ్చా అబ్బోలో, కిన్కే హృదయమే బిజలీ చమక్ రహీ హై?
1: బాదలోంకే హృదయమే బిజలీ చమక్ రహీ హై.
0: ఠీక్ హై. అబ్ దూసరే పద్యకే బారే మే జాన్ లెంగే.
1: జీ హా అధ్యాపికా జీ బతాయే.
0: దాదురు టర్ టర్ కరతే ఝిల్లీ బజ్తే ఝన్ ఝన్, మ్యం మ్యం రే మోర్ పియు పియు చాతక్ కే గణ్, ఉడతే సోన పాలక్ ఆర్దస్ కుసే కర క్రందన్, ఘుమడ ఘుమడ గిరు మేఘ గగన మే భరతే గర్జన్. అబ్ తుమ్ పడ.
1: జీ హా అధ్యాపికా జీ. దాదుర్ టర్ టర్ కరతే झिल्ली बजती झंझन, म्यो म्यो रे मोर पियू पियू चातक के गन, उड़ते सोन बालक आद सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन.
0: अच्छा बहुत अच्छा पढ़ा. अब भाव सुनो. आकाश में जब काले बादल छा जाते हैं तब दादुर टर्राते हैं, झिल्ली बजती हैं, మోర్ కూక్తే హై, చాతక్ ఖుషీసే ఆవాజ్ కర్తే హై, సోన బాలక్ ఆనంద్ సే చిల్లాతే హుయే ఉడతే హై, ఆస్మాన్ మే బాదల్ ఘుమడతే హుయే గర్జన్ కర్తే హై. అంటే ఆకాశంలో నల్లని మేఘాలు వ్యాపించినప్పుడు కప్పలు బెకబెకమంటాయి, కీచురాళ్ళు అరుస్తాయి, నెమళ్ళు చకోర పక్షులు తమ అరుపులతో సంతోషాన్ని తెలియజేస్తాయి, బంగారు రంగులతో మెరిసే కొంగలు ఆనందంతో అరుస్తూ ఎగురుతాయి, ఆకాశంలో మేఘాలు తిరుగుతూ గర్జిస్తాయి. అబ్బోలో, బాదల్ ఛా జానే పర్ దాదుర్ క్యా కర్తే హై?
1: బాదల్ ఛా జానే పర్ దాదుర్.

0: अच्छा, झमझम झमझम मेघ बरसते हैं सावन के, इसका अर्थ बताओ।
1: श्रावण मास के मेघ झमझम झम बरसते हैं।
0: घुमड घुमड कर मेघ गगन में भरते गर्जन, इसका अर्थ बताओ।
1: आसमान में बादल घुमड़ घुमड़ कर गर्जन करते हैं।
0: रज के कनकन में तृण तृण को पुलकावलितर, अर्थ बताओ।
1: मिट्टी के कंकन में कोमल अंकुर फूटते हैं।
0: फिर आए जीवन में सावन मन भावन, इसका अर्थ बताओ।
1: हमारे जीवन में मन भाने वाला श्रावण मेघ फिर आए।
0: अच्छा, इस प्रकार बरसते बादल कविता में कवि ने वर्ष ऋतु की प्राकृतिक सौंदर्य का सुंदर ढंग से वर्णन किया। ఈ విధంగా ఈ బరిస్తే బాదల్ కవితలో కవి వర్ష ఋతువు యొక్క ప్రాకృతిక అందం గురించి చాలా గొప్పగా వర్ణించారు. ఆజ్ పాట్ సమాప్త హోగయా.
1: ధన్యవాద్ అధ్యాపికాజీ.
0: శుభాశీస్.
2: మీరింతవరకు బరిస్తే బాదల్ 10వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ వై యశోధర, విద్యార్థిని మోయిస్ ఫాతిమా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం భజనావళి. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి బోనం సామ్రాజ్యం బృందం ఆలపించిన భజనలు వింటారు.

మీరింతవరకు శ్రీమతి బోనం సామ్రాజ్యం బృందం ఆలపించిన భజనావళి విన్నారు. ఈనాటి భజనావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా తేజ్ ఈ చిత్రానికి హరిచరణ్, చిన్మయి శ్రీపాద పాడిన పాట, గీతరచన సాహితీ, సంగీతం గోపి సుందర్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు బాహుబలి 2 ఈ చిత్రానికి దీపు సోనీ పాడిన పాట, గీతరచన చైతన్య ప్రసాద్, సంగీతం ఎంఎం కీరవాణి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ మన ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం కోట్ల హృదయాల అనుబంధం మన ఆకాశవాణి వార్తల్లో నిజం సమాచారంలో విశ్వాసం సంగీతంలో మాధుర్యం పాటల్లో పరిమళం కళాకారుల్లో ఆత్మవిశ్వాసం సంస్కృతిలో భారతీయత మన ఆకాశవాణి మన జ్ఞాపకం మన గర్వం మన భావోద్వేగం మన ఆకాశవాణి సగర్వంగా ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
1: నిన్ను కోరి ఈ చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడిన పాట, సంగీతం గోపి సుందర్.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

చిత్ర తరంగిణి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీనివాస కళ్యాణం, ఈ చిత్రానికి శ్రేయా ఘోషాల్ పాడిన పాట, గీతరచన శ్రీమణి, సంగీతం మిక్కీ జేమేయర్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామని ఆలోచన. మళ్ళీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండిటైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
4: కార్యక్రమంలో ఇప్పుడు ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఈ చిత్రానికి రమ్యా బెహరా పాడిన పాట, గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం శేఖర్ చంద్ర.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: నేను శైలజ. ఈ చిత్రానికి కార్తీక్ పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. కలం చేతిలో పడితే కవితలు రాసేవారు ఎంతోమంది, కానీ అదే కళాన్ని సమాజ మార్పుకు ఆయుధంగా మలిచినవారు కొందరే. రంగులతో చిత్రాలు వేసే కళాకారులు బయట కోకొల్లలుగా ఉన్నప్పటికీ ప్రజల మనసుల్లో చైతన్యాన్ని నింపిన మహానుభావులు అరుదుగా కనిపిస్తారు. అన్యాయం ఎదుట అగ్నిలా రగిలి అణగారిన వర్గాల కోసం వెనుక నిలబడి దేశభక్తిని ఊపిరిగా మార్చుకున్న ఒక మహోన్నత వ్యక్తి, అతడేనండి మాధవరావు బాగల్. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషమైన మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. మాధవరావు బాగల్ గారు 1895 సంవత్సరం మే నెల 28వ తేదీన మహారాష్ట్రలోని కోల్హాపూర్ నగరంలో జన్మించారు. ఆయన తండ్రి కండేరావు బాగల్ ఒక ప్రముఖ న్యాయవాది, సామాజిక సంస్కర్త. చిన్నప్పటి నుంచే మాధవరావు గారిలో సామాజిక చైతన్యం బలంగా ఏర్పడింది. పేద ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, దళితులపై జరుగుతున్న వివక్ష, సమాజంలో జరుగుతున్న అసమానతలు ఆయన చిన్న మనసును ఎంతగానో కదిలించాయి. ఇతరుల బాధను కూడా తన బాధగా భావించే మనస్తత్వం ఆయనకు చిన్నతనం నుంచే ఏర్పడింది. అదే భావాజాలం తరువాత ఆయన జీవితాన్ని ప్రజాసేవ మార్గంలో నడిపించింది. మాధవరావు బాగల్ గారు విద్యాభ్యాసంలో కూడా ఎంతో ప్రతిభ కనపరిచారు. ఆయన కోల్హాపూర్లోని రాజారాం హైస్కూల్లో విద్యను అభ్యసించారు. అనంతరం ముంబైలోని ప్రసిద్ధిగాంచిన జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చేరి చిత్రకళ, శిల్పకళ,

రూపకల్పన వంటి కళారంగాల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించారు. ఇక మాధవరావు బాగల గారి వృత్తి విషయానికి వస్తే, ఆయన ఒక చిత్రకారుడు, రచయిత, పాత్రికేయుడు అయినప్పటికీ ఆయన జీవిత ధ్యేయం మాత్రం ప్రజాసేవగా ఉండేది. సమాజంలో ఉన్న అంటరానితనం, కుల వివక్ష, మనుషుల మధ్య పెరుగుతున్న అసమానతలు తగ్గించడానికి ఆయన జీవితాంతం పోరాటం చేశారు. ముఖ్యంగా దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలనే ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రతి మనిషి సమానమేనని ప్రజల్లో వ్యాప్తి చేశారు. ముఖ్యంగా మాధవరావు గారు రైతులు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన నిరంతరం శ్రమించారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పాత్ర చాలా విశేషమైనది. ముఖ్యంగా మహాత్మాగాంధీ గారి సిద్ధాంతాలకు ప్రభావితుడై అహింసా మార్గంలో నడిచి ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించారు. ఈ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నందుకు ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారు. కోల్హాపూర్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. మాధవరావు బాగల గారి సేవలకు గుర్తింపుగా మహారాష్ట్రలో అనేక విద్యా సంస్థలు, సాంస్కృతిక సంస్థలు ఆయన పేరుతో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. చివరిగా మాధవరావు బాగల గారు 1986 మార్చి 6వ తేదీన పరమపదించారు. భౌతికంగా ఆయన మన మధ్యలో లేనప్పటికీ ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలు ఇప్పటికీ సమాజంలో చైతన్య జ్యోతుల వలె వెలుగుతున్నాయి. అలాగే కార్యక్రమంలో ఇంకొక స్వాతంత్ర సమరయోధుడి గురించి కూడా తెలుసుకుందాం. భారత స్వాతంత్ర సమర చరిత్రలో అగ్నిజ్వాలలా వెలిగిన మహనీయుడు, విప్లవానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తిత్వం, జైల్లో 4 గోడల మధ్య కూడా జాతీయ గీతాన్ని హృదయంలో ఆలపించిన దేశభక్తుడు. అతనెవరో కాదండి, ఆయన పేరే వినాయక్ దామోదర్ సవర్కర్. ఈరోజున ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని జీవితం, ఆయన చేసిన త్యాగం గురించి కూడా కొన్ని మాటలు క్లుప్తంగా తెలుసుకుందాం. వినాయక్ దామోదర్ గారు 1883 మే 28వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా బగూర్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి దామోదర్ పంత్ సవర్కర్, తల్లి రాధాబాయ్. చిన్ననాటి నుంచే వినాయక్ దామోదర్ గారిలో దేశభక్తి, ధైర్య సాహసం ఈ రెండు అధికంగా కనిపించేవి. చిన్న వయసులోనే ఆయనకు శివాజీ మహారాజ్ కథలు, భారతీయ సంస్కృతి, హిందూ ధర్మ చరిత్రలపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవారట. అయితే చిన్నతనంలోనే ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ఆయన కన్నతల్లి చిన్న వయసులోనే మరణించడంతో కుటుంబ బాధ్యతలు ఆయన మీద పడినప్పటికీ చదువుపై ఆయనకున్న ఆసక్తి ఎక్కడా తగ్గలేదు. బగూర్లోని ప్రాథమిక విద్యను పూర్తి చేసి తరువాత నాసిక్లోని శివాజీ హైస్కూల్లో చదివారు. చదువుతో పాటు రాజకీయాలపై కూడా ప్రత్యేక ఆసక్తి కనపరిచారు. ముఖ్యంగా యువతలో దేశభక్తిని పెంచాలనే ఉద్దేశంతో మిత్రమేళా అనే యువజన సంఘాన్ని కూడా స్థాపించారు. తరువాత ఆ సంస్థ అభినవ భారత్గా మారి బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. ముఖ్యంగా 1857 సిపాయిల తిరుగుబాటును భారత తొలి స్వాతంత్రంగా పేర్కొంటూ ఆయన రాసిన గ్రంథం భారత యువతలో గొప్ప స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించింది. ఆయన రచించిన రచనలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఎంతగానో చైతన్యపరిచాయి. అలా దేశభక్తి ఉద్యమాలు ఉధృతమవుతుండగా బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పట్టుకొని అరెస్టు చేసింది. తరువాత జీవిత ఖైదు విధించి అండమాన్ జైలుకు పంపించింది. అక్కడ ఖైదీలను అమానుషంగా హింసించేవారు. కాని వినాయక్ దామోదర్ గారి ధైర్యం అప్పటికి ఏమాత్రం తగ్గలేదు. ఆయన జైల్లో అనుభవించిన కష్టాలు అమానుషమైనవి. ఆయన జైలు గోడలపై గోళ్లతోనూ రాళ్లతోనూ కవితలు రాసి వాటిని జ్ఞాపకం పెట్టుకొని తోటి సహచరులకు చెప్పేవారని చరిత్ర చెప్తుంది. భారతదేశానికి ఆయన చేసిన సేవలకు గాను తరువాత కాలంలో అనేక సంస్థలు, నాయకులు ఆయనను గౌరవించారు. తపాలా శాఖ వారు కూడా ఆయన పేరుతో పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. అలాగే పార్లమెంటు భవనంలో ఆయన చిత్రపటాన్ని కూడా ప్రతిష్ఠించారు. చివరిగా వినాయక్ దామోదర్ గారు 1966 ఫిబ్రవరి 26వ తేదీన పరమపదించారు. నేటి కాలం యువత వినాయక్ దామోదర్ గారి జీవితంలో నుండి ఎన్నో చక్కటి విషయాలు నేర్చుకోవాలి. దేశం పట్ల ప్రేమ, లక్ష్యం కోసం కష్టపడే మనసు, సమాజం కోసం

0: ఏదైనా పనిచేయాలనే తపన యుక్త వయసు నుండి యువత అలవర్చుకోవాలి. నేటి ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ల వల్ల సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోతున్న యువత మన దేశ చరిత్రను సమర్థవంతంగా తెలుసుకొని మంచి మార్గంలో నడవాలి. మన దేశం కోసం పోరాడిన మహానుభావులు ఉండడం వల్లే ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అలాంటి అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత. కార్యక్రమంలో తర్వాత అంశం గురించి వినబోయే ముందు సుల్తాన్ చిత్రానికి జాలది సాహిత్యం, కోటి సంగీతంతో ఎస్పి బాలు మనో ఆలపించిన పాట మీకోసం.
1: ఆకాశం గుండెల్లు అగ్నికణం సూర్యుడై, ఆవేశం గుండెల్లు అరుణం ఒక వీరుడై, భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం, దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం. అందుకే

ఒక మంచి పాట వినేశారు కదా, ఇక ఆలస్యం చేయకుండా మరొక అంశంలోకి వెళ్ళిపోదాం. స్త్రీ అంటే సృష్టికి మూలం, కానీ స్త్రీ ప్రతి నెల ఎదుర్కొనే సహజ ప్రక్రియ గురించి మాట్లాడటానికే కొంతమంది సంకోచిస్తూ ఉంటారు. నెలసరి అంటే అదేదో అపవిత్రం కాదండి, అది స్త్రీలకు దేవుడిచ్చిన గొప్ప వరంగా భావించాలి. అయితే గతంలో ఎన్నో అపోహలు, భయాలు, తెలియని మూఢనమ్మకాల వల్ల మహిళలు ఎన్నో అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు కాలం మారుతుంది, కాలంతో పాటు మన ఆలోచన విధానం కూడా మారాలి.

భయాలు, తెలియని మూఢనమ్మకాల వల్ల మహిళలు ఎన్నో అవమానాలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు కాలం మారుతుంది. కాలంతో పాటు మన ఆలోచన విధానం కూడా మారాలి. మహిళల ఆరోగ్యం, పరిశుభ్రత, మహిళల పట్ల గౌరవం గురించి ఇప్పుడు విశదంగా తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే నెల 28వ తేదీన ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవమును జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 2014వ సంవత్సరంలో జర్మనీకి చెందిన వాష్ యునైటెడ్ అనే అంతర్జాతీయ సంస్థ అధికారికంగా ప్రారంభించింది. మహిళల నెలసరి పరిశుభ్రతపై సరైన అవగాహన పెంచడం, నెలసరి గురించి సమాజంలోని అపోహలను తొలగించడం, ప్రతి మహిళకు సరైన ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని ప్రపంచానికి తెలియజేయడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. మే 28 అనే తేదీకి కూడా ఓ ప్రత్యేకమైన అర్థం కూడా ఉంది. సాధారణంగా గమనిస్తే మహిళల నెలసరి చక్రం 28 రోజుల వ్యవధిలో వస్తుంది. అలాగే నెలసరి సగటుగా 5 రోజుల పాటు కొనసాగుతుంది. అందుకేనండి 5వ నెలలో 28వ తేదీని ఈ అవగాహన దినోత్సవంగా నిర్ణయించారు. ఒకప్పుడు నెలసరి సమయంలో స్త్రీలను సమాజం చాలా తక్కువగా, కీతాగా చూసేది. కొంతమంది అయితే ఇంటిలో వారిని వేరే గదిలో ఉంచేవారు. ఇంటి పనులు, వంట పనులు అసలు చేయనివ్వరు. దేవాలయాలకు కూడా వెళ్లనివ్వరు. కుటుంబ సభ్యులతో కలిసి కూడా కూర్చోనివ్వరు. ఒకప్పుడు నెలసరి గురించి మాట్లాడటం కూడా తప్పన్నట్టుగా భావించేవారు. అమ్మాయిలు తమ ఆరోగ్య సమస్యలను భయంతో ఎవరికి చెప్పుకోలేకపోయేవారు. ఇందుమూలంగా సరైన పరిశుభ్రత గురించి అవగాహన లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చేవి. కాని ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. నెలసరి అనేది స్త్రీలలో ఒక సహజమైన శారీరక ప్రక్రియ అని వైద్యులు, పలు ఆరోగ్య సంస్థలు ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఈ ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా స్త్రీలు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పరిశుభ్రమైన శానిటరీ ప్యాడ్లు ఉపయోగించడం, శరీర పరిశుభ్రత పాటించడం, రోజుకు తగినంత నీరు త్రాగడం, మంచి పోషకాహారం తీసుకోవడం వంటి విషయాలు ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ విషయంలో ముఖ్యంగా పురుషులు కూడా సరైన అవగాహన కలిగి ఉండాలి. స్త్రీలను ఎగతాళి చేయకుండా సగౌరవంగా చూడాలి. స్త్రీల ఆరోగ్యం గురించి మాట్లాడటం సిగ్గుపడే విషయం కాదని సాధ్యమైనంత వరకు సమాజానికి తెలియజేయాలి. ఈ ప్రపంచ ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. అందులో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు ఉచిత శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ ఆసుపత్రులలో తక్కువ ధరలకే శానిటరీ ప్యాడ్లు స్త్రీలకు అందుబాటులో ఉంచడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుమూలంగా మహిళల ఆరోగ్యమే కుటుంబ ఆరోగ్యానికి పునాదనే భావనతో ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతాయి. చివరిగా ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నెలసరి అనేది బలహీనత కాదండి, అది సృష్టికి సంకేతం. కాబట్టి నెలసరి సమయంలో మహిళలు పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యంగా జీవించండి. కార్యక్రమంలో చివరి అంశం గురించి వినబోయే ముందు, భారతీయుడు చిత్రానికి భువన చంద్ర సాహిత్యం, ఏఆర్ రహమాన్ సంగీతంతో కేజే యేసుదాస్ పాడిన పాట మీకోసం.

కార్యక్రమంలో చివరిగా బక్రీద్ పండుగ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. త్యాగం ఉన్న చోటే నిజమైన భక్తి ఉంటుంది. త్యాగానికి మరో పేరే ఇబ్రహీం. ప్రేమ, త్యాగం, దైవభక్తి, సహనం, పంచుకునే మనసు, ఈ ఐదు విలువలను మన జీవితానికి గుర్తు చేసే మహత్తర పండుగే బక్రీద్. ఈరోజున ప్రపంచవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ముస్లింలు ఈ పండుగను జరుపుకుంటారు. బక్రీద్ అనే పదం బక్రా అనే ఉర్దూ పదం నుండి వచ్చింది. బక్రా అంటే మేక. ఈ పండుగను ఈద్ అల్ అదా అని కూడా పిలుస్తారు. అరబిక్ భాషలో అదా అంటే త్యాగం. అందుకేనండి ఈ పండుగ త్యాగానికి ప్రతీకగా భావిస్తారు. ఇస్లామిక్ సాంప్రదాయ ప్రకారం చూసుకుంటే ప్రవక్త ఇబ్రహీం గారికి అల్లాపై అపారమైన భక్తి, నమ్మకం కలిగి ఉండేవారు. ఒకరోజు ఆయన కలలో అల్లా కనిపించి తనకు అత్యంత ప్రియమైన దానిని త్యాగం

0: చేయమని చెప్పారు. అప్పుడు ఇబ్రహీంగారు తన కుమారుడు ఇస్మాయిలను అల్లా కోసం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. తండ్రి భక్తిని, కుమారుడు విధేయతను చూసిన అల్లా వారి అమూల్యమైన విశ్వాసాన్ని పరీక్షించినట్లు తెలిపి చివరి క్షణంలో ఇస్మాయిల్ స్థానంలో ఒక గొర్రెను పంపాడని చరిత్ర చెప్తుంది. ఈ సంఘటన మానవ చరిత్రలో దైవభక్తి, త్యాగం, నమ్మకానికి ఒక గొప్ప ఉదాహరణగా తీసుకొని ఈ బక్రీద్ పండుగను ఆచరిస్తారు. ఇదే సమయంలో సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో పవిత్ర హజ్ యాత్ర కూడా జరుగుతుంది. ఆ హజ్ యాత్రను తిలకించడానికి ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది మంది ముస్లింలు తరలివస్తారు. ఈ పండుగ రోజున ముస్లింలు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి మసీదులకు వెళ్లి ప్రత్యేక నమాజులు కూడా చేస్తారు. త్యాగానికి ప్రతీకగా జంతువును వధిస్తారు. ఆ మాంసాన్ని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని కుటుంబానికి, ఒక భాగాన్ని బంధువులకు, మరొక భాగాన్ని పేదలకు పంచిపెడతారు. ఇది సమానత్వానికి, పంచుకునే గుణానికి చిహ్నంగా భావించబడుతుంది. బక్రీద్ అనేది కేవలం ముస్లింల పండుగ మాత్రమే కాదండి, ఇది మానవత్వానికి, పరస్పర ప్రేమకు, సహజీవనానికి ప్రతీక. మనిషి జీవితంలో సంపద కన్నా మంచితనం గొప్పది, మాటల కన్నా మంచి మనసు గొప్పదని చెప్పే పండుగే బక్రీద్. చివరిగా మీకు, మీ కుటుంబ సభ్యులకు బక్రీద్ శుభాకాంక్షలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో చివరి పాట జబర్దస్త్ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతంతో శ్రేయా ఘోషల్, రంజిత్, నవీన్ పాడిన పాట మీకోసం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఇక వార్తల వివరాలు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే అవకాశం కలిగిందన్నారు. క్లస్టర్ల విధానంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ కార్యక్రమమైన మహానాడును ఉద్దేశించి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ప్రధాన వేదికనుద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలతో పాటు కలెక్టర్ల సదస్సులు, మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ఈరోజు 2047 విజన్ ప్రజల కోసం తయారు చేశాం. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు పోతున్నాం. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ చేసి ఉద్యోగం ఇప్పించడం, అందరికి సముచితమైన న్యాయం చేస్తున్నాం. అల్టిమేట్ గా నా కోరిక ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, అన్ని వర్గాలకు సముచితమైన న్యాయం చేయగలిగితే శాశ్వతంగా మనల్ని గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది.
0: ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల దాణా ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, రైతులపై పెరుగుతున్న వ్యయ భారం, ఎగుమతుల సవాళ్లు వంటి అంశాలపై మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో సంబంధిత భాగస్వామ్యులు, వర్గాలతో మంత్రి అచ్చెన్నాయుడు ఈరోజు మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి పంట సమయంలో దాణా ధరల పెంపు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అదే సమయంలో దాణా పరిశ్రమ కూడా ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా పరిశ్రమ నిలదొక్కునేలా సమతుల్య నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫీడ్, సీడ్ నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, సీసీటీవీ ఆధారిత హ్యాచరీ పర్యవేక్షణ, సీడ్ ట్రేసిబిలిటీ, ఐఓటీ ఆధారిత మానిటరింగ్ వంటి సాంకేతిక చర్యలను మరింత బలోపేతం చేస్తామని

0: తెలిపారు. జీఎం సోయా దిగుమతులు, ఫిష్ మీల్ లభ్యత, దిగుమతి లైసెన్సులు, ఎగుమతి పోటీతత్వం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్టు మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సన్నాహకాల్లో భాగంగా బీఎల్ఓలకు అందజేసే కిట్లను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి ఈరోజు ఆయన ఛాంబర్లో పరిశీలించారు. వచ్చే నెల 15 నుంచి జూలై 14 వరకు చేపట్టనున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించేందుకు అవసరమయ్యే కిట్లను ఎన్నికల సంఘం అందజేస్తోంది. ఆ కిట్లలో స్టేషనరీ సామగ్రితో పాటు గొడుగు, వాటర్ బాటిల్ కూడా అందజేయనున్నారు. జిల్లాలోని 1847 మంది బీఎల్ఓలకు రేపటి నుంచి ఈ కిట్లను పంపిణీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఏలూరు జిల్లా కైకులూరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మహాప్రశిక్షణ అభియాన్ 2026 కార్యక్రమం ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రశిక్షణ వర్గానికి బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ ముఖ్య వక్తగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతమే బీజేపీ ఆలోచన విధానానికి మూలమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ ప్రాంతం, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రస్తుతం ఉత్తర జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు, ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రాలో రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
1: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలికపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు వడగాలు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గరిష్టంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో విశాఖపట్నంలో అత్యధిక వర్షపాతం 2 సెంటీమీటర్లుగా, గడిచిన 24 గంటల్లో విశాఖపట్నం, బాపట్లలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది.
0: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతుల పాలిట ఓ సంజీవనల దోహదపడుతుందని బాపట్ల జిల్లాకు చెందిన లబ్దిదారుడు కుమార్ తెలిపారు. పంట సాగు సమయంలో ఏ విధమైన నష్టం వాటిల్లినా తీవ్రంగా నష్టపోయే వాళ్లమని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం ఫసల్ బీమా యోజన ఆ నష్టాన్ని నివారిస్తోందని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లు, వ్యాధుల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. సుస్థిరమైన వ్యవసాయ రంగానికి పీఎం ఫసల్ బీమా యోజన ఎంతో ఉపకరిస్తుందని రైతు కుమార్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
2: ఎంతో సమకూర్చి మా రైతులందరూ కూడా పంట పండించడం జరుగుతుంది. కానీ అకాల వర్షాల వల్ల వచ్చినప్పుడు అప్పులు తీసుకొచ్చి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే దాన్ని చేస్తే 400 రూపాయలు కనుక చెల్లిస్తే పంట కోత కోసిన తర్వాత కూడా ఇన్ని రోజుల వరకు అనేటువంటిది కూడా ఎన్నో రకాలుగా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటిది ఎంతో మంది రైతులు ఇంకా మరీ ముఖ్యంగా బాగా ఉపయోగించుకోవాల్సినటువంటి పరిస్థితులు మా రైతులందరి మీద ఉన్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తీసుకొచ్చినటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
0: రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో ఈరోజు 45.2 డిగ్రీలు, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపారు. అలాగే 14 జిల్లాల పరిధిలోని 110 మండలాలు

0: జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇక రేపు 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 152 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలని కోరారు. పిడుగులతో కూడిన ఆకస్మిక వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆక్వారంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका वंदना कश्यपः. आदौ मुख्य वार्ताः. कर्णाटकस्य मुख्यमंत्री सिद्धरमैया स्वपदात् औपचारिक रूपेण त्यागपत्रं प्रदत्तवान्. डीके शिवकुमारः नूतन मुख्यमंत्रित्वेन पदभारं ग्रहिष्यति. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू सिक्किम आरक्षक दलाय राष्ट्रपति ध्वज सम्मानं प्रदत्तवती. अत्रांतरे सिक्किम राज्यं पूर्ण साक्षर राज्यत्वेन घोषितम्. होर्मुज जलडमरु मध्यस्य समीपे आक्रमणान्तरं अमेरिका ईरान देशयोः मध्ये अवसादः वर्तितः. गृहमंत्री अमित शाहः गांधीनगरे जनसभायां अवैध प्रवासीनां देशात् निष्कासनार्थं सर्वकारस्य दृढसंकल्पं पुनः प्रत्यपादयत्. अपि च बैडमिंटन प्रतिस्पर्धायां पीवी सिंधुः तथा च लक्ष्य सेनः सिंगापुर ओपन इत्यस्य प्रागुपान्त्यचक्रे प्रविष्टवन्तौ. अथ वार्ताः विस्तरेण. कर्णाटकस्य मुख्यमंत्री सिद्धरमैया इत्यसौ अद्य लोकभवने राज्यपालस्य सचिवाय औपचारिकरूपेण स्वकीयं त्यागपत्रं समर्पितवान्. वार्ताहरान् संबोधयन् सः स्वयं प्रमाणितवान् यत् त्यागपत्रं सचिवाय औपचारिकरूपेण प्रदत्तमिति. अत्रावसरे सः राज्यपालं नूतन मुख्यमन्त्रिणः पदभारं ग्रहणाय आमन्त्रयितुं साग्रहं निवेदितवान्. यतोहि विधानसभायां 37+100 अधिक विधायकानां समर्थन सहचारेण कांग्रेस दलस्य पूर्ण बहुमतं वर्तते. तेन सूचितं यत् कांग्रेस उच्चाधिकारिभिः तस्मै राज्यसभायाः सदस्यता प्रस्ताविता आसीत्. परञ्च सः राष्ट्रिय राजतीना स्वकीयं अरुचिं प्रकटयन् प्रोक्तवान् यत् सः राज्यस्य जनानां कृते एव निरन्तरं कार्यं करिष्यति. सिद्धरमैया इत्येषः 23+2000तमे वर्षे द्वितीयवारं कर्णाटकस्य मुख्यमंत्री संजातः. इतः पूर्वं सः 23-18 यावत् मुख्यमंत्रित्वेन कार्यम् अकरोत्. सः राज्ये 8 वर्षाणां कार्यकालद्वयं पूरयित्वा सर्वाधिक समयमुपविशता मुख्यमंत्रित्वेन गौरवम् अर्जितवान्. मुख्यमंत्रित्वेन वित्तमन्त्रित्वेन च तेन राज्यस्य 17 आयव्ययकानि उपस्थापितानि. तस्य त्यागपत्रेण राज्ये सुदीर्घकालतः जायमानः सत्तासङ्घर्षः समाप्तः. अत्रान्तरे राज्यस्य उपमुख्यमन्त्री डीके शिवकुमारः कर्णाटक कांग्रेस दलस्य वरिष्ठतमेषु नेतृषु कश्चन प्रमुखः अस्ति. 23+2000तमस्य विधानसभानिर्वाचने कांग्रेस दलस्य महत् विजये तेन प्रमुखा भूमिका निर्व्यूढा आसीत्. राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मू अद्य आरक्षकबलाय बोधितवती यत् आरक्षाः अधिकं नागरिकाभिमुखा भवेयुः. सहैव समाजस्य दुर्बल वर्गाणां विशेषतः महिलानां निर्धनानां बालकानां च विषये संवेदनशीलतां धारयेयुः। राष्ट्रपतिः अद्य प्रातः गंगटोक

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి వారణాసి ఘట్టం పద్యాలు ప్రసారమవుతాయి. పద్యాలు పాడినవారు శ్రీ బి రామసుబ్బారెడ్డి హరిశ్చంద్ర పాత్ర, శ్రీ పి అన్నమయ్య నక్షత్రక పాత్ర, హార్మోనియం శ్రీ జి కోటి వీరాచారి. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు మొదలైనవి ఉంటాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో గోరుచిక్కుడు మరియు తొండసాగులో సమగ్ర యాజమాన్యం, ఈ అంశం గురించి ఒంగోలు ఉద్యాన శాఖ జిల్లా అధికారి శ్రీ వైఎంఎన్విఎస్ గోపిచంద్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు మొదలైనవి ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం పంచాయతీరాజ్ వ్యవస్థ. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు. నాగార్జునకొండ నాటకం చివరి భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు. ఈరోజు రాత్రి 10:00 మధుర గీతాలు పాత సినిమా పాటలు. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి భక్తి గీతాలు, ఇంకా ఈ కార్యక్రమంలో నాతీయ కలాం. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో నిజమైన సాఫల్యం గురించి ఎస్కే అబ్దుల్ వహాబ్ గారి వ్యాఖ్యానం. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో వర్మీ కంపోస్ట్ తయారీ మెలకువలు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని వివరాలు, అలాగే మహాత్ముని మార్గం మహాత్మాగాంధీ గారి జీవిత కథ ధారావాహిక పుస్తక పఠనం ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి కె శైలజ. ఇంకా ఈ కార్యక్రమంలో సినీ భక్తి గీతాలు మొదలైనవి ఉంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతం.

0: అంజరి. ఈ కార్యక్రమంలో ప్రముఖ తెలుగు నేపథ్య గాయని ఉషాగారి పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవిత విశేషాలు తెలుసుకుంటూ ఆమె పాడినటువంటి పాటలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి, 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్లో నేరుగా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం, 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో కవి సార్వభౌమ శ్రీనాథుడు శ్రీమతి పి శ్రీలక్ష్మి గారి ప్రసంగం, అలాగే మానవులపై సూక్ష్మజీవుల ప్రభావం శ్రీమతి డి హేమలత గారి ప్రసంగం, ఇంకా ఈ కార్యక్రమంలో లలిత గీతాలు మొదలైనవి ఉంటాయి. రేపు ఉదయం 10:00 అలాగే 12:40 ఇంకా 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు, 1:20 ప్రాంతీయ వార్తలు, ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 6:00 అలాగే 11:00 హిందీలోను, 6:05 అలాగే 9:00 ఇంకా 11:05 ఆంగ్లంలోను, 6:20 సంస్కృతంలోను వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:30 ప్రసార విశేషాలు, 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో COPD క్రానిక్ అబ్రాస్టివ్ పల్మనరీ డిసీజ్ శ్వాసకోశ వ్యాధి కారణాలు నివారణ చికిత్సా విధానం ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం శివశంకర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశుసంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాయస్త పథకాల గురించి సూరారెడ్డిపాలెం పశు వైద్యులు డాక్టర్ ఎం సోమశేఖర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా జానపద గేయాలు మొదలైనవి ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి విజన్ల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అలాగే తెలుసుకుందాం రెండు శీర్షికన అంశం సరస్సులు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 పాటకు వేలాయర వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం, రేపు 10:00 జానపద రంజని కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి అద్దంకి వారిచే కోలాటం భజన కీర్తనలు ప్రసారమవుతాయి. అలాగే ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు కూడా ఉండవచ్చు. రేపు 10:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట రేపు మేము ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం రంగస్థలి ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి వారణాసి ఘట్టం పద్యాలు వినే ముందు కొన్ని ప్రకటనలు వింటారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా,
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా,
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా,
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.

0: చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి వారణాసి ఘట్టం పద్యాలు. పద్యాలు పాడినవారు శ్రీ బి రామసుబ్బారెడ్డి హరిశ్చంద్ర పాత్ర, శ్రీ పి అన్నమయ్య నక్షత్రక పాత్ర, హార్మోనియం శ్రీ జి కోటి వీరాచారి.

ఎంత కాలమిట్లు ముక్కు పట్టుకొని కూర్చునేదము. హలయ్యక హలయ్య

0: వెగవేవలైన ఇన్ని కష్టములకు ఎలా వచ్చిందినయ్యా తొందరపడకము?
1: మాకు రావాల్సిన ఏమీ సొమ్మేదొచ్చిన వారి నువ్వు తొందరపడకపోగా పుచ్చుకోవలసిన నన్ను కూడా తొందరపడవలదు.

తొందరపడవదని నీతులు చెప్పుచున్నావే, బాగుబాగు అన్నిటికీ కాలు చాచిన నీకేమి తొందరయ్యా? పుట్టడు ఒప్పుతో నత్తల ముంగిటివి హరిశ్చంద్ర, పుట్టెడు ఒప్పుతో నత్తల ముంగిటివి, ఇంకొక పుట్టడు ఎంత చూసిన పుట్టదు అన్నము. మునిగి పోగైకేమిటి దీపం ఉండగా, చక్క పెట్టుకున్న నే

0: అయ్యా నిష్ఠూరములు ఆడకుమయ్యా,
1: మాకు రావలసిన సొమ్ము మేము అడుగుటా నీకు నిష్ఠూరమాయన, నీవు అడుగుకున్న 40 దినంబులు నేటితో తీరుపోవచ్చున్నవే, ఇంతదనుగా నువ్వు ఇచ్చినది ఒక్క ఒక్క ఒక్క కాసైనా లేదే, ఇంకా నువ్వు ఇచ్చదామని మాకెట్లు నమ్మకం ఉన్నాయా? ఇప్పుడు మాత్రము సమధి మారునము హర్ష.

0: నేను పలిని మీద కీర్తించకం.
1: పత్రములు సాక్ష్యములు ఏల కావాలయ్యా, నిత్య స్థిరమైన నా వాక్కునకు అన్యదాత్వము సంభవింపదు కదా.
0: సంభవింపకి ఇప్పటికీ నువ్వు చేసినదేమున్నదయ్యా?
1: సత్యాగనమ్మునకు నా మానసం గొప్పదయ్యా.
0: అయ్యో అమ్మాయి కూడా ఇంత ఓజెడ్డప్పుడు గాని సత్యము సత్యము సత్యము అని ఊగులాడుతున్నావే. చెట్టునై నేనన రాదు గాని నిను నీ సత్యం బె సత్యం బె సత్యం బె నీ కుంపకింతటి సేటౌటకు మూలము. ఇప్పటికైనా మించిపోలేదు తీర్చుండకు వేనాటి రుణంబు మీ కలిన తీరున్నీ

అట్లు కాలుషో అర్చంద్రా, నీవి పట్టుని ఎంత ధనమెట్లాదించుతామో చెప్పుమయ్యా. పొయ్యిటిక గుర్తి సంపాదించు నంటివో, పుడగబు రాసపో కడలు నీకు హోజిరికం బెశౌర్యమున తెత్తు ఉండమ్మో. కసమోలి ఏవం కదిక్కులేదు నిజ వర్ధనము చే గనియంతు నంటివో. అరచేత గుడ్డి గవ్వైనలేదు వ్యవసాయ వృత్తి సవరింతు నంటివా. వ్యవసాయ వృత్తి సవరింతు నంటివా. ఏదు వసతి గోస్వాదమంతా హిందు ఏదేరి ఆపారమందదగిన అంత పుణ్యంబు పుట్టిన ఇంతదర.

0: ఏమీ నువ్వుగాక భానుజుర్తికి పాల్పడను. నిన్ను కొనువారు ఎవరు లేరు. కావున నా ఉపదేశ వాక్యం అనుసరించి నీ రుణబాధ తప్పించుకును.
1: నా కంఠము కతరించుతున్నను. అసత్యమారుట కూడా మానసం గొప్పవయ్యా.
0: నేను యోచించి చెప్పినది సావధానముగా వినము. పుట్టిన నాట నుండి బుంకియరుంగవం హరిశ్చంద్ర
1: అయ్యా.
0: పుట్టిన నాట

మనం బెట్టను చెంపు చేసుకుని నాది ఉపదేశము ఓలకిము.

అమ్మ చంద్రమతి నీవును అమ్మా చంద్రమతి, నా నీతులు మీరు విననక్కర్లేదు. ఊరిక అడ్డుపుల్లలేసినట్లు కాదు, మాకు రావలసిన సొమ్ము గవ్వలతో కూడా లెక్కబెట్టి మాకు ఇప్పింపు. మేమిక క్షణమాగను, మీ మీద ముఖమాటం చే ఇంకను ఆలస్యం చేసిన సో సహజముగా మా గురువుగారు ముక్కుపోయిన నా గొంతు కొరకక మానురు. హరిశ్చంద్ర, ఇక నీ పెద్దరికం ఆలోచింపను, మా సొమ్ము బొమ్మరించే మరి ముందుకు నడవము.

చేయదును. నిర్వశేషముగా నిరుణవీక్తి వేసి సంతోషించు భాగ్యము నాకు లేకపోయేదరా దేవి. అంతటి రాజ చౌదృనకు ఆత్మజమై మా సొంత కుల ప్రసిద్ధి కొట్టవన్య ఘటం.

భక్త ప్రతిష్టగై ఉన్నట్టు నిత్య కృత్యములు కూడా సగౌరవములే కదా దేవి, సగౌరవములే కదా. హృదయమా నేడుతో అభిమానములు వదలివేయము. హృదయమున హృదయమునా

보다 몸은 높아다.

0: హరిశ్చంద్ర
1: అయ్యా,
0: ధనమిచ్చి కొలవగిన వారందరి విచ్చటనే ఉన్నారు. ఇదే అంగడవేది. నీ ఆగడములు సాలించి అందరి విన్నట్లుగా వెరింగట్టి ఒక్క కేక వేయము.
1: దేవి, నేనిప్పుడు ఏమని ఘోషింపబడలేను. ఓ వారణాసి పౌరులారా, మరి నువ్వు భాగ్యవంతులారా, అయ్యలారా, ఈమె గుణగణములు చెప్పుతున్నాను, సావధానముగా వినడు.

0: శిష్య, ఎక్కడరా ఇక్కడ బానిసలు విక్రయించినది?
1: అయ్యా, మందభాగ్యుడునైన నేనేనయ్యా.
0: నీవా?
1: అవునయ్యా.
0: అట్లయినా నీవెవండ ముందు చెప్పు.
1: నేనెవడనైనా నీకేమయ్యా?
0: ఏమో ఈ పేరు చెప్తుకే సంశయిస్తున్నావు
1: అయ్యా? ప్రార్థన ధరణిలో

0: ఏమి నీ అదృష్టమునకు తోడు నీకు ఈ కాంత ఎక్కడనో లభించినదంటావు?
1: అవునయ్యా, నేను హరిశ్చంద్రుడను, ఈమె నా భార్య చంద్రమతయ్యా.
0: ఎలాగూ? ఆ విశ్వామిత్రులకు అప్పు పడితేనని అరచినది నీవేనా?
1: అవునయ్యా. అలాగే సర్వస్వమును ధారపోయినప్పుడు
0: పోయినప్పుడు
1: యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధనము నేను ముందుగా నిరూపించలేకపోవటం వలన నేను ఆ మునికి అప్పు పడితిని మహాత్మా.
0: ఓహో, పత్రం రాసిపుచ్చుకొని నా అప్పు కాదు కదా, మరి సాక్షులు ఎవరైనా ఉన్నారా?
1: నా సత్యశీలమే పత్రము, మా ఉభయల చిత్తములే సాక్ష్యములయ్యా.
2: హరిశ్చంద్ర, ఇక్కడ ఇప్పుడు నీకు సహాయ సంపత్తిగానే లభించినది.
1: అయ్యా, నాకు ఎవరి సహాయ సంపత్తి అక్కర్లేదయ్యా, నా సత్యమే నన్ను రక్షించును.
3: మీరింతవరకు సత్య హరిశ్చంద్ర నాటకం నుంచి వారణాసి ఘట్టం పద్యాలు విన్నారు. పద్యాలు పాడినవారు శ్రీ బి రామసుబ్బారెడ్డి హరిశ్చంద్ర పాత్ర, శ్రీ పి అన్నమయ్య నక్షత్రక పాత్ర, హార్మోనియం శ్రీ జి కోటి వీరాచారి. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు వింటారు.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రకటనలు విన్నారు.
6: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ. విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
7: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
3: ఇంతటితో ఈనాటి రంగస్థలి కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది రాయారావు సూర్యప్రకాశ్రావు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్లకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. లోక్భవన్లో గవర్నర్ కార్యదర్శికి ఆయన అధికారికంగా రాజీనామా లేఖను అందజేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 136 మందికి పైగా ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని, తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. పార్టీ అధిష్టానం ఇవ్వజూపిన రాజ్యసభ స్థానాన్ని సిద్ధరామయ్య తిరస్కరించారు. తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పారు. సిద్ధరామయ్య 2013 నుండి 2018 వరకు, 2023 నుండి 2026 వరకు 8 పాటు ముఖ్యమంత్రిగా సేవలందించి కర్ణాటకలో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా మొత్తం 17 రాష్ట్ర బడ్జెట్లను ప్రవేశపెట్టారు. తెలంగాణలోని కాజీపేట రైలు తయారీ యూనిట్ వచ్చే 5 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తక్కువ దూర ప్రయాణాల కోసం ఈ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెడతారు. సుమారు 300 కిలోమీటర్ల పరిధిలో నడిచే ఈ రైళ్లు పట్టణాలు, నగరాల మధ్య ప్రజలకు తక్కువ ధరలో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ 20 కోచ్ల రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక వసతులు ఉంటాయి. దేశ పారిశ్రామిక ఆర్థిక మార్పులకు కోల్ గ్యాసిఫికేషన్ కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆ పథకంపై జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయల ప్రోత్సాహక పథకంతో పాటు అదనంగా 37,500 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేతో పాటు పలువురు పారిశ్రామిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఈరోజు 340 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. సరిహద్దులను పటిష్టం చేసేందుకు, దేశంలో అక్రమ వలసలను నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
1: घुसपैठिए को देश के बाहर निकालना, ये हमारी सरकार का संकल्प है और इसके लिए नरेंद्र मोदी जी ने एक डेमोग्राफी चेंज कमीशन कमिटी बनाने का निर्णय किया है. ये हाई पावर कमिटी देश भर में जनसंख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है उसके कारणों, उपायों की भी चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करे.
0: వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి అభినందించారు. వీర సావర్కర్ జయంతి సందర్భంగా మాతృభూమి కోసం సావర్కర్ చేసిన అత్యున్నత త్యాగాన్ని, జీవితకాల అంకితభావాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. గుజరాత్లో మంత్రి 3 పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌ లైడెస్తో ఆ దేశంలో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులు, మధ్యధరా ప్రాంతంలో భారత ప్రయోజనాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాలు చర్చించినట్టు జయశంకర్

0: సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఇటీవల సైప్రస్ అధ్యక్షుడు భారతదేశంలో పర్యటించినప్పుడు ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కీలక ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. దీంతోపాటు సైప్రస్లో జరిగిన యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రుల అనధికారిక సమావేశంలో కూడా జయశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూరోపియన్ మధ్యధరా దేశాలతో భారతదేశానికి ఉన్న బలమైన సంబంధాలను ఆయన వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో పేదవారు ఊరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3,91 కోట్ల ఇండ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇండ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
1: ప్రధానమంత్రి జీ కా సంకల్ప హై హర్ గరీబ్ కో పక్కా మకాన్ మిలే, పక్కా ఆవాస్ మిలే, ఔర్ ఉస్కే లియే 2016 సే హి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కే మాధ్యమ్ సే హర్ ఆవాసహీన్ కో పక్కా మకాన్ ఉపలబ్ధ కరానే కా అభియాన్ చల్ రహా హై. గ్రామీణ క్షేత్ర మే హమ్నే 3,91,00,000 ఘరో కో మంజూరీ ది ఔర్ ఉన్మే సే 3,05,00,000 సే జ్యాదా పూరే హో గయే.
0: సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు అన్నారు. 1924 నుండి 1930 వరకు జరిగిన కేంద్ర శాసనసభ 407 సమావేశాల కార్యకలాపాల 89 సంపుటాల విశిష్ట సంకలనాన్ని ఢిల్లీ శాసనసభలో ఆయన విడుదల చేశారు. ఈ సేకరణ భవిష్యత్ తరాలకు, ప్రజాస్వామ్య సంస్థలకు అమూల్యమైన మార్గదర్శిగా ఉపయోగపడుతుందని అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచ వేదికపై కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని ఓం బిర్లా అన్నారు. విధాన్ చేతన అనే పేరుతో ఢిల్లీ శాసనసభ మొట్టమొదటి త్రైమాసిక పత్రికను కూడా లోక్సభ స్పీకర్ ప్రారంభించారు. రేపటి నుండి ఈ నెల 31వ తేదీ వరకు కర్ణాటక, గోవా, కేరళలలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 3 రోజుల పాటు పర్యటిస్తారు. రేపు బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి హాజరవుతారు. దావణగెరెలో యూనివర్సిటీ, బీడీటీ, ఇంజనీరింగ్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. ఎల్లుండి పానాజీలో గోవా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాధాకృష్ణన్ పాల్గొంటారు. స్లోవేనియా ప్రధానమంత్రిగా ఎన్నికైన జానెట్ జాన్సాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు, ఉమ్మడి శ్రేయస్సు కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు స్లోవేనియా ప్రధానమంత్రితో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నట్టు నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. త్రిపుర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సిట్టింగ్ ఎమ్మెల్యే అభిషేక్ దేబ్రాయ్ను ఆ పార్టీ జాతీయ నాయకత్వం నియమించింది. 2022 నుండి 2026 వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్ భట్టాచార్జీ స్థానంలో దేబ్రాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈరోజు జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఈ నియామకాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఖరారు చేశారు. నూతనంగా నియమితులైన అధ్యక్షుడు అభిషేక్ దేబ్రాయ్కి త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా అభినందనలు తెలియజేశారు. గుజరాత్లోని కచ్లో వన్యప్రాణుల సంరక్షణలో ఒక ముఖ్యమైన పరిణామంగా మధ్యప్రదేశ్కు చెందిన 4 చిరుతలను కచ్లోని బన్నీ గడ్డి మైదానాలకు తరలిస్తారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో పునరావాసం పొందుతున్న 2 మగ, 2 ఆడ ఆఫ్రికన్ చిరుతలను బన్నీ గడ్డి మైదాన పర్యావరణ వ్యవస్థకు తరలించేందుకు జాతీయ పురుల సంరక్షణ అథారిటీ, స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపాయి. ఈ చర్యతో మధ్యప్రదేశ్లోని కనౌ జాతీయ పార్క్ తర్వాత భారతదేశంలో చిరుతలకు గుజరాత్ 2వ నివాసంగా మారనుంది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు పివి సింధు, లక్ష్యాసేన్, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట, ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. 2వ రౌండ్లో పివి సింధు 21-9, 21-12 జపాన్ క్రీడాకారిణి రికో గుంజీపై గెలిచారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈరోజు తన పదవికి రాజీనామా సమర్పించారు. అక్రమ వలసలను

0: చూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. సంభాషణ, చర్చ, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయాల మీద ప్రజాస్వామ్యం వృద్ధి చెందుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో గోరుచిక్కుడు మరియు దొండసాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి ఒంగోలు ఉద్యాన శాఖ జిల్లా అధికారి శ్రీ వైఎంఎన్వీఎస్ గోపీచంద్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు కూడా వినవచ్చు. అయితే కార్యక్రమంలో ముందుగా ప్రకటన వింటారు.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ప్రకటన విన్నారు. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు గోరు చిక్కుడు మరియు దొండసాగులో సమగ్ర యాజమాన్యం. ఈ అంశం గురించి ఒంగోలు ఉద్యాన శాఖ జిల్లా అధికారి శ్రీ YMNVS గోపీచంద్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
3: గోరు చిక్కుడు ఏ విధంగా సాగు చేసుకోవాలి, ఏ రకాలు వేసుకోవాలి, ఎలాంటి నేలల్లో విత్తుకోవాలి, ముఖ్యంగా విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి, ఏ రకాలు వేసుకుంటే మంచి దిగుబడులు తీసుకోవచ్చు, అదేవిధంగా నేల తయారీ ఏ విధంగా చేసుకోవాలి, ఏ రకాల పురుగులు తెగుళ్ళు ఈ గోరు చిక్కుడుకు ఆశించే అవకాశం ఉంది, ఎలాంటి సస్యరక్షణ విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది, ఇత్యాది అంశాల గురించి జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీ గోపీచంద్ గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
4: నమస్కారం అండి.
3: సార్, మరి వాణిజ్య పరంగా కూరగాయలలో ఇవాళ చాలా వరకు కూడా లాభాలు చూస్తున్నాం, ముఖ్యంగా టమాటోలో ఇవాళ చాలా వరకు లాభాలు వస్తున్నాయి. మరి ఈ గోరు చిక్కుడు పంటను చాలా వరకు కూడా పచ్చ బంగారము అని చెప్పేసి అంటుంటారు. ఈ పచ్చ బంగారముగా పిలుస్తున్నటువంటి ఈ గోరు చిక్కుడులో ఎలాంటి మేలిన యాజమాన్య విధానాన్ని అనుసరిస్తే, ముఖ్యంగా ఎటువంటి నేలలు ఈ రకానికి బాగా అనుకూలంగా ఉంటాయి సాగుబడికి, ఎటువంటి రకాలు వేసుకోవాలి, పురుగులు తెగుళ్ళు ఏ రకాల పురుగులు తెగుళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేయండి సార్.
4: మనకి ముఖ్యంగా గోరుచిక్కుడు అనేది 3 నెలల్లో ఇక మొత్తం పంటకాలం అనేది పూర్తి అయిపోతుంది. చాలా సులువుగా రైతులు సాధారణ భూముల్లో కూడా పెంచి మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. కాకపోతే దీన్ని సకాలంలో విత్తుకొని సరైన మన నేల వాతావరణానికి సరిపడేటువంటి రకాలను ఎంపిక చేసుకొని సకాలంలో నాటుకోవడం ద్వారా మంచి దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. ఈ గోరుచిక్కుడు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లోనూ

అంటే జూన్ జూలై నెలలో, అట్లాగే వేసవి జనవరి ఫిబ్రవరి నెలలో కూడా నాటుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఉష్ణమండల పంటే, అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా పండించే అవకాశం ఉంటుంది. ఈ గోర్చికుడు ముఖ్యంగా మనకి కొన్ని రకాలు అధిక దిగుబడిని ఇచ్చేటువంటి కొన్ని రకాలు అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా దానికన్నా ముందు ఈ గోర్చికుడి నుంచి కేవలం మనం ఒక కూరగాయ పంట కానీ కాదు, దీని నుంచి ఒక విలువైన జిగురుని కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈ జిగురు అనేది దుస్తులు, కాగితం, సౌందర్య సాధనాలు, నూనె తయారీ పరిశ్రమల్లో కూడా వాడడం జరుగుతుంది. ఈ జిగురు పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేసేటువంటి పదార్థాల్లో కూడా వాడతారు. ఆ రకంగా మన దేశానికి విదేశీ మారక ద్రవ్యం రావడంలో ఈ పంట సహకరిస్తుంది. సో ముఖ్యంగా మనకి కూరగాయలకైతేనేమో కొన్ని రకాలు పూజా మౌసమి, పూజా సదాబహార్, పూజా నవబహార్ వంటి రకాల్ని ఎంపిక చేసుకొని నాటుకోవాల్సి ఉంటుంది. వీటిలో అంతా ఈ స్ట్రైట్ వెరైటీసే ఉంటాయి, హైబ్రిడ్స్ ఏమి ఇందులో ఉండవు. అలాగే ఇందాక చెప్పినట్టు జిగురు కోసం, విత్తనాల కోసం అయితే హెచ్జి 365, హెచ్జి 563, ఆర్సీజీ 1066 వంటి రకాల్ని ఎంపిక చేసుకోవచ్చు. అలాగే దీన్ని మేత కోసం కూడా పశువుల దాణాకి కూడా సాగు చేయడం జరుగుతుంది. అటువంటి వారికి హెచ్ఎఫ్జి 119, హెచ్ఎఫ్జి 156 రకాలు సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కూరగాయ పైరుగా నాటే రైతులకి ఎకరానికి కనీసం 12 నుంచి 16 కేజీలు విత్తన మోతాదు అనేది అవసరం. ఈ తగిన విత్తన మోతాదు, మొక్కల సాంద్రత కానీ మెయింటైన్ చేసినట్లయితే దిగుబడి కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. పైగా నత్రజని స్థిరీకరించడానికి రైజోబియం బ్యాక్టీరియాని విత్తనానికి పట్టించి విత్తుకున్నట్లయితే అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. పైగా దీనికి ఎకరానికి ఎరువులు కూడా చాలా తక్కువ మోతాదులోనే సరిపోతుంది. ఎకరానికి 12 కిలోల నత్రజని, 5 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని మనం ఇందులో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో సగం నత్రజని, పూర్తి భాస్వరము, పొటాష్ ఇచ్చే ఎరువుల్ని ఆఖరి దుక్కిలో వేసుకుని మిగిలిన సగం నత్రజని మాత్రం విత్తిన 30-40 రోజుల్లో వేసి నీరు పెట్టుకున్నట్లయితే అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. విత్తనం నాటేటప్పుడు మరొక జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి విత్తన శుద్ధి, ఇమిడాక్లోప్రిడ్ అంటే గౌచ్ మందు అంటారు, 5 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి, తర్వాత ట్రైకోడర్మా విరిడే కూడా 4 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించినట్లయితే విత్తనం ద్వారా సంక్రమించేటువంటి చీడపీడల నుంచి రక్షణ, అట్లాగే విత్తనం నాటిన తర్వాత మొక్క ఇనీషియల్గా మొదటి 20-30 రోజులు వరకు ఎండు తెగులు అలాగే ఇతర కీటకాల దగ్గర నుంచి రక్షణ పొందడం జరుగుతుంది. ఈ విత్తనం మనం ఇందాక చెప్పిన 12 నుంచి 16 కిలోల విత్తనానికి ఖరీఫ్ పంటలో అయితేనేమో 60 బోదల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం ఉండే రకంగా చూసుకోవాలి. అలాగే వేసవి పంటకైతే 45 సెంటీమీటర్లు బోదల మధ్యలో, అట్లాగే మొక్కల మధ్యలో 15 సెంటీమీటర్లు దూరం ఉండే రకంగా సాంద్రత ఉండే విధంగా చూసుకోవాలి. మనకి నీటి యాజమాన్యం కూడా ముఖ్యమైనది. కనీసం గింజలు విత్తగానే నీరు పారించడం అనేది జరగాలి. 3వ రోజు మరొకసారి నీరిచ్చి వాతావరణం, నేల పరిస్థితిని బట్టి, మనకున్న అవకాశాన్ని బట్టి నీటి తడులు కనీసం 7 నుంచి 10 రోజుల వ్యవధిలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. పూత కాయ ఏర్పడేటప్పుడు నీటి అద్దడి లేకుండా చూసుకున్నట్లయితే అధిక దిగుబడి పొందే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే గింజలు కలుపు ఉండే పొలాల్లో గింజలు విత్తడానికి ముందే ఒక పెండుమితాలిన్ స్టాంప్ అనే మందు ఉంటుంది. అది 200 లీటర్ల ఎకరానికి 1 లీటర్ నీటిలో 6 ml స్టాంప్ పెండుమితాలిన్ మందు దొరుకుతుంది. అది మీరు నేలపై, తడి నేలపై కానీ పిచికారీ చేసినట్లయితే మొదటి 30 రోజుల వరకు కలుపు నివారించబడుతుంది. 35 రోజుల తర్వాత ఇంకొకసారి అంతర్కృషి దంతితో చేసినట్లయితే సరిపోతుంది. అలాగే దీంట్లో ముఖ్యంగా పెద్ద ఎక్కువ సస్యరక్షణ కూడా అవసరం ఉండదు. ఏదైనా కొన్ని వాతావరణ పరిస్థితులు బట్టి ఏదైనా పేనుబంక, ఇటువంటి రసం పీల్చే పురుగులు ఉన్నట్లయితే పిప్రోనిల్ 2 ml కానీ, ఇబిడాక్లోప్రిడ్ 10 లీటర్ల నీటికి 5 ml, ఇట్లా ఒక 10 రోజుల వ్యవధిలో మందు పిచికారీ చేసి మందులు మార్చి కొట్టినట్లయితే ఈ పేనుబంక, ఇటువంటి రసం పీల్చే పురుగు నుంచి నివారణ జరుగుతుంది. చలికాలంలో ఏదైనా లేదా మబ్బు వాతావరణం పట్టినప్పుడు బూడిద తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది నివారించడానికి డైథెనియం 45 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు. మరొక ప్రాబ్లం ఇక్కడ గోర్చుకుడు సాగు చేసే రైతులకి ఎండు తెగులు అనేది ఉంటుంది, వచ్చే అవకాశం ఉంటుంది. మొక్కలు పూర్తిగా సడన్గా చనిపోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇందాక ముందు చెప్పినట్టు కిలో విత్తనానికి ట్రైకోడర్మా విరిడే అనే తోటి విత్తన శుద్ధి చేసుకున్నట్టు

0: అయితే ఈ ఎండుతెగులు వచ్చే అవకాశం తగ్గుతుంది. అలాగే 1 కిలో ట్రైకోడర్మా విడి 10 కిలోల వ్యాప్పిండి, 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి దాన్ని ఆ ట్రైకోడర్మా విడిని డెవలప్ చేసినట్లయితే, డెవలప్ చేసి అటువంటి దాన్ని మనం ఆఖరి దుక్కిలో ఈ 1 క్వింట ఈ ట్రైకోడర్మా పశువుల ఎరువు మిశ్రమము 15 రోజుల తర్వాత తయారైన మిశ్రమాన్ని ఆఖరి దుక్కిలో వేసినట్లయితే ఎండుతెగులు రాకుండా పూర్తిగా నివారించవచ్చు. ముఖ్యంగా పొలంలో నీరు నిలబడకుండా, అట్లాగే తెగులు ఇతర మొక్కలకి వ్యాప్తి చెందకుండా మధ్యలో ఈ కాపరాక్సి క్లోరైడ్ కూడా నేలంతా తడిచే రకంగా పాదుల్లో 3 గ్రాములు 1 లీటర్ కలిపి పోయాలి. ఈ రకంగా మనం పంట మార్పిడి కూడా చేసినట్లయితే ఈ ఎండు తెగుల్ని నివారించవచ్చు. ఏదైనా కానీ ఈ 45 రోజులకి మొదటి కోత గోర్చుకుళ్ళు పొందే అవకాశం ఉంటుంది. లేతకాయలను ఎప్పటికప్పుడు కోసి మార్కెట్కు పంపడం జరగాలి. ముదిరినట్లయితే కాయలో పీచు శాతం ఎక్కువై కాయ నాణ్యత తగ్గుతుంది, మార్కెట్లో ధర సరిగా పలకదు. అన్ని నాణ్యత ప్రమాణాలు పాటించినట్లయితే ఎకరానికి 25 క్వింటాళ్ళ వరకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.
1: సరే, మరి కూరగాయలలో దొండ కూడా ప్రధానమైనది. ఈ దొండను మరి పందిళ్ళు వేసుకొని కొంతమంది చేస్తుంటారు, కొంతమంది మామూలుగా భూమి మీద మరి వేసుకొని పంట పండిస్తుంటారు. ఏది ఏమైనా కూడా నిరంతరం దొండకు మంచి రేటు కూడా వస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ దొండను పండించుకొని మంచి లాభాలు ఆర్జించాలి అంటే ఎలాంటి మేలైన యాజమాన్యం ఆచరించాలంటారు?
0: దొండ కూడా చాలా తక్కువ ఖర్చుతోటి, చాలా తక్కువ శ్రమతోటి మనం దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. సరైన కాలంలో అంటే మార్కెట్లో రేటు కనుక పలికే టైంలో మనం కనుక దిగుబడి తీసినట్లయితే అధిక ఆదాయం ఆర్జించే అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనకి భువనేశ్వర్ నుంచి 2 రకాలు ఆర్కా నీలాంచల్ కుంకి, ఆర్కా నీలాచల్ సబూజీ అనే రకాలు 2 ఉన్నాయి. అట్లాగే సురేఖ, ఇండికా అనే రెండు రకాలు కూడా కేరళ వ్యవసాయ విద్యాలయం నుంచి వచ్చి ఉన్నాయి. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఒక జస్ట్ లావు దొండని, సన్నదొండని, అట్లాగే కొన్ని ఆకుపచ్చ ముదురు ఆకుపచ్చ రంగులోటి చారలు ఉన్నటువంటి రకాలు సాగు చేస్తారు. ముఖ్యంగా ఈ దొండ పంటని కాండ మొక్కల ద్వారా ప్రవర్ధన చేయడం జరుగుతుంది. ఇలా ప్రవర్ధన చేసిన మొక్కలు స్థానిక నర్సరీ నుంచి కూడా కొనుగోలు చేసి రైతులు వేస్తూ ఉంటారు. కాకపోతే ఈ వైరస్ తెగుళ్ళు అనేది ఈ మొక్క ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మొక్క ఎంపికలు ఆరోగ్యకరమైన, ముడతలు లేకుండా ఉండేటువంటి కాండ మొక్కలు మాత్రము సెలెక్ట్ చేసుకోవాలి. ఈ జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువ స్థాయిలో నివారించవచ్చు. తర్వాత ఈ దొండ అనేది మనకి ముఖ్యంగా జూన్ జూలై లేదా జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లో నాటుకునే అవకాశం ఉంటుంది. ఎకరానికి 1300 నుంచి 2000 వరకు ఎకరానికి మొక్కలు వేసుకోవచ్చు. దానికి గాను మొక్కకి మొక్కకి 90 సెంటీమీటర్లు, అట్లాగే వరుస మధ్యలో 2 నుంచి 3 మీటర్ల దూరం అనేది పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ దొండ అనేది ద్విలింగ జాతి మొక్క. పిండి కట్టడానికి మొగ మొక్కలు అవసరం లేదు, కానీ ప్రతి 10 ఆడ మొక్కలకు ఒక మొగ మొక్క నాటినట్లయితే పూత పిండి శాతం అనేది అధికంగా ఉంటుంది. సూర్యరశ్మి బాగా పడే రకంగా ఉండే నేలల్లో మనకి మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఈ పందిళ్ళ మీద సాగు చేయడం అనేది మనకి ఎప్పటి నుంచో మనకి ఇక్కడ ఎరస్టువేల్ ప్రకాశం జిల్లాలో కోట్స్పాడు మండలము ఇటు వైపు ఈ పందిళ్ళపై, వెదురు బొంగులపై, అలాగే తర్వాత ఈ సిమెంట్ ఇనుప స్తంభాలపై శాశ్వత పందిళ్ళు వేసి దొండకాయల సాగు అనేది చేయడం జరుగుతుంది. ఎకరానికి ముందు 2 నుంచి 3 లక్షల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పందిరి పంట అనేది 3 నుంచి 6 సంవత్సరాల వరకు స్థిరంగా మనం ఒకసారి వేసినట్లయితే ఆ పంట నుంచి మనం దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. శాశ్వతంగా వేసే పందిరి అయితే 15 నుంచి 20 సంవత్సరాల వరకు కూడా నిలకడగా ఉంటుంది, దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. దీనికి ఎకరానికి మనం 8 నుంచి 10 టన్నులు పశువుల ఎరువు, అలాగే 30 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులతోటి ఈ గుంటలు నింపడం చేయాలి. అలాగే నాటిన 15, 30, 45 రోజులకి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువుల్ని ఈ 3 దఫాలుగా వేసి నీరు పారించాల్సిన అవసరం ఉంటుంది. నాటిన 70 నుంచి 80 రోజుల నుంచి కాయ దిగుబడి ప్రారంభమవుతుంది. పూత పిండి దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. కనీసం 7 నుంచి 10 రోజులకు ఒకసారి నేల వాతావరణ పరిస్థితులు బట్టి నీటి తడి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి సంవత్సరం 6 నుంచి 8 నెలల వరకు కాయ దిగుబడి అనేది కంటిన్యూగా ఉంటుంది. ఒక వర్షాకాలంలో మాత్రం పంట దిగుబడి తగ్గుతుంది. పంట కోత తరువాత జనరల్గా ఒక పెన్సిల్ మందలో ఉన్నటువంటి తీగలన్నింటినీ 2 కణుపులుంచి వెనక్కి కత్తిరించడం చేయాలి. పాదుల చుట్టూ మట్టిని తవ్వి ఒక కనీసం

0: వారం రోజుల పాటు ఎండపడి ఎండపడేలా చేసి తర్వాత ఎరువులు వేసి నీరు పారించడం చేయాలి. కాయ లేతగా ఉన్నప్పుడు 7 నుంచి 10 రోజులకు ఒకసారి కోయడం జరగాలి. సన్నదొండ అయితేనేమో 30 నుంచి 40 టన్నులు వచ్చే అవకాశం ఉంటుంది. లావుదొండ 60 నుంచి 70 టన్నులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని డ్రిప్ తోటి కన్నా మనం సాగుబడి చేసినట్లయితే అధిక దిగుబడులు, నాణ్యమైన దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది.
1: సార్, మరి పందిరి దొండ వేయాలి అంటే దగ్గర దగ్గర సుమారుగా 3 నుంచి 4 లక్షల వరకు ఖర్చు వస్తుందని చెప్పేసి రైతులు అంటున్నారు. దొండను పందిర్ల మీద వేసి సాగు చేయాలంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం రైతాంగానికి మీ ద్వారా అందిస్తున్నారు?
0: ఈ శాశ్వత పందిర్ల మీద తీగజాతి కూరగాయలు, దొండ కానీ, బీరా, కాకర ఇటువంటి పంటల సాగు చేయడం అనేది ఎప్పటి నుంచో మన జిల్లాలో ఆనవాయితీగా ఉంది. దీనివల్ల నేల మీద పాకించి పండించే కన్నా ఈ పందిర్ల మీద పండించే పంట మంచి నాణ్యమైన పంట పొందడం జరుగుతుంది. ఎందుకంటే సూర్యరశ్మి బాగా గాలి వెలుతురు మొక్కకు బాగా చేరడము, చీడపీడల నుంచి తగిన రక్షణ ఉండడము జరుగుతుంది. నాణ్యమైన అధిక దిగుబడులు అంటే ఇప్పుడు నేల మీద ఉన్నట్లయితే మచ్చలు, కాయ నాణ్యత తగ్గి మార్కెట్లో రేటు కూడా తక్కువ పలకడం జరుగుతుంది. అదే పందిరి మీద పండించినటువంటి ఈ కూరగాయలు మంచి నాణ్యత పలికి కనీసం కేజీకి ఒక 5 రూపాయలు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఈ శాశ్వత పందిర్లు అనేది ఖర్చు ముందు ఇనీషియల్గా అధికంగా అయినప్పటికీ ఎకరానికి రైతుకి ఈ రాళ్ళు అట్లాగే జిఐ వైరు తీసుకొని వచ్చి నాటుకోవడం అనేది సుమారుగా 3-3.5 లక్ష రైతుకి ఖర్చు అవుతుంది. దీంట్లో మనకి ఎకరానికి మన ఉద్యాన శాఖ తరఫున రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 1 లక్ష రూపాయల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. గరిష్టంగా ఒక రైతుకి 1 హెక్టార్ వరకు అంటే 2.5 ఎకరం వరకు ఈ శాశ్వత పందిళ్ళ నిర్మాణం పైన రాయితీ పొందే అవకాశం ఉంటుంది. కావలసిన వారు సమీపంలో ఉన్నటువంటి ఉద్యానాధికారి ద్వారా అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే దాని నిర్మాణంపై రాయితీ పొందే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఈ పందిళ్ళ మీద పండించిన పంటకి చీడపీడలు ఆశించే అవకాశం తక్కువ. ఏదైనా ఉన్నా కూడా మనకి మందు కొట్టడం కానీ కలుపు తీయడం, కలుపు సమస్య కూడా చాలా తక్కువ ఉంటుంది. కూలీల సమస్య, కూలీల మీద పెట్టాల్సినటువంటి ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. ఏది కోత మీద కానీ, పిచికారీ చేయడానికి కానీ, వీటన్నిటి మీద కూలీల ఖర్చు అనేది, కూలీల మీద అవసరం అనేది చాలా తగ్గుతుంది.
1: ఉద్యాన పంటల్లో ముఖ్యంగా కూరగాయల్లో దొండ సాగు, గోరుచుక్కుడు సాగు ఏ విధంగా చేపట్టాలి, సాగులో ఎలాంటి మెలకువలు పాటిస్తే మంచి నాణ్యమైన దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉంది, ముఖ్యంగా తీగజాతి కూరగాయలు పండించుకోవాలంటే ప్రభుత్వ సహాయం రైతాంగానికి ఏ విధంగా అందుతుంది, ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు గోరుచిక్కుడు మరియు దొండ సాగులో సమగ్ర యాజమాన్యం ఈ అంశం గురించి ఒంగోలు ఉద్యాన శాఖ జిల్లాధికారి శ్రీ వైఎంఎన్వీఎస్ గోపీచంద్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటన వింటారు.
3: पुतला बोल रहे
4: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
4: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
3: पर हम तो सभी डाले हैं.
4: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
4: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूंगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వింటారు జానపద గేయాలు.
6: హాస్యం ప్రతి మనిషికి హాయి నొసగే అమృత గుళిక. నిత్య జీవితంలో కష్టాన్ని మరిపించగలగడం హాస్యం చేయగల గొప్ప పని. అదుగో ఆ పిల్లపైన పాడే పాట వినండి. పిల్లంటే ఆడపిల్ల కాదు సుమండి, కోడి పిల్ల.

దొద్దు మీదకి తీసుకుపోయి తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, తుంటలు గింటలు నరుకుతాంటే, ఎమ్మ కోడి పంది మాటగాడు ఆరే జీవిరనన్నదే, ఎమ్మ కోడి పంది మాటగాడు

కోలాటం పండగ పబ్బాలలో విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

0: శీర్షికన 2వ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం. ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం. పరిచయకర్త కె లెనిన్.
1: ఆకాశవాణి సంకల్పం నుండి సాఫల్యం వరకు 12 ఏళ్ల ఎన్డీఏ పాలన. ఈ అంశంపై ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. పాల్గొన్నవారు శ్రీ ప్రొఫెసర్ వెంకటరమణ గారు, విశ్రాంత ప్రొఫెసర్ శ్రీ డాక్టర్.

0: క్షయరహిత సమాజ స్థాపన లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీబీ ముక్తి భారత్ కార్యక్రమాన్ని చేపట్టింది. మొదటి విడత విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ విడత కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టిండ్రు. మరి ఈ రెండవ విడత టీబీ ముక్తి భారత్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు, మరి ఈ కార్యక్రమ ప్రణాళికలు, వీటన్నింటిని గురించి తెలియజేసేందుకు ఈరోజు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ సుమలత గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా ఈ టీబీ ముక్తి భారత్ రెండవ విడత కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, మరి ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు ఏమున్నాయో చెప్తారా?
1: టీబీ ముక్త్ భారత్ అభియాన్ 2.0 అన్నది సెకండ్ ఫేజ్లో 100 రోజుల కార్యక్రమం. ఈ 100 రోజుల కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఏవైతే హై రిస్క్ విలేజెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి ఆ జనాభాలో అందరినీ స్క్రీన్ చేయాలి. టీబీ వ్యాధి లక్షణాలు ఉన్నాయా లేదా, లేకపోయినా ఉన్నా వాళ్ళందరినీ ఎక్స్రే స్క్రీనింగ్ చేయడము, వాళ్ళలో ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే వాళ్ళకి ఫర్దర్ టెస్టులు చేయించడము. అంటే ఇక్కడ టీబీతో మాత్రమే రెస్ట్రిక్ట్ అయిపోకుండా వాళ్ళకి ఎన్సీడీ స్క్రీనింగ్, అంటే డయాబెటీస్ ఉందా, దానికి తగ్గ షుగర్ పరీక్షలు అక్కడే ఫీల్డ్లో చేయడము, మళ్ళీ హైపర్ టెన్షన్ బీపీ రికార్డ్ నమోదు చేయడము, అలాగే ఆడవాళ్ళకైతే హెచ్బి టెస్టింగ్ చేయడం కూడా ఈ టీబీ ముక్తి భారత్ 2.0లో భాగము. ఆదిలాబాద్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లిస్ట్ ప్రకారము 123 హై రిస్క్ విలేజెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళు ఇంతమందిని మనం హాస్పిటల్ దాకా తీసుకురావటం కష్టం కాబట్టి మనమే ఆ ఊరూరా వెళ్ళి వాళ్ళకి అక్కడే ఎక్స్రే తీసే వీలుగా మనము ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. సో దీంతో మనము ఈ హై రిస్క్ ఏరియాస్లో ఎలాంటి, అంటే టీబీఏ కాదు మిగతా ఎలాంటి వ్యాధులు ఉన్నా కూడా బయటపడి మనకి త్వరగా వాళ్ళని గుర్తించడము, ట్రీట్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.
0: అయితే ఏదైతే భారత ప్రభుత్వం ముందుగానే గుర్తించింది, ఈ 123 అత్యంత ప్రభావవంతమైన ప్రాంతాలుగా గుర్తించి ఈ కార్యక్రమాలని ఈ ప్రాంతాల మీద దృష్టి కేంద్రీకరించి అమలు చేస్తున్నారు కదా, మరి దీనికోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రణాళికను రూపొందించిందా? ఏ రకంగా ఈ 123 గ్రామాల్లో ఈ టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం రెండో విడత కొనసాగనున్నది?
1: ఇప్పుడు మనము టీబీ ముక్త్ భారత్ అభియాన్ ఫస్ట్ ఫేజ్ లో మనం నిక్షయ శిబిరం మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు మనం నిక్షయ శిబిర అన్నాం వాటిని, ఆయుష్మాన్ ఆరోగ్య శిబిర్. ఈ శిబిర్ అంటే ఏంటి, ఒక చిన్న స్థావరం లాగా, క్యాంప్ లాగా. ఈ క్యాంపుల్లో మనము ఏమేం ఫెసిలిటీస్ ఇవ్వగలము, ఒకటి ఎక్స్రే ఫెసిలిటీ ఇవ్వగలం, అంటే హ్యాండ్ హెల్డ్ మొబైల్ ఎక్స్రే, దీంతో ఎక్కువ రేడియేషన్ ఉండదు, ఫీల్డ్ లో ఈజీగా చేసుకోవచ్చు, ఒక డార్క్ రూమ్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది చాలా మనకు ఉపయోగకరం అవుతుంది. రెండవది మనకి ఆల్రెడీ నేషనల్ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ ప్రోగ్రామ్ కింద మనకి గ్లూకోమీటర్స్ అండ్ బీపీ ఆపరేటర్స్ ఉన్నాయి కాబట్టి, సో డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్ స్క్రీనింగ్ కూడా ఫీల్డ్లో జరుగుతుంది, అలాగే మన హెచ్బి టెస్టింగ్ కూడా జరుగుతుంది. అయితే ఏ ఊరు ఎలా వెళ్ళాలి, అంటే ఇది ఒక సాచురేషన్ మోడల్ అంటారు. సాచురేషన్ మోడల్ అంటే ఏంటంటే, ఆ ఊరిలో ఉన్న జనాభాలో 14 సంవత్సరాలు పైబడిన వారందరినీ, లక్షణాలు ఉన్నా లక్షణాలు లేకపోయినా ఖచ్చితంగా ఈ అన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. సపోజ్ ఈ టెస్టులు గత 6 నెలల లోపల జరిగి ఉంటే వారికి మళ్ళీ ఫర్దర్ గా, అంటే 6 నెలల లోపల జరిగి ఉంటే చెయ్యము, కానీ 6 నెలలు పైబడింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఈ పరీక్షల్ని చేయడం జరుగుతుంది. సో ఇలా మనము ఒక ప్రణాళిక, అంటే ఏ ఊరుతో మొదలు పెడతాము, ఆ ఊరు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ విలేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర ఇప్పుడు ఒక హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే

0: ఇప్పుడు ఇంకొకటి మనకి ఎన్జిఓ తరఫున కూడా ఉంది, సో ఇంకొకటి కూడా త్వరలో రాబోతుంది. ఈ మూడు మెషిన్లతోటి 123 విలేజెస్కి ప్రణాళికబద్ధంగా ఒక విలేజ్ తర్వాత ఒక విలేజ్ అంటే సైమల్టేనియస్గా ఒక 2-3 పార్ట్స్ ఆఫ్ ఆదిలాబాద్లో కవర్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. దానికి ఒక రూట్ మ్యాప్ వేయడం జరిగింది. దానికి ముందే ఆ ప్రణాళిక చేసుకునేటప్పుడే ఆ లోకల్ సర్పంచులు కానీ విలేజ్ సెక్రటరీని కానీ ఇన్వాల్వ్ చేసుకుంటే ఎక్కువ మంది దీంట్లో భాగస్వామ్యం కావడానికి మనకి ఆస్కారం ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ 123 గ్రామాల్లో వివిధ ఎక్విప్మెంట్ ఏదైతే పరికరాలు ఉన్నాయో వీటితో వెళ్ళి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని చెప్తున్నారు కదా, కేవలం పరీక్షలు నిర్వహించడం కాకుండా వీళ్ళకి ఇంకా మందుల పంపిణీ కార్యక్రమం కూడా ఏమైనా చేపట్టే అవకాశం ఉందా?
0: తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఒకసారి అక్కడ వ్యాధి నిర్ధారణ అయిపోయింది అంటే ఎమ్మెటే వారికి చికిత్స స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనకి ఇంకెవరికైనా ఫర్దర్ గా టెస్ట్లు కావాలనుకున్నా, లేకపోతే బాగా బాధపడుతున్నారు, ఎక్స్రే చూస్తే చాలా రెండు ఊపిరితిత్తులు పాడైపోయాయని తెలిసిన ఎమ్మటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి అక్కడికక్కడే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేసేయడము. అలాగే అనుకోకుండా వాళ్ళకి డయాబెటీస్ అని తెలిసింది, అనుకోకుండా వాళ్ళకి బీపీ ఉందని తెలిసింది, ఇలాంటివన్నీ కూడా ఇమ్మీడియట్ సత్వరంగానే అంటే ఫీల్డ్ లోనే వాళ్ళు వాళ్ళ జేబులోంచి ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ దాకా రాకుండా మనమే వాళ్ళకి డోర్ స్టెప్ లో ఈ సర్వీసెస్ అన్ని అందిస్తున్నాం. అందులో ట్రీట్మెంట్ ఒక ముఖ్యమైన భాగమే. ఖచ్చితంగా వాళ్ళకి అక్కడే ఫీల్డ్ లోనే మందులు అందజేయడం జరుగుతుంది, వాళ్ళు ఎలా సూచనలు అలా ఎలా వేసుకోవాలని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: వీళ్లకు ఇంకా ఈ మాత్రలు అంటే మందులతో పాటు అనుబంధ ఆహారం గతంలో మొదటి విడత కార్యక్రమంలో ఎట్లాగైతే అందజేసిండ్రు, ఈ విడత కూడా అదే కార్యక్రమం ఉంటుందా?
0: ఇందులో కూడా ఉంటుందండి. మనకి పబ్లిక్ హెల్త్ యాక్షన్ అంటారు. ఇప్పుడు ఎవరినైతే ఒక టీబీ వ్యాధి సోకిందని మనం గుర్తించామో వాళ్ళకి కొన్ని పబ్లిక్ హెల్త్ యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళు తగ్గుతున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికి కూడా ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, అంటే మనం ఎవరిని మిస్ చేయకూడదు, వాళ్ళలో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, లక్షణాలు ఏమీ లేకపోతే వాళ్ళకి ముందుగా ఫ్యూచర్లో టీబీ జబ్బు రాకుండా ఉండడానికి ప్రొఫిలాక్సిస్ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఖచ్చితంగా ప్రతి టీబీ రోగికి హెచ్ఐవి డయాబెటీస్ టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ మెడికల్ పరంగా సేవలైతే వాళ్ళకి ఆ ముందు 2 నెలలు ఆహారంగా చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళకి ఆహార భద్రత కోసము నిక్షయ పోషణ్ కిట్స్ అని దాతల ద్వారా మాకు లభించే కిట్స్ లో అంటే పప్పు ధాన్యాలు, కొద్దిగా బియ్యము, బెల్లము, చిక్కి ఏవైతే మనకి ప్రోటీన్ రిచ్, ఎప్పుడైతే ప్రోటీన్ ఇస్తే టీబీ తగ్గుతుంది అన్నప్పుడు, సో ఆ ప్రోటీన్ రిచ్ ఫుడ్ బాస్కెట్ ని ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం ద్వారా వాళ్ళ ఖాతాలోనే 1,000 రూపాయలు పోషణ భత్యం కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: ఇది కాకుండా ఇప్పుడు మనం మొదటి విడత 100 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం, మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన అనుభవాలు ఎట్లున్నాయి? ఈ మొదటి విడత కార్యక్రమంలో మంచి ఫలితాల్ని సాధించి రాష్ట్ర స్థాయిలో కూడా మన ఆదిలాబాద్ జిల్లా గుర్తింపుని పొందింది, రాష్ట్ర స్థాయిలో పురస్కారాన్ని కూడా అందుకున్నది, మరి ఆ అనుభవాల్ని ఒకసారి నెమరు వేసుకుంటే.
0: మొదటి విడతలో మనము చాలా ప్రణాళికబద్ధంగా వెళ్ళాము. దాంట్లో మనము 369,000 పైబడి ఆదిలాబాద్ జిల్లా వాసులందరినీ మనము స్క్రీనింగ్ చేయడం జరిగింది. అప్పుడు మనకి చాలా రిసోర్సెస్ లేనప్పటికీ చాలా వరకు మన ప్రణాళిక చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో మనకి ఏదైతే అచీవ్ చేయాలో చాలా బాగా అచీవ్ చేయగలిగాము. అందుకనే మనకి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు కూడా వచ్చింది. అయితే అందులో మనం కొన్ని పొరపాట్లు అంటే కొన్ని తెలుసుకున్న అనుభవాలు అంటే చాలా మంది ఫెసిలిటీ దాకా రావడానికి ఇబ్బంది పడతారు, ఫెసిలిటీకి వచ్చినా కూడా వెయిట్ చేయడానికి ఇబ్బంది పడతారు, లేదా వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు మనకి దొరకరు. ఇవి మాకు ఫీల్డ్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే అది కాకుండా మనకి లోకల్ గవర్నమెంట్ అంటే అక్కడ ఉన్న సర్పంచులు కానీ ఎంపీడీఓలు కానీయండి వీళ్ళందరూ కూడా మాకు ఎక్కువ సహాయం చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా క్యాంప్ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో అలా మనము అవన్నీ ఇప్పుడు జన్ భాగీదారి మన ప్రజల భాగస్వామ్యం కావాలి అన్నది ఈ టీబీ ముక్త్ భారత్ 2.0 ఏదైతే మనం ఫస్ట్ దాంట్లో మిస్ అయ్యామో ఇప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ కొంచెం ఇంకా బెటర్ ప్లానింగ్ తో ముందుకు వెళ్తాము.
1: అయితే ఇప్పుడు ఈ 2వ విడత కార్యక్రమ లక్ష్యాలు ఎట్లా ఉన్నాయి, మరి వీటిని మీరు ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి లేదా సాధించడానికి ఎట్లా ముందుకెళ్తున్నారు?
0: మాకు

0: నిర్దేశించిన లక్ష్యాలను బట్టి చూస్తే, ఇప్పుడు ఒక గ్రామము 100 మంది ఉన్నారు అనుకుంటే కనీసం 14 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 80% ఉంటారు. వాళ్ళని మొత్తం సాచురేట్ చేసేయాలి. సో ఫస్ట్ లక్షణం ఏంటంటే ఎవ్వరూ ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు. రెండవది, ఎవరినైతే గుర్తిస్తామో, వాళ్ళ లక్షణాలు ఉన్నాయని గుర్తిస్తామో, ఆ నెక్స్ట్ తదుపరి టెస్ట్లు కానివ్వండి, తదుపరి సేవలు కానివ్వండి, ఎటువంటి జాప్యం ఉండకూడదు. అంటే ఈ రోజు క్యాంప్ జరిగింది, వారం తర్వాత వెసులుబాటు చూసుకుని వెళ్తా, అలా డిలేస్ అనేవి తగ్గించడాలి. ఈ డిలేస్ వల్ల ఏమవుతుందంటే రోగి ముదిరిపోయి ఇంకొకరికి అంటించే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించుకోవడానికి రెండవది. దీంతో మనము ఎవరినైతే ఇంతవరకు సైలెంట్ గా ఉన్నారు, అసలు బయటికి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళని మనము రహస్యంగా అంటే గోప్యతతో చూసుకుంటూ మనం మంచిగా వాళ్ళని గుర్తిస్తే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు, అండ్ సర్వీసెస్ కూడా బెటర్ గా యూటిలైజ్ అవుతాయి. సో ఇది మన ముఖ్య లక్ష్యం.
1: అయితే ఇప్పుడు ఈ రెండవ విడత కార్యక్రమం అమలులో ప్రజల నుంచి ఆశిస్తున్న తోడ్పాటు గాని, ఆశిస్తున్న భాగస్వామ్యం గాని ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు?
0: సర్వీసెస్ ఉన్నాయి లేదా అన్నదాన్ని తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. మనకి ప్రణాళిక ప్రకారంగా ఏ ఊరికి వెళ్తుందో ముందుగానే తెలిసిపోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయత్ సెక్రటరీస్ కానీ సర్పంచులు కానీ ముందే డప్పు చాటింపు వేస్తే మొబిలైజేషన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమము ఈ కార్యక్రమము రెండు సపరేట్ గా కాకుండా ఈ రెండు కార్యక్రమాలు విలీనం అయితే, ఎందుకంటే ఎట్లయినా పబ్లిక్ ఒక్కలే కాబట్టి,
1: అందులో కూడా ఆరోగ్య కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందులో దీన్ని చేర్చి ఈ
0: కార్యక్రమంలో ముందుకు వెళ్ళొచ్చు. దాంట్లో లోకల్ లీడర్ సపోర్ట్ చాలా చాలా మనకి హెల్ప్ అవుతుంది. చాలా సపోర్ట్ ఉంటుంది. 24 మార్చ్ స్టార్ట్ చేస్తే మాకు ఒక లోకల్ సర్పంచ్ గారి సపోర్ట్ తోటి నిన్న దగ్గర దగ్గర 70 నుంచి 80 వరకు ఎక్స్రేలు అయ్యాయి. ఆ ఊరిలో కొంత జనాభా మేము ఫినిష్ చేయగలం. అలాగే ఈ రోజు ఇంకొక విలేజ్ కి వెళ్తే అక్కడ లోకల్ డప్పు చాటింపు పెంచడం, మొబిలైజేషన్ బాగా జరిగింది. ఈ మొబిలైజేషన్ ఎప్పుడైతే బాగా జరుగుతుందో క్యాంప్స్ బాగా సద్వినియోగపడతాయి, అండ్ ప్రజలు కూడా మోటివేట్ అవుతారు, తెలుసుకుంటారు ఓ ఇలా ఉంది అని. ఇందులో యాక్చువల్ గా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు సర్పంచ్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. వారందరూ కూడా మమ్మల్ని అడుగుతున్నారు, ఇలాంటి క్యాంప్ పెట్టండి, మళ్ళీ మమ్మల్ని కోరుతున్నారు ఇక్కడ పెట్టండి, మేము హెల్ప్ చేస్తాము అని. సో ఇదేంటంటే జన్ భాగీదారికి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. అంటే పబ్లిక్ కమ్యూనిటీ నుంచే మనకు వస్తుంది. సో ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ లెడ్ బై భారత్ పవర్డ్ బై జన్ భాగీదారి అన్నదానికి కరెక్ట్ గా సహకారం రావాలి. సో దానికన్నా ముందు ప్రజలకి ఈ మెసేజ్ తెలియాలి, ఇది ఒక ఫెసిలిటీ
1: కొనసాగుతుంది. చాలా సంతోషం డాక్టర్ సుమలత గారు. ముఖ్యంగా ఈ టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండవ విడత కార్యక్రమానికి సంబంధించి ఉద్దేశాలు మరి ఆ లక్ష్యాలను తెలియజేస్తూనే వాటిని సాధించడానికి మీరు రచించిన ప్రణాళికను గురించి, ఈ కార్యక్రమ అమలు తీరును గురించి సవివరంగా పంచుకున్నారు. అట్లాగే ప్రజల భాగస్వామ్యం కూడా ఆశించిన మేరకు లభించి ఈ రెండవ విడత కార్యక్రమం కూడా మన ఆదిలాబాద్ జిల్లాలో దిగ్విజయంగా పూర్తయి, ఎలాగైతే మొదటి విడతలో రాష్ట్రంలోనే ఆదర్శంగా ఆదిలాబాద్ జిల్లా నిలిచిందో ఈ రెండవ విడత కార్యక్రమంలో కూడా అంతే మంచి ఫలితాలను సాధించి మెరుగైన స్థానం పొందుతుందని ఆశిస్తూ ఈ వివరాలని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదాలండి. నమస్కారం.
2: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన రెండవ విడత టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమం, ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

విద్యా ఉద్యోగ సమాచారం అలాగే తెలుసుకుందాం రెండు శీర్షికన ఈనాటి అంశం పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి సమాచారం తెలుసుకుంటారు. కార్యక్రమంలో ముందుగా వింటారు విద్యా ఉద్యోగ సమాచారం. విద్యా సమాచారం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం విద్యా సమాచారం వింటారు. దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో ప్రవేశాలు 2026 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ DSNLU 2026-27 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థుల కోసం 3 సంవత్సరాల ఎల్ఎల్బి కోర్సు ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ నిర్వహించే DET ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. కోర్సుల వివరాలు దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ 3 ఏళ్ల ఎల్ఎల్బి ప్రవేశాలు 2026-27 విద్యా సంవత్సరం. మొత్తం సీట్ల సంఖ్య ఈ కోర్సులో మొత్తం 68 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 60 రెగ్యులర్ సీట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోటా కింద 6 సూపర్ న్యూమరీ సీట్లు ఉన్నాయి. అర్హతలు: అభ్యర్థులు గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా దానికి సమానమైన డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 40%, బీసీ అభ్యర్థులకు 42%, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40% మార్కులు సాధించి ఉండాలి. ఒకవేళ మొదటి గ్రాడ్యుయేషన్లో ఈ మార్కులు రాకపోతే అదనపు గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీలో పేర్కొన్న మార్కుల శాతాన్ని సాధించిన అర్హులుగా పరిగణిస్తారన్నమాట. దీంతోపాటు అభ్యర్థులు యూనివర్సిటీ నిర్వహించే డిఈటి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. దరఖాస్తు విధానం: ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ www.dsnlu.ac.inలో అప్లోడ్ చేసిన దరఖాస్తు ఫామ్ని పూరించాల్సి ఉంటుంది. పరీక్ష ఫీజు: జనరల్ అంటే ఓసీ అభ్యర్థులకు ₹2,500, బీసీ ఓబీసీ అభ్యర్థులకు ₹2,200, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ₹1,800 ఆన్లైన్ విధానంలో చెల్లించాలి. ఈ రుసుమును యూనివర్సిటీ నిర్దేశించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్బవరం బ్రాంచ్లోని సేవింగ్స్ ఖాతాకు బదిలీ చేయాల్సి ఉంటుంది. పరీక్ష విధానం: ఈ పరీక్ష 100 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, లీగల్ అప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష కేవలం ఇంగ్లీష్ మాధ్యమంలోనే ఉంటుంది. దరఖాస్తు పరీక్ష ఫీజు చెల్లింపుకు చివరి తేదీ జూన్ 21, 2026, ప్రవేశ పరీక్ష తేదీ జూన్ 28, 2026. పరీక్ష కేంద్రం DSNLU విశాఖపట్నం. వెబ్సైట్ చిరునామా www.dsnlu.ac.in. మీరింతవరకు విద్యా సమాచారం విన్నారు. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఉద్యోగ సమాచారం వింటారు. SSCGL-2026 ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు మరియు సంస్థల్లో గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల భర్తీకి 12,256 ఖాళీలతో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సిజిఎల్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి పోస్టుల వివరాలు చూసినట్టయితే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్, పోస్టల్ అసిస్టెంట్, టాక్స్ అసిస్టెంట్. విద్యార్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ను పూర్తి చేసి ఉండాలి. అలాగే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు 12వ తరగతి స్థాయిలో గణితంలో 60% మార్కులు ఉండాలి లేదా డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2. స్టాటిస్టిక్స్, గణితం మరియు ఎకనామిక్స్ మొదలైన సబ్జెక్టులలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. గమనిక: డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ 1 ఆగస్టు 2020

యువవాణి యోజనల కార్యక్రమం ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో

0: నాటికి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు పరిమితి చూసినట్టయితే ఆగస్టు 1, 2026 నాటికి పోస్టులను బట్టి వయోపరిమితి 18 నుంచి 27 ఏళ్ళు, 20 నుంచి 30 ఏళ్ళు, 18 నుంచి 30 ఏళ్ళు, 18 నుంచి 32 ఏళ్ళ మధ్య ఉండాలి. అదే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకైతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం పోస్టులను అనుసరించి నెలకు 25,500 రూపాయల నుంచి 1,51,100 రూపాయల వరకు ఉంటుంది. దరఖాస్తు విధానం చూసినట్టయితే అభ్యర్థులు https://ssc.government.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. కొత్త వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ తప్పనిసరి చేయించుకోవాలి. ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం May 21, 2026, దరఖాస్తుకు చివరి తేదీ June 22, 2026 రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఆన్లైన్ ఫీ చెల్లింపు చివరి తేదీ June 23, 2026. అప్లికేషన్ కరెక్షన్ విండో June 29, 2026 నుంచి July 1, 2026 వరకు ఉంటుంది. టైర్ వన్ పరీక్ష ఎప్పుడు జరిగిద్దంటే అప్రాక్సిమేట్లీ ఆగస్టు సెప్టెంబర్ 2026లో జరగవచ్చు. టైర్ 2 పరీక్ష కూడా తాత్కాలికంగా December 2026లో జరగవచ్చు. దరఖాస్తు రుసుము 100 రూపాయలు అన్నమాట. ఎవరికి అంటే జనరల్ ఓబీసీ పురుష అభ్యర్థులకు 100 రూపాయలు దరఖాస్తు రుసుము. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మహిళా ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియ టైర్ 1, టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది. వెబ్సైట్ చిరునామా https://ssc.government.in. మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు తెలుసుకుందాం రండి శీర్షికన. ఈనాటి అంశం పంచాయతీరాజ్ వ్యవస్థ. తెలుసుకుందాం రండి శీర్షికకు స్వాగతం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి సమాచారం తెలుసుకుంటారు. గ్రామ స్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయతీ. దీన్నే స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ అని కూడా అంటారు. గ్రామరాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీజీ గారు కలలుగన్నారు. ఆయన దృష్టిలో ప్రతి గ్రామ పంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే. అందువల్ల గ్రామాభ్యుదయానికి గ్రామ పంచాయతీల ఏర్పాటు, వాటికి విస్తృత అధికారాలు ఇవ్వటానికి రాజ్యాంగం ప్రాధాన్యమిచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపట్టడానికి వీలు కల్పించారు. ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా 5 ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పనిచేసేది. అయితే ఇది ఎక్కువగా అణచివేతకు గురయ్యేది. బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరణకు నోచుకోకపోయినప్పటికీ జనరల్ గవర్నర్ రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునర్జీవనం పొందాయి. 1919-1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలాన్ని చేకూర్చాయి. భారతదేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా ఆంధ్రప్రదేశ్ 2వది. 1959 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్ జిల్లా సాత్నగర్లో

0: ఈ వ్యవస్థను ప్రారంభించారు. 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని చేసింది. ప్రస్తుత వ్యవస్థ కొత్త పంచాయతీరాజ్ వ్యవస్థకు అనుగుణంగా ఉంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల మంత్రిత్వ శాఖలతో దీనికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతుంది. 24 ఏప్రిల్ పంచాయతీరాజ్ దినోత్సవంగా ప్రతి సంవత్సరం పాటిస్తున్నారు. దాదాపు 30 లక్షల మంది ప్రజాప్రతినిధులతో నడుస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన గ్రామాలకు ఇది వెన్నుముకగా పనిచేస్తుంది. అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఎందుకంటే వనరుల పంపిణీలను మెరుగుపరచడానికి, ప్రభుత్వ పనుల్లో స్థానికులు పాల్గొనేలా చేయడానికి, గ్రామీణ ప్రజల దైనందిన అవసరాలను మేలైన పద్ధతిలో తీర్చడానికి, స్థానికంగా అధికంగా ఉద్యోగాలు కల్పించడానికి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేయడానికి. పంచాయతీలకు వాస్తవమైనటువంటి అధికారాలను అందిస్తే స్వావలంబన, స్వీయ చొరవను, సహకారాన్ని పెంపొందించి గ్రామీణ సమాజ రూపురేఖలను మార్చడానికి దోహదం చేస్తాయి. ప్రజలు పాల్గొనే ప్రజాస్వామ్యానికి రూపకల్పన చేస్తాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ వల్ల ప్రతి చిన్న పనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడటం జరగదన్నమాట. గ్రామ పంచాయతీ గురించి ఇప్పుడు విషయం తెలుసుకుందాం. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామస్థాయిలో పరిపాలన సాగించే విభాగమే గ్రామ పంచాయతీ. ప్రతి గ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. స్థానికంగా స్వపరిపాలన విధానంలో ఇదే మొదటి మెట్టు. అలాగే గ్రామ పంచాయతీకి కొన్ని ప్రణాళికలు కూడా ఉంటాయి. అలాగే ప్రణాళికల తయారీ ఉంటుంది. అందులో ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటుంది. ఓకే, అదేవిధంగా జిల్లా ప్రణాళిక కమిటీ విధులు కూడా ఉంటాయన్నమాట. అందులో తయారు చేయబడినటువంటి అభివృద్ధి ప్రణాళికల అమలు, సాధించిన లక్షణాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలన్నమాట. సమయానుసారంగా ప్రభుత్వం జారీ చేసినటువంటి నియమ నిబంధనలపై తగిన సిఫారసులు చేయాలి. ఇలా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఉప సర్పంచి, వార్డు సభ్యులు, కార్యదర్శులు విధులు మరియు అధికారాలు, వాళ్ళ యొక్క విధులు అన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు మరియు స్థానిక పన్నుల ద్వారా నిధులు సమకూరుతాయి. ఇవన్నీ ఈనాటి తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారం. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: తల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళనం నుండి కొన్ని ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. భారతదేశ సాంస్కృతిక చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహత్తర మాధ్యమం ఆకాశవాణి. ప్రజలకు సమాచారం, వినోదం, విజ్ఞానం అందించడమే కాకుండా కళలను, సాహిత్యాన్ని, సంగీతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన గొప్ప వేదిక ఆకాశవాణి. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఆకాశవాణి ప్రజల మనసులను గెలుచుకుంది. 90 వసంతాల ఆకాశవాణి విజయోత్సవ సంబరాల సందర్భంగా విచ్చేసిన తిరుపతి జిల్లా కవులు, రచయితలకు హృదయపూర్వక స్వాగత సుమాంజలులు తెలుపుతున్నాం. శ్రోతలకు చేరువ అయ్యేందుకు తమ గళంతో అక్షరార్చనలు చేయుటకు కవులు ఇక్కడ విచ్చేశారు. మొదట ఇక్కడికి విచ్చేసిన శ్రీ రొడ్డా సురేంద్ర గారు తమ కవితా గానంతో ఆకాశవాణిని అర్చిస్తారు.
2: కవితా శీర్షిక ఆకాశవాణి వినోద విజ్ఞానాల గని. ఆకాశవాణి పేరు వినగానే మదిలో పారేను పచ్చని జ్ఞాపకాల సెలయేరు. ఉదయాన్నే వినిపించే సుప్రభాతాలు, దినపత్రిక చదవలేని నిరచ్చ రాశులకు ఎంతగానో ఉపయోగపడే వార్తలు, పాడీ పంట లాంటి రైతు కార్యక్రమాలు, పిల్లలు మనసు పడే బాలానందం, ఆధ్యాత్మికత పెంపొందించే భక్తిరంజని, సకల జనులు మెచ్చే నాటికలు, వీణుల విందైన సంగీత విభావరి, పల్లె మనసులు ఊయులూగే జానపద గీతాలు, కవితలు పలికించే కవి సమ్మేళనాలు, మగువుల మనసు దోచే మహిళా మంజరి, కోరే కోరగానే శ్రోతలు కోరిన పాటలు, యువతకు దిక్సూచి యువవాణి, ప్రముఖ పండగల ప్రత్యక్ష ప్రసారాలు, మనుషులను కలిపే ఫోన్ ఇన్ కార్యక్రమాలు, ఉర్రూతలూగించే క్రీడా వ్యాఖ్యానాలు, దేశాన్ని ఏలేటి నాయకుల ఎన్నికల ఫలితాలు, ప్రకృతి విపత్తుల నుండి కాపాడే హెచ్చరికలు, వాతావరణ సూచనలు వెరసి ఆకాశవాణి రేడియో ప్రసార సంస్థ మాత్రమే కాదు, మన సంస్కృతి, భాషలు, కళలు, సాంప్రదాయాల పరిరక్షకురాలు. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. కవులు, రచయితలు, గాయకులు, వాగ్గేయకారులు ఎందరో మహానుభావులను పరిచయం చేసిన కళామ తల్లి మన ఆకాశవాణి. ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, ఎన్ని పాటలున్నా అమ్మ లాలిపాటతో సరితూగునా, టెలివిజన్లు ఎన్ని ఉన్నా ఆకాశవాణితో సరితూగునా, పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. పల్లె నుండి పట్టణాల వరకు ప్రజల హృదయాలను కలిపిన వంతెన ఆకాశవాణి. ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. ఆకాశవాణి 90 వసంతాల సంబరంలో సంతసిస్తూ ఆకాశం ఉన్నంత వరకు వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం.
1: కవి శ్రీ రొడ్డా సురేంద్ర గారు ఆకాశవాణిలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాన్ని విశ్లేషిస్తూ సంస్కృతి పరిరక్షకురాలిగా ఆకాశవాణిని చెప్పడం కవితలో చాలా బాగుంది. మరో కవి దాసరి మునయ్య గారు తమ కవితా గానాన్ని శ్రోతలకు వినిపిస్తారు.
3: ఆకాశవాణి 90 వసంతాల సంబరాల సందర్భంగా శుభాకాంక్షలతో శీర్షిక. నేను మీ మాటను, నేనే మీ దూరపు చుట్టాన్ని, బహుదూరపు బాటసారిని, గమ్యం ఎరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృత వాణిని, గమ్యం ఎరుగని విహంగాన్ని గగన మార్గాన విహరించే అమృత వాణిని, నన్ను ఎవరు పిలిచినా అదృశ్యంగా వెళ్లి పలకరిస్తూ పరవశించే పసి గువ్వను, ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను, ఆప్యాయంగా ఆదరించే వారింట తేనె పలుకును నేను, అనంత ఆకాశాన విహరిస్తూ ఆత్మీయుల ఇంటికి బంధువునై కమ్మని పలుకులు కుమ్మరించే భ్రమరాన్ని, అందరూ నమ్మిన నేస్తాన్ని, కార్మిక కర్షక శ్రామికుల చెమటను తీపి మాటలతో తుడిచే స్నేహితుణ్ణి, పొలంబడిలో పాఠాలు

0: గడిపే ప్రయోక్తను, తుల్లిపడే జంటల పాటలకు తూనీక ఝంఖారాన్ని, ముదుసల వారికి మురిపంగా, యువతకు చేయూతగా, పిల్లల అల్లరికి పలుకులు నేర్పే చిలుకనై పలుకునై పాటనై మీ మాటనై జానపదుల కాలి గజ్జనై మీ ఇంట అమ్మనై కమ్మని నాన్ననై మీ ఇంట అమ్మనై కమ్మని నాన్ననై కథలు చెప్పే అక్కనై జనరంజకంగా వికసించే అనంత సమాచార సౌరభాన్ని మీ మదిలో వికసించి నిలిచిన వాణిని, అద్భుతంగా అలరించే ఆకాశవాణిని, మురిపంగా మీరు పిలిచే రేడియోని, అమాయకంగా మీ చేతిలో ఒదిగిన జాకీని, మారిన కాలానికి ఎన్ని మాధ్యమాలు వచ్చినా మీరు వద్దన్నా రూపాంతరం చెందుతూ నిత్యం కొత్త ఆలోచనతో జనజీవన శ్రేయస్సుకై జనుల మదిలో వెలుగుతూ 90 వసంతాలుగా మీ ముంగిట నిలిచిన మీ అమృతవాణిని ఆకాశవాణిని కణామతల్లి వీణను, శారదాదేవి పెదవులపై ఒలికిన తేనె ఊటను నేనే మీ మాటను శ్రోతల కర్ణ దేవాలయాల్లో కొలువై నిలిచి మీ హృదయంలో చిరస్థాయిగా స్థానం పొందిన ఆకాశవాణిని మీ రేడియోని
1: కవి దాసరి మునయ్య గారు ఆకాశవాణిని ఆత్మీయ బంధువుగా, నేస్తంగా, మన కుటుంబ సభ్యుడిగా తమ కవితలో చక్కగా వర్ణించి చెప్పారు. మరో కవి మల్లారపు నాగార్జున గారు తమ గళంతో స్వరార్చన చేస్తారు.
2: నా శీర్షిక గాలికి గొంతునిస్తే, కనులకు కనిపించని కాంతిని నేను, వినువీధిని పయనించే వాక్కుని నేను. ఆకారం లేని ఓ అనామక స్వరమై గాలి పొరల్లో గూడు కట్టుకున్న ప్రాణ సమీరాన్ని నేను. నలుమూలల చెక్కపెట్టెలో నక్కిన నాదాన్ని నేను. నీ నరనరాల తీగలు మీటే అక్షరనాదాన్ని చూపులకు చిక్కని దారుల్లో ముఖచిత్రం లేని నేస్తాన్ని, తీగలు లేని విరాగిని తెగిపోని అనురాగాన్ని నడిరాతిరి నిశ్శబ్దపు కౌగిలిలో ఎర్రని కంటితో నిన్ను కనిపెట్టుకుండే కాపలాదారుణ్ణి. నీ కనుపాపల అలసట తీర్చే కలల పల్లకిని నేను. బాలానందపు పసిమొగ్గల వికాసానికి తొలి నవ్వుల సంతకాన్ని, మట్టి కరిగే రైతన్న చెమట చుక్కకు పాడి పంటల సాగు తడిని నేను. ఆలయ శిఖరాన పండుగ పూట ఉషశ్రీ పలుకులతో జాలువారే జలపాతాన్ని నేను. తాతల కాలపు మధుర స్మృతిని తండ్రుల తరపు ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిని నేను. కాలం గీసిన గీతలు రూపురేఖలు మారినా రాగం మారని 90 ఏళ్ల ఆత్మీయ అనుబంధాన్ని నేను. మాయాపెట్టెను వీడి అంతరిక్షపు అంచులు దాటి యాంటెన్నాల నుండి మీ అరచేతికి చేరిన అనంత యాత్రికుణ్ణి. వెలుగునీడల తెరలెన్ని మారినా, కంటిని కట్టిపడేసే రంగుల వలయాలెన్ని ముసిరినా కల్మషం లేని వాస్తవాన్ని నేను. నీ ఊహలకు ప్రాణ ప్రతిష్ఠ చేసే ఉచ్ఛ్వాసాన్ని నేను. శూన్యం ఎక్కడుంటే అక్కడ నా శృతి ఉంటుంది. తరతరాల ముంగిట తరగని పెన్నిదిని గగనాన్ని పలకరించే మీ ఆత్మీయ ఆకాశవాణిని
1: కవి మల్లారపు నాగార్జున గారు ఆకాశవాణిని కనులకు కనిపించని కాంతిగా, అక్షర నాదంగా, కలల పల్లకిగా, ఆత్మీయ బంధాన్ని కలిపే వారధిగా, అరచేతిలో ప్రయాణించే అనంత యాత్రికుడుగా చాలా చక్కగా ఆకాశవాణిని పొగడుతూ అభివర్ణించారు.

0: మరో కవి, కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు ఈ 90 వసంతాల ఆకాశవాణి కవి సమ్మేళన కార్యక్రమంలో తమ స్వర మాధుర్యాన్ని మనకు వినిపిస్తారు.
1: కవితా శీర్షిక హృదయాకాశవాణి. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ గుండె గుండెను ప్రేమకొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరుని మేల్కొల్పే కోడుకూతలు. ఆకాశవాణి ఆత్మీయుని కేంద్రం అంటూ గుండె గుండెను ప్రేమకొల్పే ప్రభాతరేఖలు, ఊరు ఊరుని మేల్కొల్పే కోడికూతలు. పొద్దు మొలవక ముందే పోటీ పడుతూ స్నేహగీతాలు వినిపించిన కాలం జన హృదయాకాశంలో తీపి పలుకుల రేడియో చిలక, రివ్వు రివ్వున ఎగరేసే జాతీయ పతాకం, అక్షరం ముక్కరాని ఆనాటి అమ్మలక్కల కోకిల కంఠాలకు అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు, అపూర్వ స్వరమాధుర్యాన్ని అద్దిన ఆదిగురువు. ప్రపంచపు పుటల్ని దివితీపట్టి చదువుతూ చదువుతూ ప్రపంచపు అంచులదాకా తిరిగి తిరిగి పదుగురి ఇళ్ల పంచన టంచనగావాలి మంచి చెడులను వివరంగా చెప్పే మాటల మహారాణి, మమతల మాగాణి మన ఆకాశవాణి. హలాల రాజ్యంలో అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలిచే పల్లెసీమల ముచ్చట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేత నాబోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు, కళాల సౌజన్యమూర్తి అయి కవితలల్లే లేలేత నాబోటి గళాలను నిలబెట్టే యువవాణి చప్పట్లు. యుక్తిని నూరిపోసే సూక్తిముక్తావలి, యుక్తిని నూరిపోసే సూక్తిముక్తావలి. శ్రీశక్తిని నిదురులేపు మహిళారంజని, మాట మాటకు నడుమ పాట పాటకు మధ్య లోకం మేలుకోరి ముద్దుగొల్పే పుటలిన్నో పూటలిన్నో. నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే, నాటకాల బతుకుల్ని నీతివంతంగా మలిచే కోటి కలల నాటికల పాఠాలిన్నో ఆలోచనల పాదుల్లోకి ప్రవహిస్తూ ఉంటాయి. అమ్మలు అమ్మమ్మలు పిన్నలు పెద్దలు చెవులు చాటలు చేసుకుని వింటూ సేద తీరే సాయంత్రాల సందమామల సాక్షిగా జానపదాల సొగసు చమత్కారాల నవ్వుల్లో మురిసిపోయే సకల కలల తావు రేడియో అక్కయ్య. ఇంటింటా ఇష్టదీపమై వెలుగులీను ఇంటాడపడుచు మనసు, స్థాయి భేదం లేని సంచారుల సహవాసగాడు, సామాన్యుల చెలికాడు రేయంబవుళ్ళు పలకరించే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య. ఒక్కో కార్యక్రమం ఒక్కో ఆణిముత్యం, దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. దిక్కుల నుంచి దిగంతాల దాకా ఊహల రెక్కల్ని సాచి విహరిస్తూ సుందరమైన విజ్ఞాన జగత్తున ప్రేమల పూగొత్తులు విచ్చిపుచ్చుకునే లోకాన్ని కలగనే కలల నెచ్చలి ఆకాశవాణి అమృతవాణి. మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం, మనస్సు నిండా విశ్వమానవీయ బాణీ కట్టి వింటూనే ఉందాం. ప్రేమకు ద్వేషమెప్పుడు ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం, ప్రేమకు ద్వేషమెప్పుడు ప్రతిపక్షమే అంటూ పాడుకుందాం. ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా, ఆకాశమంత స్ఫూర్తినిచ్చే ఆకాశవాణి సాక్షిగా.
0: శ్రీ పల్లిపట్టు నాగరాజు గారు తీపి పలుకుల చిలుకనంటూ కోకిల కంఠమంటూ పాఠాలెన్నో నేర్పే మాటల గురువుగా, మహారాణిగా, మాటల మహారాణిగా, సామాన్యులకు చెలికాడుగా, ఆడపడుచులకు అక్కయ్యగా అమృతవాణి ఆకాశవాణి అంటూ మన ఆకాశవాణిని ఎంతో చక్కగా అభివర్ణించారు. ఆకాశవాణి కళామతల్లి సేవలు నిరంతరం వెలుగులు నింపుతున్న జ్ఞానవాణి, కళలను కాపాడుతూ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ తెలుగు సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఆకాశవాణి శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది. ఇంతమంది కవులు ఆకాశవాణి కేంద్రానికి విచ్చేసి తమ అమూల్యమైన కవితలను చదివి వినిపించారు. అందరికీ ధన్యవాదములు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ కవి సమ్మేళనం వింటున్న శ్రోతలందరికీ మరోసారి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను.
2: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళామతల్లి సేవలో ఆకాశవాణి కవి సమ్మేళన నుండి కొన్ని ముఖ్య భాగాలు విన్నారు. ఈ కార్యక్రమం తిరుపతి కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సిక్కిం పర్యటనలో భాగంగా గాంగ్టక్లోని పాల్జోర్ స్టేడియంలో ఆ రాష్ట్ర పోలీసు విభాగానికి ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ను రాష్ట్రపతి ఈరోజు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ పోలీసింగ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత ఆవశ్యకమని చెప్పారు. సామాన్య ప్రజలు నిర్భయంగా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోగలిగేలా పోలీసు యంత్రాంగాన్ని మరింత స్నేహపూర్వకంగా మార్చాలని పేర్కొన్నారు. మహిళలు, పిల్లలు, సమాజంలోని బలహీన వర్గాల పట్ల సున్నితమైన వైఖరిని అవలంబించడానికి పోలీసులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భారతదేశ పోలీసు వ్యవస్థపై సుదీర్ఘ వలస పాలన ముద్ర ఉందని, ఆ కాలంలో పోలీసుల ప్రాథమిక లక్ష్యం ప్రజలకు సేవ చేయటం కాదని, వారిని నియంత్రించటం, పాలక ప్రభుత్వం ఆదేశాలను కఠినంగా అమలు చేయడమేనన్నారు. దేశ పౌరులకు సాధికారత కల్పించాలంటే ఈ వలసవాద దృక్పథాన్ని పూర్తిగా విడనాడాలన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటికి పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో 340 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన ఈరోజు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ సరిహద్దులను పటిష్టం చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వారం రోజుల్లోనే సరిహద్దు భద్రతా దళానికి 600 హెక్టార్ల భూమిని వేగంగా కేటాయించినందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని హోంమంత్రి ఈ సందర్భంగా అభినందిస్తూ,
1: मैं बंगाल के मुख्यमंत्री श्री शुभेंदु अधिकारी जी को बधाई देना चाहता हूं कि 7 ही दिन में उन्होंने 600 हेक्टेयर भूमि बीएसएफ के हाथ में सौंपने का काम कर दिया. मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी.
0: పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానాన్ని తీసుకువచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సిబిఎస్ఈ అధికారులతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశం నిర్వహించిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఓఎస్ఎం వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునః మూల్యాంకన పోర్టల్లోని సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆందోళనను ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ మూల్యాంకనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని అంగీకరించారు. కొనసాగుతున్న పునః మూల్యాంకన ప్రక్రియలో విద్యార్థుల ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు, సంస్థలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు ఓఎస్ఎం వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నాయని చెప్పారు. సిబిఎస్ఈ ఈ వ్యవస్థను అమలు చేయటం ఇదే మొదటిసారి అని, ఓఎస్ఎం ప్రక్రియ ద్వారా దాదాపు 40 కోట్ల స్కాన్ చేసిన పేజీలను తొలిసారిగా మూల్యాంకనం చేశారని ఆయన తెలిపారు. ఓఎస్ఎం వ్యవస్థ ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పారదర్శకంగా పొందవచ్చని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ,
2: ओएसएम एक प्रोग्रेसिव इंस्ट्रूमेंट है. भारत में अनेक यूनिवर्सिटी, अनेक इंस्टीट्यूशन और दुनिया की अनेक इंस्टीट्यूशन ओएसएम की ओर बढ़ रहे हैं. बच्चों को ट्रांसपेरेंटली अपने मार्क के बारे में जानकारी मिले, स्कैन कॉपी के माध्यम से उनकी आंसर शीट उनके हाथ में आए, इस सारा विषय की जानकारी देने का ये ओएसएम की व्यवस्था है. पहली बार देश में उसमें कुछ विसंगति ध्यान में आ रही है, उसको इसे ठीक करा जाएगा. उस काम पे हम सब लोग जुटे हैं. हम एक भी

0: विद्यार्थी की कोई उनकी मन की जिज्ञासा को हम असमाधित नहीं छोड़ेंगे।
1: ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలో కష్టపడి పనిచేసే రైతుల అవిశ్రాంత కృషి కారణంగా పుష్కలమైన ఆహార నిల్వలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పూసా కాంప్లెక్స్లో ఖరీఫ్ కాన్క్లేవ్ 2026పై ఆయన ఈరోజు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో ఆహార భద్రతను నిర్ధారించటం, రైతుల జీవనోపాధిని మెరుగుపరచటం, దేశ ప్రజలకు పౌష్టికరమైన ఆహారాన్ని అందించటం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఈ సందర్భంగా చెప్పారు. వరి ఉత్పత్తిలో భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 3,765 లక్షల టన్నులు దాటిందని ఇది ఒక చారిత్రాత్మక విజయమన్నారు. వాతావరణ మార్పుల నుంచి డిజిటల్ వ్యవసాయం వరకు ఖరీఫ్ సదస్సులో ఒక కొత్త వ్యవసాయ కార్యాచరణను రూపొందిస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ వివరిస్తూ,
2: కిసానో కి ఆజీవిక బెహతర్ బనాయ్ ఔర్ పోషణ యుక్త ఆహార భారత్ కి జనతా కో ఉపలబ్ధ హో ఉస్కే లియే ఖరీఫ్ కి ఫసల్ కి ఔర్ రబీ కి ఫసల్ కి వ్యాపక తయారీ బోనే కి లియే ఉపయుక్త బీజ్ కి అలగ్ అలగ్ జో హమారే మిషన్ హై ఉన్కో ఠీక్ సే నీచే లే జానే కి
1: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి ఈరోజు రాజీనామా చేశారు. ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్ కు వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించారు. ప్రస్తుతం గవర్నర్ ధావర్చంద్ గెహ్లోత్ బెంగళూరులో లేనందున గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్ రాజీనామా పత్రాన్ని స్వీకరించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్టు ప్రకటించారు. గవర్నర్ బెంగళూరు తిరిగి వచ్చిన తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ రాష్ట ప్రజల కోసం పనిచేయటం కొనసాగిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటంతో సిద్ధరామయ్య రెండవసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండు పర్యాయాల్లో 8 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రంలో అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఆయన ఘనత సాధించారు. దేశ పారిశ్రామిక ఆర్థిక పరివర్తనలో బొగ్గు గ్యాసిఫికేషన్ ఒక ప్రధానమైన మైలురాయిగా ఎదుగుతోందని ఆ శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సర్ఫేస్ కోల్, లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహక పథకంపై న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఇంధన రంగంలో స్వయం సమృద్ది, భద్రత వైపు స్థిరంగా అడుగులు వేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. బొగ్గు వాయువు ఉత్పత్తి కేవలం ఒక ఇంధన కార్యక్రమం మాత్రమే కాదని, ఇది భారతదేశం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, స్వచ్ఛమైన బొగ్గు వినియోగాన్ని ప్రోత్సహించడానికి, అలాగే ఎరువులు, పెట్రోకెమికల్స్, మిథనాల్, హైడ్రోజన్, అధునాతన తయారీ వంటి అనుబంధ పరిశ్రమల్లో కొత్త అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుందని కిషన్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణలోని హనుమకొండలో జిల్లా కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ పనులు చివరి దశకు చేరుకున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు సీనియర్ అధికారులతో కలిసి కాజీపేట రైలు తయారీ యూనిట్ను కార్యాచరణలోకి తీసుకువచ్చే ప్రణాళికలపై ఆయన ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, కాజీపేట రైల్వే యూనిట్లో త్వరలోనే సరికొత్త ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే పోలీసు వ్యవస్థ బలోపేతం కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలోని ప్రతి అక్రమ వలసదారుడిని గుర్తించి వారిని బయటకు పంపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఎలా చెప్పను చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు సునీత పాడినటువంటి పాట.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట చిన్నల్లుడు చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి పాట. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం వేటూరి సుందరరామమూర్తి.

0: మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు ప్రకటనలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ప్రకటనలు విన్నారు కార్యక్రమంలో. ఇప్పుడు మీరు వింటారు సీమసింహం చిత్రం కోసం హరిహరన్ సుజాత పాడినటువంటి పాట, సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: Hello.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ప్రకటనలు విన్నారు. మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్నటువంటి పాట అతడు చిత్రం కోసం కార్తిక్, కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు. నాగార్జునకొండ నాటకం చివరి భాగం వింటారు. రచన శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు.

0: మేము దీర్ఘంగా ఆలోచించే నిశ్చయించాం. ఈ బ్రాహ్మణ క్రతుకలాపం నేటితో సరి. ఈ శివాభిషేకాలకి స్వస్తి చెబుతున్నాం.
1: మహారాజా, తమరి బౌద్ధ తాంత్రికుల ఇంద్రజాలం నమ్మి మోసపోతున్నారు. జీవుల పూర్వకర్మానుసారం వ్యాధులు వస్తవి పోతవి. ఇంతకు ఆయుష్మంతులు యువరాజులు పరమేశ్వరానుగ్రహం వల్ల వ్యాధి నిర్ముక్తులై స్వస్థత చెందారు.
0: అంతట చాలించండి శివస్కంద శర్మ గారు. ఇది పరమేశ్వరానుగ్రహమే అయితే ఏకాదశ రుద్రాభిషేకం వలనే యువరాజుకు వ్యాధి నివారణ అయ్యేది. యువరాజును మేము తథాగతుని సేవకు అర్పించిన మీదటే వ్యాధి నిర్మూలనమైందనేది ప్రత్యక్షం. బౌద్ధుల ఇంద్రదాలమంటారెందుకు? బ్రాహ్మణ జపతపాలు బూటకమనండి, బాగుంటుంది.
2: మహారాజులు ఆగ్రహిస్తే మేము మనవి చేయగలవారము కాము. ఈ బౌద్ధ భిక్షువులు ఓషధీ విద్య నేర్చి ఉండటం వల్ల వారిచ్చిన ఓషధీ ప్రభావం పరమేశ్వరానుగ్రహానికి తోడైంది. తచ్ఛాంతి ఔషధైర్దానైహి అనుట తమరెరుగంది కాదు.
0: దీక్షితులు గారు, మీరు వేయి చెప్పండి. మా నిశ్చయానికి తిరుగులేదు. వారిచ్చిన ఔషధానికి పరమేశ్వరానుగ్రహమే తోడైందని ఎందుకు అనుకోవాలి? బుద్ధదేవానుగ్రహమే తోడైందని మేము నమ్ముతున్నాం. ధర్మనందాచార్య, దీక్షావిధికి మీరు ఏర్పాట్లు చేయించండి.
2: మహారాజులు శాంతించవలనని మనవి. తమరు బౌద్ధం స్వీకరిస్తే మేము కాదనం. అదైనా దైవానుగ్రహమందు విశ్వాసమే అవుతుంది. ఓ దైవం బౌద్ధమని వైదికమని ద్విధా విభక్తం కాదు.
1: ఏలిన వారి పితృపాదుల నాటి నుండి ఈ ఇక్ష్వాకు వంశం బౌద్ధ వైదికాలు రెంటినీ ఆదరిస్తూనే ఉంది. ఇటు శివకైంకర్యం, అటు బుద్ధ పూజనం జరుగుతూనే ఉంది. మహారాజుల నాగవాసం చైత్య నిర్మాణం చేయించింది. మహారాజులిప్పుడు కొత్తగా బౌద్ధ ధర్మం అవలంబించవలసిన పనిలేదు.
0: ఆ కర్తవ్యాకర్తవ్యాలు మాకు వదలండి. ముక్కు మొగం లేని ఈ శివలింగ పూజనం మేము నేటి నుండి ఇదిగో చదిస్తున్నాం.
2: వద్దు మహారాజా, వద్దు. సకల ధర్మరక్షకులు అధ్వర ప్రవర్తకులు ఇక్ష్వాకులకిది తగదు. తాత తండ్రుల నాటి నుండి పూజలందుకుంటున్న శివదేవులకు అపచారం తలపెట్టడం క్షేమం కాదు.
0: మా బిడ్డను మాకీయలేని ఈ రాయిని శివదేవుడంటే మాకు నవ్వొస్తున్నది. ఇదిగో ఈ శిలలో దివ్యత్వమేముంటే.
2: శాంతం పాపం, శాంతం పాపం. మహారాజా, ఇది శివద్రోహం. శివాభిముఖంగా మీరిలా పాదాన్ని ఎత్తటం క్షేమం కాదు. ఈ శివద్రోహం ఊరకే పోదు. సకల లక్ష్మీ సంపన్నమై కలకలలాడే ఈ విజయపురం పట్ల, తామర తంపరైన ఇక్ష్వాకు వంశం పట్ల పరమేశ్వరానుగ్రహం ఎలా ఉందో. మహారాజా, మాకు అనుజ్ఞ.
0: నిలువు బాపడా, అంతటి నిలువు.
1: అబ్రహ్మణ్యం, అబ్రహ్మణ్యం.

ఇక్ష్వాకు వంశం అంతరించింది. విజయపురం భూగర్భంలో పడిపోయింది. బౌద్ధ ధర్మం క్షీణించి ఆ కొండ క్రింద చైత్య విహారాలు విస్తృతమైపోయినాయి. శుష్క వైరాగ్యం మాత్రం మిగిలింది 20వ శతాబ్ది వచ్చేసరికి.

मल्लिकार्जुनदेवस्य पुरतो गजसन्निभ शिलातिष्ठति इति कादु त्रिपुरांतकदेवस्य उत्तरे कोकिलाबिलम् అంతా అయోమయంగా ఉంది. ఒకచోట మల్లికార్జున దేవస్య అంటాడు, ఇంకో చోట త్రిపురాంతకుడు అంటాడు ఈ గ్రంథంలో. ఎలా కనుక్కోవడం? తిరిగి తిరిగి ప్రాణం వేసారుతూ ఉంది, తలాతోక తెలియడం లేదు. త్రిపురాంతకదేవస్య పూర్వ దిగ్యోజనాంతరే, ఒక యోజనం కాదు నాలుగు యోజనాలు వెతికాను. యోజనం అంటే ఎన్ని మైళ్ళు? దారి కానీ తప్పలేదు కదా.

0: ఎవరో బైరాగి, ఈ కొండ మీద
1: ప్రత్యక్షమయ్యావు.
0: ఏమిటో అయిన గొడవ? ఇక్కడ కీచురాళ్ళు ఇలకోళ్ళు చాలక నీ పాట కూడానా?
2: పాట కాదిది బాబా, బ్రతుకు బాట.
0: నీ పాట నీ బాట బాగానే ఉన్నాయి కాని ఈ కొండ పేరేమిటి?
2: నాగార్జునగట్టు బాబా. ఇది
0: ఇది శ్రీశైలానికి ఏడిక్కుగా ఉందంటావు?
2: సహజ ఈశాన్యం బాబా.
0: అయితే ఇది శ్రీశైలం కాదంటావు?
2: ఈ గట్లన్నీ శ్రీశైలం గట్లే బాబా.
0: ఏడిసినట్టుంది. ఆ కనపడే పల్లిని ఏమంటారు?
2: అది పుల్లారెడ్డి గూడెం బాబా.
0: మరి ఇందులో స్వర్గపురం అంటాడే? ఆగు చూస్తాను. పూర్వదిగ్యోజనాంతరే దేవస్వర్గపురీనామ విద్యతే తత్ర వైఖనేత్ తదా హస్తిశిల.

0: तत्र दश्या दक्षिणतः खनेत् जंबूपल समाकृति शिला అంతా అడివి అగాధమును, ఎక్కడని తవ్వను, ఎంతని తవ్వను. పోనీగాని ఈ చుట్టుపక్కలెక్కడైనా నేరేడు పళ్ళ వంటి రాళ్ళు చూశావా?
1: ఒక నేరేడు పళ్ళు ఏమిటి బాబా, మారేడు పళ్ళు, తాటి పళ్ళు వంటివి కూడా ఉన్నాయి బాబు. రాళ్ళకేం భాగ్యం బాబా, అన్ని రాళ్లేగా.
0: రాళ్ళు రత్నాలు బైరాగిపడివి నీకెందుకు? మూడేళ్ల నుంచి గుట్టలన్నీ గాలిస్తున్నాను, తీరా ఇక్కడికి వస్తే ఈ లోయంతా తవ్వి గోతులు పెడుతున్నారు. దీని అడుగున పట్టణం ఉందట.
1: కావచ్చు బాబా.
0: కావచ్చు కాదు మంటిగడ్డలు, ఈ ఇటుకరాళ్ళు విరిగిన విగ్రహాలు పెళ్లగించడమే కాని అసలు రహస్యం వీళ్ళకి అక్కర్లేదు. వీళ్ల తవ్వకం మూలాన నాగార్జునుడి రహస్యతంత్రం అంతా దగ్ధమైపోతోంది. అదిగో తెల్లవారకుండానే వచ్చి పడ్డారు. ఈ కొండంతా పెళ్లగించగా వదలరు వీళ్ళు. పద పోదాం.
2: ఎవరయ్యా అది? ఆగండి.
0: ఎందుకు ఇంతకు? తమరెవరో చెప్పారు కాదు.
2: నేను ఈ నాగార్జున కొండకు సంబంధించిన పురావస్తు పరిశోధనా శాఖలో ఇంజనీర్ని కానీ.
0: అయితే అయ్యారు, మాకు పని ఉంది, పోతున్నాం.
2: పోదురు గాని. ఈ వేగుజామును ఏం చేస్తున్నారు ఇక్కడ?
0: ఈ తోవంటే పోతున్నాం మా అదృష్టాన్ని వెతుక్కుంటూ.
2: కనిపించిందా?
0: మీ మోటారు మోతలకు కారు కూతలకు బెదిరిపోయింది.
2: అలాగా మాకెదురు పడింది సుమా.
0: కావచ్చు, దాని స్వభావమే అది, అక్కర్లేని వాడికి ఎదురు పడుతుంది. పోనీండి కానీ, ఈ ప్రదేశం అంతా ఇలా తవ్వి గుట్టలు పోస్తున్నారెందుకు?
2: ఈ భూగర్భంలో ఆంధ్రుల పూర్వచరిత్ర దాగి ఉంది, దాన్ని తవ్వి తీస్తున్నాం. చూసావా ఈ శిల్పరత్నాలు? ఈ మహాచైత్యం చూడు, దీనిలోనే ధాతుకరణం దొరికింది.
0: దాన్ని ఏం చేశారు?
2: 20 ఏళ్ల నాడే దాన్ని సారనాథ్లో భద్రం చేశారు. అక్కడ మూలగంధ కుట్టి విహార్లో దాన్ని ఇప్పుడు పూజిస్తున్నారు.
0: అయ్యయ్యయ్యో, ఏం పని చేశారండి?
2: ఏ, ఎందుకలా బాధపడుతున్నావు?
0: చెబుతా చెబుతా. ఆ కరండం ఎలా ఉంది, దానిలో ఏముంది, కాస్త చెబుదురు.
2: అది వెండితో చేశారు స్థూపాకారంగా. దానిలో మరో బంగారు భరిణం ఉంది. ఆ భరిణలో బఠానీ గింజంతా ధాతు ఉంది. మంచి ముత్యాలు నవరత్నాలు కూడా ఉన్నాయనుకో.
0: ఇకనే కొంప తీసేశారు. ఇదేనా మీ చరిత్ర శోధన? ఇది సిద్ధనాగార్జునుడి కొండ కాదుటండి, ఆయన రహస్యం అంతా ఆ భరిణిలోనే ఉంది.
2: అలా చెప్పు, నీది రసపిచ్చి అన్నమాట.
0: అవునండి అవును, తెలియని వాళ్ళకు పిచ్చి కాదు మరి. ఇదిగో ఈ గ్రంథంలో ఏం చెప్పాడో చూడండి, తెలుస్తుంది.
2: ఉండని, ఆ రహస్యం నీ దగ్గరే ఉంచుకో వెర్రివాడ. బంగారం చేసి ఏం చేసుకుంటా, తింటావా? దేశంలో ప్రజలు తినటానికి తిండి లేక, చేయడానికి పని లేక అలమటిస్తుంటే బంగారం ఏం చేసుకుంటావు నువ్వు? అదిగో కృష్ణకి ఇరువైపులా నల్ల బంగారం చూడు, నీరు లేక ఎలా దప్పికొని బీడుపడి ఉందో. ఈ భూమినంతా బంగారం చేసే కృష్ణవేణి అలా సముద్రం పాలైపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా నువ్వు? అదిగో ఆ నందికొండ చూసావా?
0: చూస్తున్నాను.
2: అక్కడ నదికి అడ్డంగా 900 అడుగుల పొడుగున సేతువు కడతారు. అక్కడ నిలిచే నీటికి ఇరువైపులా కాలవలకు మళ్లించి లక్షలాది ఎకరాలు సాగు చేస్తారు.
0: అప్పుడు అప్పుడు ఈ కొండ మునిగిపోదు?
2: ఈ భాగమంతా మునుగుతుందనే ఇక్కడ శిల్పాలన్నీ తవ్వి ఎత్తి పదిలించేస్తున్నాం. మరి 10 ఏళ్ళు ముందుకు పారచూడు. సేతు నిర్మాణం వల్ల ఉభయ తీరాల 100 మైళ్ళు పచ్చ పచ్చని పైరుతో కలకల్లాడుతూ కన్నులు చల్లచేస్తుంటే ఆ సేతు వద్ద పుట్టే విద్యుచ్ఛక్తితో దేశమంతా పరిశ్రమాలయాలతో నిండి వెండి బంగారాలతో ఎలా పండిపోతుందో, లోక దుఃఖ నివారణ కోసం నాగార్జునుడు చేసిన తపస్సు నీటికి ఎలా ఫలించిందో చూడు. వారి పేరు వెంటనే ఆ సాగరం మహాయానం చేస్తుంటే ఆంధ్ర ప్రజలంతా మహాభాగ్యాన్ని అనుభవిస్తూ నెనలు నిండిన హృదయాలతో గొంతెత్తి కృష్ణవేణమ్మను ఎలా కీర్తిస్తున్నారో విను.

కీర్తి శేషులు కాటూరు వెంకటేశ్వరరావు గారు రచించిన నాగార్జున కొండ నాటకం విన్నారు. ఇందులో ధర్మపాల చక్రవర్తి శ్రీ ఎస్కే మిశ్రు, నాగబంధునిక శ్రీమతి సిహెచ్ జానకి, నాగార్జునులు శ్రీ వి నాగభూషణరావు, శేతకర్ణి శ్రీ పుట్టా ఈశ్వరరావు, విప్రుడు శ్రీ ఎంఎస్ ప్రకాశరావు, దీక్షితులు శ్రీ టివి రామారావు, చైనులు శ్రీ కె పద్మనాభాచారి, వీరపురుష దత్తుడు శ్రీ ఏవి రామారావు, శివస్కంధ శర్మ, శ్రీ రామవరపు శరత్ బాబు, ఇంజనీర్ శ్రీ కిల్లాన మోహన్ బాబు, బైరాగి వికాస, సూత్రధారుడు శ్రీ సివి సూర్యనారాయణ, గాయనీ గాయకులు కుమారి మండపాక శారద, కుమారి డివిజే లక్ష్మి, శ్రీమతి బిహెచ్ సూర్యకుమారి, శ్రీ బిఏ నారాయణ, శ్రీ టిఆర్ఎస్, శ్రీ వంకాయల నరసింహం,

0: వాద్య సహకారం శ్రీమతి టి పద్మిని, శ్రీమతి జి శ్రీలత, శ్రీమతి సిహెచ్ లలిత, శ్రీ పిఎంకే నవీన్ కుమార్, శ్రీ కె శివరాం, శ్రీ ప్రకాష్, శ్రీ ఎస్ గణేష్, శ్రీ ఎంవిఎస్ఎన్ రామారావు, శ్రీ ఎం లక్ష్మణరావు, శ్రీ సిహెచ్ సన్యాసిరావు, శ్రీ కె రంగనాథం. సంగీత నిర్వహణ శ్రీ తిరుపతి రామానుజసూరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: మీరింతవరకు నాగార్జున కొండ నాటకం విన్నారు. రచన శ్రీ కటూరి వెంకటేశ్వరరావు గారు. ఈ కార్యక్రమం మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాల్లో నాగార్జున కొండ నాటకం విన్నారు. రచన శ్రీ కటూరి వెంకటేశ్వరరావు గారు. ఇది చివరి భాగం కార్యక్రమంలో. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

మీరింతవరకు విన్న ఈ పాట మంచి మనసులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట. ఈ చిత్రానికి అంటే ఈ చిత్రంలోని ఈ పాటకు సంగీతం అందించిన వారు ఇళయరాజా గారు, సాహిత్యం సమకూర్చిన వారు ఆత్రేయ గారు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి. కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు, నీడ, ఆకాశవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మధుర గీతాలు, పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భక్త పోతన చిత్రం కోసం పిబి శ్రీనివాస్ పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, సాహిత్యం కుసరాజు గారు.

0: ಭ್ರಮಾರವಣ
1: మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట పూజ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, వాణి జయరాం గారు పాడినటువంటి పాట. సంగీతం రాజన్ నాగేంద్ర గారు, సాహిత్యం దాసరథి గారు.

ఇప్పుడు మీరు వినబోతున్న పాట తోబుట్టువులు. చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పి సుశీల గారు పాడినటువంటి పాట. సంగీతం సి మోహన్ దాస్ గారు. సాహిత్యం అనిశెట్టి గారు.

మీరు వింటున్న మధురగీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట చిక్కడు దొరకడు చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పి సుశీల గారు పాడినటువంటి పాట. సంగీతం టీవీ రాజుగారు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు.

మీరు వింటున్న మధుర గీతాల్లో ఇప్పుడు మీరు వినబోతున్న పాట రహస్యం. చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పి సుశీల గారు పాడినటువంటి పాట. సంగీతం ఘంటసాల మాస్టారు, సాహిత్యం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు.

ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం రాజన్ నాగేంద్ర గారు, సాహిత్యం వేటూరి సుందరరామమూర్తి గారు.

మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి పాట దాగుడు మూతలు చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడినటువంటి పాట. సంగీతం కెవి మహదేవన్ గారు, సాహిత్యం దాసరిది గారు. వినండి దాగుడు మూతలు చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పాడినటువంటి పాట.

మీరు వింటున్న ఈ మధుర గీతాలు మిమ్మల్ని అలరించి ఉల్లాసపరిచే మీ అభిమాన విజ్ఞాన ఆకాశవాణి మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుంచి 101.5 MHz. మీరు వింటున్న ఈ మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట మంగమ్మ శబ్దం. చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పి సుశీల గారు పాడినటువంటి పాట. సంగీతం టివి రాజుగారు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు

మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట చెల్లెలి కాపురం చిత్రం కోసం ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు పాడినటువంటి పాట. సంగీతం కెవి మహాదేవన్ గారు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు.

ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పిసిశీల గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, సాహిత్యం ఆరుద్ర గారు. వినండి, ఇద్దరు మిత్రులు చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పిసిశీల గారు పాడినటువంటి పాట.

మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మిమ్మల్ని అలరించి ఉల్లాసపరిచే మీ అభిమాన విజ్ఞాన ఆకాశవాణి. మీ మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుంచి 101.5 మెగాహెర్ట్జ్పై మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి పాట సుమంగళి చిత్రం కోసం ఘంటసాల మాస్టరు పి సుశీల గారు పాడినటువంటి పాట. సంగీతం కెవి మహాదేవన్ గారు, సాహిత్యం ఆత్రేయ గారు.

పాత సినిమా పాటల కార్యక్రమంలో. ఇప్పుడు మీరు వినబోతున్న పాట మాయని మమత చిత్రం కోసం ఘంటసాల మాస్టర్ ఊపి సుశీల గారు పాడినటువంటి పాట. సంగీతం అశ్వత్థామ, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు

మీరు వింటున్న మధుర గీతాలు పాశ్చిమ పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట జరిగిన కథ చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పి సుశీల గారు పాడినటువంటి పాట. సంగీతం ఘంటసాల మాస్టారు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు.

మీరు వింటున్న మధుర గీతాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట పిన్ని చిత్రం కోసం పి సుశీల గారు పాడినటువంటి పాట. సంగీతం రాజ్కోటి, సాహిత్యం జలాది గారు.

మీరింతవరకు మధుర గీతాలు పాతసినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలకు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలోను వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.